0: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాల వివరాలు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, నీరాజనం 7 గంటల నుండి 7:30 వరకు రైతు నేస్తాం, 7:30 నుండి 8 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 8 గంటల నుండి 8:30 వరకు చిత్రలహరి, 8:30 నుండి 9 గంటల వరకు విజేతలు, 9 గంటల నుండి 10 గంటల వరకు గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1:15 వరకు కథానిక, 1:15 నుండి 1:30 వరకు టైమ్ లైన్, 1:30 నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3:30 వరకు మహిళ, 3:30 నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4:30 వరకు రైతు నేస్తాం, 4:30 నుండి 5 గంటల వరకు అది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైం పాస్, 6 గంటల నుండి 6:30 వరకు కెరియర్ చాయిస్, 6:30 నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7 గంటల నుండి 8 గంటల వరకు టీన్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు
1: శ్రోతలు. ఇప్పుడు శివ సుప్రభాతం వింటారు.

స్వరూప జన వాంఛిత దాన శీల వాత్సల్య సాగర కృపార సకృష్ణ మేఘ దేవ త్రికూట గిరిశేఖర సుప్రభాతం. నృప్తావసాన ఢమరుధ్వని సంప్రభూత సర్వాక్షర ప్రణుతి సుస్ఫుట తత్వసార శ్రీ సత్య సుందర శివాత్మక వాగధీశ దేవ

ఆంధ్రప్రదేశ పరిరంజిత దివ్య దేశ రమ్య త్రికూటగిరి సంగత యోగి రాజా వాచామగోచర మహామహిమా ప్రమేయ కోటప్ప కొండ శరభేశ్వర సుప్రభాతం భక్తి ప్రపత్తి భరితాఖిల భక్త బృంద రమ్య ప్రదక్షిణ రతామృత వాంఛితార్థ నవ్యోత్సవ ప్రియ నతావన నాగభూష కోటప్ప కొండ శరభేశ్వర సుప్రభాతం సౌందర్య పర్వత గుహాంతర నిత్య సక్త మాధుర్య

స్వరూపనిరవద్య విభూతి హృద్య గంగా సుధాకర సుశేఖర నాగహార కోటప్పదేవ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీ బ్రహ్మకూట మహిమాన్విత విష్ణుకూట శ్రీరుద్రకూట పరిసర్పణ రమ్యశీలౌ భక్త ప్రయోజన పరౌ భవతాపహారౌ కోటప్పదేవ చరణౌ శరణం.

ముద్రా పరశు సంయుక్త మృగపాణి మనోహర శ్రీమేధా దక్షిణామూర్తే త్రికూటేశ్వర మంగళం సుసర్వోత్తమ దేవేశ స్మరభస్

ఆశ్రమంలోకి వెడుతుంటే నది పాయకి ఆశ్రమానికి మధ్యలో ఉన్న దూరాన్ని ఆయన నడిచి వెడుతున్నప్పుడు తమ్ వృక్షా స్రుమరా వ్యాఘ్రా సింహ నాగాహ సరీసృపాహ పరివార్యోపగచ్చంతి ధాతారం ప్రాణినో యథా. ఆయన వెంట పెద్ద పులులు, సింహాలు, పాములు, ఆ తర్వాత నేల మీద పాకేటటువంటి జంతువులు, ఇవి కాకుండా చామరీ మృగాలు, ఇవన్నీ ఆయన వెనకాతల నడుస్తూ వెళ్ళాయి. ఆయన ఆశ్రమంలోకి వెళ్ళేంతవరకు చతుర్ముఖ బ్రహ్మగారు నడిచి వెడుతూ ఉంటే ఆయన వెనకాతల ప్రాణులన్నీ ఎలా పెడతాయో గౌరవంతో, అంత గౌరవంతో ఆయన వెనకాతల నడిచి వెళ్ళాయి. ఋషి తేజస్సు అంత గొప్పది. ఋషి ఎక్కడుంటాడో ఆ బ్రహ్మ తేజస్సు ఉన్నటువంటి వారు ఉన్న చోట ప్రాణుల మధ్య కూడా సహజంగా పుట్టుక చేతనే జాతి వైరం ఉన్నటువంటి ప్రాణులు కూడా ఆ వైరాన్ని మర్చిపోతాయి. అందుకే మహానుభావుడు అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమాన్ని వర్ణిస్తారు కాశీపట్టణంలో. ఎంత గొప్పగా వర్ణిస్తారో, పరస్పర వైరం ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా వైరాన్ని మరిచిపోయి సహజీవనం చేస్తుండేవి. భగవాన్ రమణులు ఆశ్రమంలో ఉన్న రోజుల్లో ఆ ప్రాణులు కూడా బ్రహ్మతేజస్సు కలిగిన వారిని అంతగా అభిమానించి అంత భక్తితో సేవిస్తాయి. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇచ్చారండి ఒక ఆవుని రమణ మహర్షికి, ఇస్తే ఆయన దానికి మహాలక్ష్మి అని పేరు పెట్టుకున్నారు. ఆ ఆవు ప్రతిరోజు పలుపు విప్పగానే అది ఎంతమంది కూర్చుని ఉండనివ్వండి, ఆయన కూర్చునేటటువంటి ఒక గది ఉండేది, అందులోకి వచ్చి మహర్షికి ప్రదక్షిణం చేసి ఆయన పెట్టినటువంటి ఒక అరటిపండు తిని అని వెళ్ళిపోయేది. రోజు ప్రదక్షిణం చేసేది. అది ఒకనకొకప్పుడు దానికి ఒక చిన్న ఆవుల్ని కట్టేటటువంటి గోశాల కట్టారు. దాని సంతతి ఎక్కువైపోయింది రమణ మహర్షి ఆశ్రమంలో. ఒకసారి ఆశ్రమానికి కానీ దేవాలయానికి కానీ ఇచ్చిన వాటి సంతతిని తిరిగి ఎక్కడికి ఇవ్వకూడదు, ఎందుకంటే అది ఈశ్వరుడి సొత్తు ఇంకా. కాబట్టి దాని సంతతి పెరిగిపోయింది ఆశ్రమంలో. పెరిగిపోతే అక్కడ ఒక పెద్ద పాక వేశారు. వేసి దీన్ని మొదట తీసుకెళ్ళి కడదామని తీసుకెళ్తున్నారు. ఇది కొత్తకి భయపడి లోపలికి వెళ్లకుండా ఒక్కసారి ఆ ముక్కు తాడు పట్టుకున్నారు. దానికి ఆ ముక్కు తాడుకి నలిగి రక్తం కారుతుండగా తప్పించుకొని పరిగెత్తుకుంటూ రమణ మహర్షి దగ్గరికి వచ్చేసింది. వచ్చేస్తే లోపలికి వచ్చి పట్టుకుంటున్నారు. ఆయన అన్నారు, ఆగండి ఆగండి ఆగండి ఆగండి, ఎందుకు అలా పట్టుకుంటారు దాన్ని, అది ఏదో బాధపడుతోంది, ఏదో చెప్పాలనుకుంటుంది, ఆగండి అన్నారు. అది మహర్షి దగ్గరికి వచ్చి మోరలెత్తి ఏదో అలా అలా అని మాట్లాడింది. ఆయన అన్నారు, దానికి పాక వేశారట, దాన్ని ఇవాళ గృహప్రవేశం చేయిస్తున్నారట, దానికి భయం వేసిందిట, దానికి ముక్కుతాడు వేశారట, అది పట్టుకు లాగారట, దానికి నెత్తురు కారింది, దానికి ఎంత బాధ కలిగిందో నేను భగవాన్కి చెప్పుకుంటానని నా దగ్గరికి వచ్చింది, పైగా దాన్ని లాగేస్తారా మీరు. అమ్మా మహాలక్ష్మి ఏం చేయరు నాన్న, నీకు ఇల్లు కట్టారు, వెళ్ళి అక్కడుండు, నేను వస్తానే అన్నారు. అంతే వెళ్ళిపోయింది తలాడించి. యథార్థంగా ఎప్పుడో కాదండి, ఈ మధ్యకాలంలో భగవాన్ రమణులంటే మహానుభావుడు మొన్న మొన్నటి వరకు ఉన్నవారే కదా, 4-5 దశాబ్దాల క్రితం వరకు వారి సమక్షంలో సమస్త ప్రాణులు అలాగే ఉండేవి. అందుకే రమణ మహర్షి శరీరంతో ఉన్న కాలంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక పిల్లవాడు పుట్టాడు ఒక ఆయనకి. వాడు ఎంత ఉన్మాదిగా పుట్టాడంటే అసలు వాడు నిద్ర కానీ తెలివొస్తే ఇక వాడిని పట్టుకోలేరు, ఇనప గొలుసులతోటే కట్టాలి. అలా ఊగిపోయేవాడు ఉన్మాదంతో. ఆయన ఐశ్వర్యవంతుడు, పాపం కొడుకు చంద్రబింబంలా ఉన్నాడు, ఇలా ఉంటున్నాడని ఆయన తీసుకెళ్ళని మహాత్ములు లేడు ఆసీతి హిమాచల పర్యంతం. ఎవరి దగ్గర లొంగలేదు. ఎవరో ఒక ఆయన అన్నాడు, రమణ మహర్షి ఆశ్రమానికి తీసుకెళ్ళండి అన్నారు. ఆయన్ని వాహనంలోంచి గొలుసులతో కట్టినట్టుగా కాళ్ళు చేతులు 10 మంది పట్టుకుని తీసుకెళ్లారు. రమణ మహర్షి ఒక సోఫాలో ఇలా పడుకుని ఉండేవారు. ఆయన పడుకుని ఉన్నారు, ఈ పిల్లవాడిని తీసుకెళ్లారు అంతే. ఆయన ఇలా చూశారు, ఈ పిల్లవాడు ఆయన్ని చూశాడు అంతే. ఇన్నాళ్ళు ఉన్మాదంతో ఉన్నవాడు ఒక్కసారి ప్రశాంత చిత్తుడై నేల మీద పడి భగవాన్కి నమస్కారం చేసి చక్కగా ప్రశాంతంగా అలా కూర్చున్నాడంతే. ఆయన ఆ పిల్లాడితో మాట్లాడలేదు, పిల్లాడు ఆయనతో మాట్లాడలేదు అంతే. తమౌనంగా కూర్చుని ఉండిపోయేవాడు. బ్రహ్మజ్ఞానులు బ్రహ్మజ్ఞానులే, వాళ్ళ వైభవం వాళ్ళ వైభవమే. వాళ్ళ కోసం ప్రాణులు అలా వెంపర్లాడతాయి. ఆయన, నేను మీకు నిశాకర మహర్షి గురించి వచ్చింది కాబట్టి మనవి చేస్తున్నాను, మహాలక్ష్మి ఆవు ప్రాణోత్క్రమణం అయిపోతుంటే అది ప్రాణం విడిచిపెట్టకపోతే బాధపడుతుంటే రమణ మహర్షి వెళ్ళారు,

వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటే అప్పుడది ఆర్తితో ఆయన ఒళ్ళో తల పెట్టుకుని రెండు కనుగుడ్లు పైకెత్తి ఆయన వంకే చూస్తూ ఆయన ఒళ్ళోనే తల వాల్చేసి ప్రాణం వదిలేసింది. ఒక మహాత్ముడు కించిత్ కర్మ మిగిలిపోయి ఆవు రూపంలో వచ్చాడు కాబట్టి దీన్ని ఇలా విడిచిపెట్టవద్దు అని ఒక సన్యాసిని ఏ క్రమంతో భూస్థాపితం చేస్తారో అలా భూస్థాపితం చేశారు. ఇప్పటికీ మీరు భగవాన్ రమణుల ఆశ్రమానికి వెడితే ఆశ్రమంలో ధ్యాన మందిరానికి వెనకాల కంటే భోజనశాల పక్కన మీరు చూస్తే మహాలక్ష్మి ది కౌ అని బోర్డు ఉండి ఒక సమాధి కనపడుతుంది. అందులో ఆయన చేతులతో ఆయన ఆవుని పెట్టి ఉప్పు వేసి సమాధి చేశారు. అలాగే ఒక జింక ఆయన సమక్షంలో నెమలి పడుకునేది, కుక్క పడుకునేది, పాము పడుకునేది, పిల్లి పడుకునేది, ఎలక పడుకునేది, చెవుల పిల్లి పడుకునేది, ఒక తెల్ల నెమలి పడుకునేది, అన్ని ప్రాణులు అలా పడుకునేవి. జీడిపప్పు పట్టుకుని ఆయన ఇలా చేత్తో పట్టుకుంటే అన్ని ప్రాణులు చుట్టూ వచ్చి ఆయన చేతిలో ఉన్న జీడిపప్పును అన్నీ తింటుండేవి. తొందర పడకండే పెడతాను అని ఆయన దోసిటితో పట్టుకుంటే అన్ని ప్రాణులు ఒకదాని పట్ల ఒకటి వైరం కలిసి తినవు గుర్రమంటాయి, అటువంటివి అన్నీ కలిసి తింటుండేవి. ఒకప్పుడు ఒక నెమలి మాత్రం ఏం చేసిందంటే ఆయన పట్టుకుంటే తొందరపడి గట్టిగా కొట్టింది, ఆయనకి రక్తం వచ్చింది. నీకు ఆర్తి ఎక్కువైపోయింది ఇక నేను పెట్టను పో అన్నారు ఆయన. దానికి ఎంతమంది జీడిపప్పు పెట్టినా తినలేదు, అది అలాగే నీరసపడిపోయి పడుకుంది. ఒకరోజు నేను పిలిచారు, ఏ బుద్ధొచ్చిందా రా అన్నారు. అంతే పరుగు పరుగున వచ్చి ఆయన చేతిలో జీడిపప్పు తింది. అన్ని ప్రాణులు ఏకకాలంలో ఆయన చుట్టూ లేళ్ళు జింకలు అన్నీ తింటుండేవి. ఒకరోజున ఆయన జీడిపప్పు తిండి ఇవన్నీ వచ్చాయి తింటాయనేవారు, జీడిపప్పు కోసం అన్ని చుట్టూ వచ్చి కూర్చునేవి, కూర్చుని జీడిపప్పు తిండి అన్నారు. ఆశ్రమంలో వాళ్ళు అన్నారు, ఇవాళ పాయసంలోకే ఉంది జీడిపప్పు, జీడిపప్పు లేదుటన్నారు. ఆయన అన్నారు, ఓహో మనకి జీడిపప్పు ఉంది వాటికి జీడిపప్పు లేదన్నమాట, మనకి పాయసంలో జీడిపప్పు కావాలి వాటికి అక్కర్లేదు, అవి ప్రాణులు కావు, మనమే ప్రాణులమే, వాటికి జీడిపప్పు వస్తుంది అవి వాటికే, మీకు కాదు, మీ పాయసంలో కాదన్నారు. అంతే ఒక ఆయన కారులో తీసుకొచ్చి ఫలానా సేటు గారు ఇమ్మన్నారండి బస్తా జీడిపప్పు బాదం పప్పు అని అక్కడ పెట్టేశాడు, ఇవి వాటికి మీకు కాదు రోజు వీటికే పెట్టండి అన్నారు ఆయన. బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని, ఇది ఎక్కడో ఇప్పుడో అనుకోకండి, మీరు ఇప్పటికీ మహాత్ములున్నారు, వారి దగ్గర ప్రాణులు తమ వైరాన్ని మర్చిపోతాయి. ఇప్పటికీ రమణ మహర్షి ఆశ్రమంలో మీరు వెళ్ళి చూస్తే, మీరు చాలామంది చూసే ఉంటారు నేను అనుకోవడం, ఎవరో కొద్ది మంది ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నారేమో కానీ చాలామంది చూసుంటారు. ఉదయం వేళలో మీరు భగవాన్ రమణల ఆశ్రమానికి వెళితే నెమళ్ళు క్రాంకనం చేస్తూ పురులు విప్పుతూ ఉంటాయి ఆ చెట్ల మీద పైన అన్ని చోట్ల, అనేక సందర్భాల్లో పావులు పాకి వెడుతుంటాయి నెమలి పావుని చెనకదక్కడ, ఎప్పుడు ఏమీ చేయదు. రమణ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టి దాదాపు 5 దశాబ్దాలు అయిపోతున్నా, 50 ఏళ్ళు అయిపోతున్నా, ఇప్పటికీ రమణ మహర్షి యొక్క ఆశ్రమంలో ఆ ప్రాణుల మధ్య ఉండేటటువంటి స్నేహభావం ఇప్పటికీ ఎలా ఉంది. నిశాకర మహర్షి వెంట ఈ ప్రాణులన్నీ బ్రహ్మగారి వెనకాతల ప్రాణులు వచ్చినట్టుగా వచ్చి ఆయన ఆశ్రమంలోకి వెళ్ళిపోయాక వెళ్ళిపోయాయి అంటే మీరు ఎందుకు ఆశ్చర్యపోవాలి. భూతముల పట్ల భావనతో ఉండే అంతటా బ్రహ్మమునే చూడగలిగినటువంటి మహాపురుషుల పట్ల భూతములు కూడా అలాగే ప్రవర్తిస్తాయి. అందుకే ప్లేగ్ వ్యాధి వచ్చి శవాల్ని ఈడ్చుకుపోయి తింటుండేవి తిరువన్నామలైలో. ఒకప్పుడు భగవాన్ రమణులు ఒక రాతి మీద కూర్చుని ఉండేవారు, ఇలా కూర్చునుంటే ఆయన ముందే పులులు వచ్చి శవాన్ని ఈడ్చుకుపోయి తిని ఆయన్ని చూసో నమస్కారం చేసి వెళ్ళిపోయేవి. ఆయన కూర్చుంటే త్రాచుపాములు ఆయన పాదాల నుంచి వెళ్ళిపోయేవి తప్ప పడగ కూడా ఇలా ఎత్తేవి కావు. ఆయన కూడా భూతముల పట్ల అంత దయతో ఉండేవారు, బ్రహ్మమును చూసేవారు. ఆయన ఒకనకొకప్పుడు అరుణాచలం కొండ మీద కెడుతుంటే ఒక పొదకి ఆయన కాలు తగిలింది, దాంట్లో తేనె పట్టుంది, తేనెటీగలు లేచాయి. ఆయన వెంటనే, అయ్యయ్యో మీరు కష్టపడి కట్టుకున్న ఇల్లు, నా కాలు తగిలి మీ గూడు చిదిరింది, మీకు బాధ కలిగింది, మీరు పొందిన బాధ నేను పొందితే తప్ప నా పాపం పోదు, మిమ్మల్ని నేను ఎంత ఖేద పెట్టానో ఇక్కడికి వచ్చి గూడు కట్టుకుని ఉన్నవాళ్ళని, కాబట్టి మీరు కరవండి అని ఆ కాలు ఎత్తి రాయి మీద పెట్టి నించున్నారు. తేనెటీగలన్నీ వచ్చి కాలు ఇక్కడి నుంచి పాదం వరకు పట్టేసాయి, పట్టేసి శుభ్రంగా కరిచేసి వదిలిపెట్టాయి. ఆయన ఆ కాలు ఎర్రగా అయిపోయి ఇంతలావును వాచిపోయింది. వాచిపోయిన తర్వాత వచ్చారు గుహలోకి, విరూపాక్ష గుహ అని ఇప్పటికీ ఉంది ఆయన ఉన్న గుహ.

ఆ గుహ దగ్గరికి వస్తే ఆయన దగ్గర ఉండేవాడు కుంజుస్వామిని ఒక పరిచారికుడు. ఆయన చూసి అయ్యయ్యో భగవన్ ఏమిటిది అన్నారు. అంటే ఈ కాలు అనేవారు ఆయన. ఆయన ఎప్పుడు శరీరాన్ని వేరుగా చెప్పేవారు. ఇది అంటుండేవారు ఆయన. ఇది వాటి గూట్ని పాడు చేసింది. మరి ఇది శిక్ష అనుభవించాలిగా. అవి దీన్ని ఒక్కదాన్నే తరిచేయి. ఆయన మిగిలిన శరీరాన్ని కరవలేదు. అందుకని ఇది బాధపడుతోంది. దీని నిండా తేనెటీగల ముళ్ళు విరిగిపోయి ఎంత బాధపడుతోందో చూసావా. మరి జాగ్రత్తగా ఉండద్దు, ఇంకోళ్ళని ఎందుకు బాధ పెట్టడం అన్నారు. అంటే అప్పుడు ఆ కుంజుస్వామి వెళ్ళి శ్రావణం తీసుకొచ్చి డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళలేదండి. ఆయన ముళ్ళు తీసేశారు ఒక్కొక్క ముళ్ళు. అందుకే రమణులు శరీరం విడిచిపెట్టేసేంత వరకు ఒక కాలు లావుగా ఉంటుంది ఆయన ఫొటోస్లో కూడా ఇప్పటికి. అంతటి బ్రాహ్మీమయ మూర్తులు మహాపురుషులు ఈ దేశానికి ఖ్యాతి తెచ్చారు. వాళ్ళ వల్ల కీర్తి తప్ప నిజానికి ఈ దేశానికి కీర్తి కేవలం ఐశ్వర్యం వల్ల కాదు, అటువంటి మహాపురుషుల వలన కీర్తి వచ్చింది. సరే, ఇప్పుడు నా ప్రసంగం ఆ భగవాన్ రమణుల వైభవము అన్న వైపుకి వెడితే నేను ఆపుకోలేను. నాకు ఆయన అంటే అంత భక్తి, మహానుభావుడు. కనుక ఇప్పుడు ఆ ప్రాణులన్నీ వెడుతున్నాయి. ఆ నిశాకర మహర్షి వెడుతున్నారు, నేను అక్కడే కూర్చునున్నాను. వారు నా వంక చూశారు. చూసి వెంటనే అన్నారు, ఓ నువ్వు సంపాతివి కదూ, నీ తమ్ముడు జటాయు ఉండేవాడు కదూ, మీ ఇద్దరు పక్షులు, మీరు పక్షిరాజ్యానికి అధిపతులు, విశేషమైన బలం ఉన్నవారు, మనుష్య రూపాల్లో వచ్చి నాకు నమస్కారం చేస్తూ ఉండేవారు. అటువంటి వారు ఇవాల్టి రోజున ఎందుకు రెక్కలు కాలిపోయి ఇలా ఉన్నావు అని అడిగారు. అడిగితే అప్పుడు చెప్పడం మొదలుపెట్టింది, మేము ఇద్దరం కలిసి శరీరంలో బలం ఉంది కదా అని సూర్యమండలం వైపుకి ఎగిరాం. మేము కొంత దూరం ఎగిరేటప్పటికీ రథచక్ర ప్రమాణాన్ని నగరాన్ని పృథక్ పృథక్, రథచక్రం ఎలా ఉంటుందో అలా కనపడ్డాయి నగరాలు పట్టణాలు మాకు. ఇంకా పైకి ఎగిరాం, ఆ పట్టణాల్లోంచి సంగీత ధ్వనులు కూడా వినపడ్డాయి. ఇంకా పైకి ఎగిరాం, ఎగిరితే ఆవాం ఆలోకయావహ తద్వనం శబ్దల సన్నిభం, మాకు వనములన్నీ కూడా పచ్చగడ్డి మైదానాల్లా కనపడ్డాయి. ఇంకా పైకి ఎగిరాం, ఆపగాభిష్య సంవీత సూత్రైరివ వసుంధరా, నదులన్నీ కూడా భూదేవి మెడలో హారాల్లా కనపడ్డాయి. అంత పైకి వెళ్ళిపోయాం, ఇంకా పైకి వెళ్ళిపోయాం. హిమానాంశ్చైవ వింధ్యశ్చ మేరుశ్చ సుమహాన్నగ భూతలేశం ప్రకాశాంతే ప్రకాశంతే నాగాయవ జలాశయే, నీటిలో ఆడుకుంటున్న ఏనుగులు ఎలా ఉంటాయో ఈ భూమి మీద హిమాలయ పర్వతం వింధ్య పర్వతం అవి మాకు అలా కనపడ్డాయి. ఇంకా పైకి ఎగిరిపోయాం, కానీ ఈలోగా మాకు ఇక దిక్కులు కానీ భూమి కానీ ఏమీ కనపడలేదు. అప్పుడు భయం వేసింది. ఒక్కసారిగా తల తిప్పి పైకి చూశాం. యత్నే నమహతా భూయో రవి సమవలోకిత తుల్య పృథ్వీ ప్రమాణేన భాస్కర ప్రతిభాతినౌ, భూమి ఎంతుంటుందో అంత సూర్యమండలం కనపడింది. మేము సూర్యమండలానికి దగ్గరయ్యాం. ఈలోగా ఆ వేడికి జటాయువు యొక్క రెక్కలు కాలిపోబోతున్నాయి. నేను నా రెక్కలు ఆచ్ఛాదించాను, జటాయువు రక్షింపబడ్డాడు, నా రెక్కలు కాలిపోయి ఇదిగో ఇక్కడ పడిపోయాను, ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను అంది. అంటే నిశాకర మహర్షి అన్నారు, పక్షౌచతే ప్రపక్షౌచ పునరన్యౌ భవిష్యత ప్రాణాశ్చ చక్షుషీ చైవ విక్రమశ్చ బలంచతే, నువ్వేం బెంగపెట్టుకోకు, నీ రెక్కలు చిన్న రెక్కలు కూడా నీకు మళ్ళీ పడతాయి. ఎందుకంటే తెగిన రెక్క మళ్ళీ ఏమైనా కలపచ్చేమో కానీ కాలిపోయిన రెక్క మళ్ళీ పుట్టదు కదండి. పైగా రెక్క పుట్టిన రెక్క లోపల చిన్న రెక్క ఉంటుంది, మళ్ళీ రెక్క చిన్న రెక్క కూడా పుడుతుంది. నీ కంటి బలం అలాగే ఉంటుంది. నీకు యవ్వనంలో ఎంత బలం ఉందో అంత బలం వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా, అన్నాళ్ళు ఉండగలిగినంత ఓపిక నాకు లేదు, కానీ ఇంకా ఈ శరీరంతో అన్నాళ్ళు ఉండే ఓపిక నాకు లేదు. బా, కొంతమంది వైరాగ్య సంపత్తి అలా ఉంటుందండి. చంద్రశేఖర భారతీ స్వామి ఉండలేకపోయారు, ఇంకా శరీరంతో ఉండలేక మహానుభావుడు మహాలయ అమావాస్య నాటి ముందు రోజు రాత్రి అదే పనిగా అధిష్టానాలకి ప్రదక్షిణాలు చేసి చేసి చేసి చేసి కాలభైరవుడి దేవాలయానికి వెళ్ళి పెద్దగా శ్లోకాలు చదివి అక్కడ ఉన్నటువంటి సహాయకుణ్ణి పిలిచి అమూల్యమైన గ్రంథాలు పుస్తకాలు మళ్ళీ దొరకమంటే దొరికేవి కావు, వీటిని చాలా జాగ్రత్తగా భద్రం చెయ్యి అని చెప్పి తెల్లవారుజామున మహాలయ అమావాస్య నాడు మాత్రమే సన్యాసి ఇంకా పూర్తి వైరాగ్యం వస్తే శరీరాన్ని వదలచ్చు నీటిలో. కాబట్టి ఆ ధర్మం కూడా సుందరకాండలో వస్తుంది. కాబట్టి ఆ మాట చెప్పకుండా బయట వాన పడుతోంది వేడినీళ్ళు పెడతాను స్నానం చేయండి అన్నాడు పరిచారికుడు. కాదు కాదు, చన్నీళ్లే చేస్తాను, ఈ శరీరం గురించి వెంపర్లాడడం సన్యసించడం అనాడే మానేశాను, ఇది ఉంటే ఎంత

ఊడిపోతే ఎంత ధర్మం వదలనన్నారు. వెనక పరిచారికుడు వచ్చారు, స్నానానికి వెళ్ళారు. తుంగానదిలో స్నానం చేసి లేచి బట్ట పిడుస్తున్నాడు ఆయన. ఈయన బట్ట మారుస్తున్నారు. పరిచారికుడు అనుకున్నాడు, పైకి వచ్చారు కదా బట్ట మార్చుకుంటున్నారని కొంచెం ముందుకి రెండు మూడు అడుగులు వేశారు. అంతే దబ్బని చప్పుడు వచ్చింది. మహానుభావుడు ఒక్క దూకు నీటిలోకి దూకేశారు. అంతే ఆ వేగానికి వెళ్ళిపోయింది శరీరం. చిత్రం ఏమిటో తెలుసా అండి? నీరు మింగి భయంతో బలవన్మరణం కాదు, ఆయన ఎటువంటి తేజస్సుతో ఊర్ధముఖ చలనం చేసి పంచభూతాల్లోకి తన ప్రాణాన్ని కలిపి మోక్షస్థితిని అనుభవించారో, ఆ శరీరాన్ని పట్టుకుని తీసుకొస్తే అభినవ విద్యా భారతీతీర్థస్వామి వారి గురువుగారు అప్పటికి అభినవ విద్యాతీర్థస్వామి, ఆ స్వామివారు చంద్రశేఖర భారతీ స్వామి వారికి శిష్యులు. ఆయన అప్పటికి శారదానవరాత్రులు వచ్చేస్తున్నాయి, ఏర్పాట్లు చూస్తున్నారు ఆయన శారదాదేవి గుడికి. గబగబా తుంగానదిని దాటి యువతలకు వచ్చి ఆ శరీరాన్ని నీళ్లు మింగారేమో అని చూశారు. చుక్క నీరు మింగలేదు ఆయన. పైగా చిన్ముద్ర పట్టి ఉన్నారు. చిన్ముద్ర పట్టి తేజోమూర్తి అయి శరీరం విడిచిపెట్టారు. మహాత్ములు శరీరాన్ని అలా విడిచిపెడతారు. కాబట్టి నీకు యవ్వనంలో ఎంత బలం ఉంటుందో అంత బలం వస్తుంది. కానీ కొన్ని సంవత్సరముల తర్వాత, ఇంచుమించు కొన్ని వందల సంవత్సరముల తర్వాత, దశరథ మహారాజు గారిని ఒక ఆయన పుడతాడు. ఆయన కడుపున శ్రీ మహావిష్ణువు రావణ సంహారానికి రామావతారంగా వస్తారు, ఒక నరుడిగా వస్తాడు. ఆయన ఈ ప్రాంతానికి వెళ్ళవలసిన అవసరం వస్తుంది. ఆయన భార్య సీతమ్మ జాడ కనిపెట్టడానికి కొన్ని వానరములు ఇలా వెడతాయి. వెళ్ళినప్పుడు వాటికి నువ్వు మాట సాయం చెయ్యాలి, అందుకని నువ్వు ఇలాగే ఉండు. ఎలాగో రెక్కలేవుగా, ఎక్కడికి వెళ్ళక, నువ్వు కూర్చో, వాళ్లే వస్తారని చెప్పారు. నీవు వాళ్ళకి రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి మాట సాయం చేసిన ఉత్తర క్షణంలో నీ రెక్కలు నీకు వస్తాయని నాకు వరమిచ్చారు. అప్పుడే నాకు మహర్షి ఒక రహస్యాన్ని చెప్పారు. ఆయన భార్య సీతమ్మని రావణుడు అపహరించి తీసుకుని వెడతాడు. ఆ తల్లి రావణుడి ఇంట వండిన అన్నపు ముద్ద కూడా తినదు. అప్పుడు దేవేంద్రుడు పరమాన్నాన్ని పట్టుకెళ్ళి తల్లికి ఇస్తాడు. పరమాన్నంతు వైదేహ్యా జ్ఞాత్వా దాస్యతి వాసవః యదన్నం అమృత ప్రఖ్యం సురాణామపి దుర్లభం తదన్నం మైథిలీ ప్రాప్య విజ్ఞాయేంద్రాదిదం తితి అగ్రం ఉదృత్య రామాయ భూతలే నిర్వపిష్యతి యది జీవతి మే భర్త లక్ష్మణేన సహ ప్రభు దేవత్వం గచ్చతోర్వాపి తయోరన్నమిదం తితి. ఆ తల్లికి ఇంద్రుడు పట్టుకెళ్ళి ప్రతిరోజు ఇచ్చినటువంటి, దేవతలకు కూడా లభించినటువంటి పాయసాన్న పాత్ర చేత పట్టుకుని, ఈ భూమి మీద నా భర్త రాముడు లక్ష్మణుడు ఎక్కడ జీవించి ఉన్నా వారి కడుపు నిండుగాక అని పయ్యన్నాన్ని తీసి పెట్టేది. పెద్ద ధర్మం తెలుసా అండి, పయ్యన్నాన్ని ఎప్పుడూ కూడా ఇంటి యజమానికి పెట్టాలి. సరే ఎందుకు అన్న దాని గురించి ఇప్పుడు చెప్పడానికి, అబ్బో ఇప్పుడు ఆ ప్రత్యుత్పత్తి క్రమం గురించి అంతా చెప్పడం అంటే కష్టం, కాబట్టి దాన్ని విడిచిపెట్టండి. పయ్యన్నం యజమానికి పెడుతుంటారు అందుకే. కాబట్టి పయ్యన్నాన్ని రామలక్ష్మణులకి పెట్టి, ఒకవేళ వారు శరీరములను విడిచిపెట్టుంటే ఏ లోకములలో ఉన్నా ఈ అన్నము దక్కుగాక అని పెట్టి తినేది ఆవిడ. ముద్ద కట్టి కాదు, పయ్యన్నం తీసి కింద పెట్టి ఆవిడ తినేది. కాబట్టి ఇంద్రుడిచ్చిన పాయసంతో బతికితుంది తప్ప ఆవిడ రావణుడి యొక్క రాజ్యంలో ఉండిన అన్నం కూడా తినదు. అంతటి మహాపతివ్రత అయినటువంటి సీతమ్మని అపహరించి రావణుడు లంకాపట్టణంలో బంధిస్తే ఆమె జాడ కనిపెట్టడానికి సుగ్రీవుడు పంపించిన వానరులు దక్షిణ దిక్కుగా వెడుతూ ఇటు వస్తారు. వాళ్ళకి నువ్వు మాట సాయం చెయ్యి అని నాతో ఆ రోజున చెప్పాడు. కాబట్టి నేను మీకు మాట సాయం చేశాను నాయన. ఆనాటి నుంచి 8000 సంవత్సరములు ఇలా పడున్నాను, మీరు వస్తారు మాట సాయం చేద్దామని. నా అదృష్టం ఇన్నాళ్ళకు వచ్చారు, మీకు మాట సాయం చేశాను అంది. రామాలయంలో ఒక్కసారి నీరాజన మిమ్మని చెప్పండి. తస్యప్యేవం బృణావస్య బ్రువాణస్య సంపతేర్ వానరై సహ ఉత్పేతతుస్తదా పక్షౌ సమక్షం వనచారిణాం. ఈ మాట చెప్పేటప్పటికీ సంపాతికి కొత్త రెక్కలు వచ్చేసాయి. ఒక్కసారి యవ్వనం వచ్చేసింది అంతే. ఆనందపడిపోయి తన రెక్కలు చూసుకుని సంపాతి బయలుదేరి ఒక్కసారి ఆకాశంలోకి వినివీధిన ఎగిరిపోతూ, సర్వధా క్రియతాం యత్న సీతామధిగమిష్యథ పక్షలాభో మమాయం వహ సిద్ధి ప్రత్యయకారక. మీకు తప్పకుండా సీతమ్మ తల్లి దర్శనమవుతుంది, ప్రయత్నం చెయ్యండి అని చెప్పి ఆ మహానుభావుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు. రామ కథాబలం ఎంత గొప్పదో ముందు చెప్పారు. తెలిసో తెలియకో రామకథ చెప్పుకుంటే, రామకథ వింటే చచ్చిపోదామనుకున్న వాళ్ళు బతకడానికి మార్గం దొరికింది.
తెలిసో తెలియకో రామకార్యం మీద వెళ్ళిపోతున్న వాళ్ళకి మాట

0: చేస్తే కాలిపోయిన రెక్కలు వచ్చాయి. ఇది రామ కథాబలం. రామ కార్యం మీద ఉన్న వాళ్ళకి, రామ కార్యానికి చిన్న సాయం చేసిన వాళ్ళకి రామచంద్రమూర్తి ఇచ్చేటటువంటి అత్యద్భుతమైన శక్తి. అందుకే రామ కార్యంలో ఎప్పుడూ కూడా మీరీ సాయం చెయ్యొద్దని అనకూడదు అని, మీరిది చెయ్యొద్దు అని ఎవరిని అనకూడదు. ఎందుకో తెలుసా అండి? రామకార్యంలో ప్రతి వాళ్ళు ఉడత ఇసుక రేణువుని వేసినట్టు ప్రతి వాళ్ళు ఏదో ఒక సాయం చెయ్యాలి, పల్లకి పట్టుకోవాలి, శ్రీరామ. అందుకే రామకోటి రాయిస్తారు. కనీసంలో కనీసం రామకోటి రాసే కాగితం ఇవ్వాలి. నీకు ద్రవ్యం ఉంది, ఒక రూపాయి పావులైనా నువ్వు సమర్పించవలసి ఉంటుంది, రామాయణం వినవలసి ఉంటుంది. రామ కథకి, రామ కార్యానికి సాయం చెయ్యను అన్న మాట ఈ దేశంలో ఉండదు. ఎందుకో తెలుసా అండి? రామ కథాబలం, రామ కార్యంలో విడుతున్న వాడికి చేసే మాట సాయం కూడా అంత గొప్పవి అని నిరూపించినటువంటిది. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఒక్కసారి ఎగిరి సముద్రపు ఒడ్డుకి వెళ్ళారు. దక్షిణ సముద్రం యొక్క ఉత్తర తీరంలో కూర్చున్నారు. ప్రసుప్తమివ చాన్యత్ర క్రీడంతమివ చాన్యత క్వచిత్ పర్వతమాత్రైశ్చ జలరాశి భిరావృతం సంకులం దానవేంద్రైశ్చ పాతాల తలవాసిభిః రోమహర్షకరం దృష్ట్వా నిషేధు కపికుంజరాః ఆకాశమివ దుష్పారం సాగరం ప్రేక్షవానరాః విషేధు సహసా సర్వే కథం కార్యమితి బ్రువన్ విషన్నాం వాహినీం దృష్ట్వా సాగరస్య నిరీక్షణాత్ ఆశ్వాసయామాస హరీన్ భయాత్తాన్ హరిసత్తమః. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కూర్చుంటే సముద్రం కొన్ని చోట్ల నిద్రపోతున్నట్టుంది, కొన్ని చోట్ల మంచి సంతోషంగా ఎగిరి పడిపోతున్నట్టుగా పెద్ద పెద్ద కరటాలతో ఉంది. కొన్ని కొన్ని చోట్ల పర్వత శిఖరాలంత కరటాలు లేస్తున్నాయి. కొన్ని కొన్ని చోట్ల ఏదో ఇంకా ఉత్సాహంతో పెద్ద ఘోష పెడుతున్నట్టుగా ఉంది. దానవులు, మొసళ్ళు, తిమింగలాలు, పావులు వీళ్ళందరికీ అలవాలమై ఉంది. నూరు యోజనముల సముద్రాన్ని దాటేస్తే సీతమ్మ కనపడుతుందని అక్కడికి వచ్చి సంతోషంతో గంతులేసి కిచకిచలాడి చప్పట్లు కొట్టి చూసిన వాళ్ళకి ఆ సముద్రం వంక చూసి ఒక్కసారి మ్రాన్ పడిపోయారు. మ్రాన్ పడిపోయి నూరు యోజనముల సముద్రాన్ని దాటాలంటే అలా చతికిలి పడిపోయిన వాళ్ళని చూసి అంగదుడన్నాడు, న విషాదే మనఃకార్యం విషాదో దోషవత్తమః విషాదో హంతి పురుషం బాలం క్రుద్ధయూరగః. చిన్న పిల్లవాణ్ణి పాము కాటు వేసి చంపేసినట్టు ఎవడు శోకాన్ని పొందుతాడో వాడు, ఆ విషాదాన్ని పొందినటువంటి వాడు కార్యాన్ని సాధించలేడు. కాబట్టి మీరు ఉత్సాహాన్ని పుంజుకోండి. రామునికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టగలిగిన వాడెవరు? వెనక్కి వెళ్ళి మేము సీతమ్మ జాడ కనిపెట్టామని శుభవార్త మనం పట్టికెళ్ళేటట్టుగా చేసి వానర జాతి ప్రతిష్ట నిలబెట్టగలిగినటువంటి మహాపురుషుడు మన సమూహంలో ఎవరు? ఎవరి అనుగ్రహ ఫలితంగా దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరులు కృతార్థులై రామకార్యంలో సీతమ్మ జాడ వానరులు కనిపెట్టారనేటటువంటి ఖ్యాతి చేత ఒక కోతి కనపడితే సమస్త ప్రాణులు పొంగిపోయేటట్టుగా వానర జాతికి ప్రతిష్ట తేగలిగిన మహాపురుషుడెవరు? ఏ మహానుభావుడు పుణ్యం కట్టుకుని ఈ నూరు యోజనములు దాటుతాడు? ఎవరెవరు ఎంత దాటగలరో మీ బలాలు నాకు చెప్పండి అన్నాడు. గజుడు లేచి 10 యోజనాలు ఎడతానన్నాడు. గవాక్షుడు 20, గవయుడు 30, శరభుడు 40, గంధమాదనుడు 50, మైందుడు 60, దివిదుడు 70, సుషేణుడు 80, జాంబవంతుడు 90 అని ఆయన అన్నాడు. నా బలం ఇంతే అనుకోకండి. ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను, మోకాళ్ళ నొప్పులు. ఒకప్పుడు వామనమూర్తి బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్నంతటినీ కూడా 3 అడుగులుగా తీసుకుని 3 అడుగులు కొలవడానికి పెరిగిపోతే ఇంతంతై వటుడింతయ్యి మరియుతానింతయ్య భోవీధిపై అంతై చంద్రునకంతయ్యి ధ్రువినిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుతు బ్రహ్మాండంత సంవర్ధి రవిబింబంబుపమింప పత్రముగు చత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతి గణాభరణమై సంవర్ణ కేయూరమై చివిమత్యంకణమై కటిస్థలముదంచద్ధంటయ్యి నూపుర ప్రవలంబై వటుడుతా బ్రహ్మాండము నిండిచోన్నట్టు వామనమూర్తి పెరిగిపోతే ఆయనకి నేను చాలా తక్కువ కాలంలో ప్రదక్షిణం చేసినంత బలం ఉన్నవాణ్ణి. ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను, 90 యోజనాలు పెడతాను అంటే అంగదుడు అన్నాడు, నేను 100 యోజనములు ఎగురుతాను, కానీ 100 యోజనములు ఎగిరి మళ్ళీ నేను వెనక్కి రాగలనా అన్నది నాకు అనుమానం అన్నాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, నహి ప్రేషయితా తాత స్వామీ ప్రేష్య కథంచన భవతాయం జనసర్వ ప్రేష్య ప్లవగ సత్తమ భవాన్ కళత్రం అస్మాకం స్వామిభావే వ్యవస్థిత స్వామీ కళత్రం సైన్యస్య గతిరేషా పరంతప తస్మాత్ కళత్ర వత్తాత
1: ప్రతిపాల్య సదాభవాన్ మూలేహి సతి సిద్ధ్యంతి గుణాః పుష్పఫలాః.

0: ఉదయాహ. నాయన, రాజనేటటువంటి వాడు సైన్యాన్ని కార్యం మీద పంపించి తాను నిర్వహించాలి తప్ప రాజు విడితే మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటే అది అసహ్యంగా ఉంటుంది. అధికారి పనిచేసుకుంటుంటే గుమాస్తాలందరూ కాఫీ తాగినట్టుంటుంది. కాబట్టి రాజు కూర్చోవాలి, పర్యవేక్షించాలి, భటులు పని మీద వెళ్ళాలి. అంతేకాని నువ్విడితే మేము ఇక్కడ కూర్చోవడం ఏమిటి? నువ్వు అననుకూడదు, మేము నిన్ను పంపించనుకూడదు. కాబట్టి అసలు మూలం ఉంటే కదా ఫలాలు పుష్పాలు వచ్చేటటువంటిది. కాబట్టి నువ్వు మూలం వంటి వాడివి, నిన్ను మేము రక్షించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎవరు పెడతారు? మరి 10 ఏళ్ళినా 20 ఏళ్ళినా 30 ఏళ్ళినా 40 ఏళ్ళినా 70 ఏళ్ళినా 90 ఏళ్ళినా సముద్రంలోనే పడతాడు కదండి. సముద్రం 100 యోజనాలు అయినప్పుడు 100 యోజనములు దాటి వెళ్ళినవాడే పెడతాడు. వెళ్ళి తిరిగి రానివాడు ఉపయోగం లేనివాడు. అంగదుడు పెడతాను కానీ వస్తానో రానో అనుమానం అన్నాడు. కాబట్టి ఇప్పుడు వెళ్ళగలిగిన వాడన్నవాడు, నేను ఉన్నానన్నవాడు, అందులో చెయ్యెత్తిన వాడు ఎవడు లేడు. కాబట్టి అంగదుడు వెంటనే అన్నాడు, పునః కల్విదమస్మాభి కార్యం ప్రాయోపవేశనం, పట్టండి దర్భలు దక్షిణ దిక్కుకి కొసలు పెట్టి వేసేద్దాం అన్నాడు. నేను చెప్పాను కదండి మీతోటి, ఎందుకని అంటే ఎవడు వెళ్ళేవాడు లేడు. సముద్రం ఇంత వెనక్కి ఎడితే సుగ్రీవుడు చంపేస్తాడు. వెళ్ళే మార్గమా కనపట్టలేదు, ఎందుకు వెళ్ళడం? చచ్చిపోతాం. పరిచేయండి దర్భలు, మళ్ళీ పడుకుంటానన్నాడు. మాట్లాడితే చిన్నది దొరికింది, పొంగిపోయాడు, పరిగెత్తుకొచ్చాడు, గంతులేశాడు, ఆటలాడాడు, పాటలు పాడాడు, ఇమి చేశాడు. సముద్రం నుంచి వెళ్ళేవాడు కనపడలేదు, పడుకుంటానంటాడు. ఇది కొంచెం దిద్దుకోవలసిన మనస్తత్వం. మంచి బలవంతుడే అంగదుడు, మంచి శౌర్యం ఉన్నటువంటి వాడే, కానీ మనస్సు ఇటువంటి స్థితిలో ఉంటుంది. రామాయణం రామాయణమే, అన్నిటినీ చూపిస్తుంది. ఇప్పుడు అంగదుడు అన్నాడు, నాయన నువ్వు అలా ప్రయోపవేశం చేస్తాను అన్నమాట అనకూడదు. అస్యతే వీర కార్యస్య నకించిత్ పరిహీయతే ఏష సంచోదమా ఏష సంచోదయామ్యేనం యక్కార్య సాధయిష్యతి. మనలోని ఒక మహానుభావుడు ఈ 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా గడచి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి రాగలిగినటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు. కానీ ఆయన ఏమీ తెలియని వాళ్ళ ఒక్కడూ కూర్చున్నాడు. ఆయన ఏమీ మాట్లాడటలేదు. కారణం ఏమిటో తెలుసా? ఆయన బలం ఆయనకి తెలియదు, శాపం ఉంది. ఇప్పుడు నేను ఆయన్ని ప్రచోదనం చేస్తాను, దానివల్ల ఆయన శాపం పోతుంది. పోయి ఆయన వానర జాతి యొక్క పరువు ప్రతిష్టలన్నింటినీ నిలబెట్టి ఎన్ని యుగాలు గడిచిపోయినా లోకమంతటి చేత నమస్కరింపబడేటటువంటి మహాపురుషుడు ఇక్కడే ఉన్నాడు. తతప్రతీతం ప్లవతాం వరిష్టం ఏకాంతమాశ్రిత్య సుఖోపవిష్టం సంచోదయామాస హరిప్రవీరో హరిప్రవీరం హనుమంతమేవా. పేరు చెప్పాడు. ఒక్కడు కూర్చున్నాడే దూరంగా, తను ఏ బలం లేని వాళ్ళ కూర్చున్నాడే, 10 యోజనములు కూడా ఎగురుతానంటలేదే. ఆయన తలుచుకుంటే 100 యోజనములను ఎగరడం కాదు, తన శరీరాన్ని పెంచి దక్షిణ సముద్రపు ఉత్తర దిక్కున కాళ్ళు పెట్టి నించుని తన చేతులతో ఆవలి ఒడ్డున ఉన్న లంకని ముట్టుకుంటాడు. అంతటి తేజో విరాజితుడు, అంతటి మహాబలవంతుడు, అంతటి బుద్ధిమంతుడు, కానీ తన బలం తెలియక తాను కూర్చున్నాడు. నేను ఆయన్ని ప్రోత్సాహం చేస్తాను, ఆయన శాప విమోచనమై ఆయన బయలుదేరుతాడు. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవద్దు, మన కార్యం జరుగుతుంది, దర్భలో పరసమని అనకు అని సంతోషాన్ని ప్రకటించాడు. అంగదుడు ఆనందపడ్డాడు, వానరులందరూ ఆనందపడ్డారు. మన హనుమా అని ఆయన వంక చూస్తున్నారు. ఇప్పుడు ఇక జాంబవంతుడు మాట్లాడడం మొదలు పెడతాడు. హనుమకి శాప విమోచనమై హనుమ యొక్క గొప్ప తేజస్సుతో కూడిన మహాద్భుత స్వరూపంతో రేపు మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడి సముద్రాన్ని దాటడానికి సిద్ధపడతారు. ఆ ఘట్టాన్ని రేపు మహోత్కృష్టమైన తిథి నృసింహ జయంతి, గొప్ప నైమిత్తిక తిథి కనుక రేపటి రోజు సాయంకాలం చక్కగా మనం ఆ కార్యంతో అందున గురువారం కాబట్టి రేపటి రోజు సాయంకాలం మనం ఆ ఘట్టాన్ని చెప్పుకుని సంతోషిద్దాం. దాన్ని చెప్పగలిగిన సమర్థత రామచంద్ర ప్రభువు నాకు కృప చేయుగాక అని ఆయనని ప్రార్థన చేస్తూ మీకు నేను మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేయక్కర్లేదు, రేపు ఉదయం నృసింహ జయంతి. హరిప్రసాద్ గారు నాతో ఒక చిన్న విషయాన్ని ప్రస్తావన చేశారు. ఇప్పుడు మీరు 7 గంటల నుంచి 8 గంటల వరకే అన్నారు కదా చందనం, అలా కాకుండా వాళ్ళు ఒకవేళ ఉత్సాహంగా మేము ఎక్కువ చందనం తీస్తాము అంటే మనం ఎందుకు వాళ్ళని నియంత్రించడం ఏదో గంట సమయం అని, కొంచెం ముందొచ్చి ఇంకా ఎక్కువ తీస్తామంటే వాళ్ళని మనం అనుమతించవచ్చా అని అడిగారు. తప్పకుండా అనుమతించండి అన్నాను. ఒకవేళ ఏ కారణం చేతనైనా రాలేకపోయిన వాళ్ళు 8 నుంచి 9:30 వరకు ప్రహ్లాద ఉపాఖ్యానం, రేపు నరసింహస్వామి వారి యొక్క
1: ఆవిర్భావము ఆ వృత్తాంతం మీరు ఉపన్యాసం చెప్తున్నారు కదా,

తొమ్మిదిన్నరకి కూర్చుని తీసి వెడితే వాళ్ళకి అవకాశం మనం ఎందుకు పాడు చెయ్యాలి అన్నారు. పోని అలాగా చెయ్యండి అన్నారు. కాబట్టి మీరు తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి చందనం తీసినా అభ్యంతరం లేదు, 9:30కి చందనం తీసి ఇచ్చినా అభ్యంతరం లేదు. మీరు ఆ వైభవం పొందాలి అని ఆయన అంత పెద్ద మనస్సుతో అడిగినప్పుడు దాన్ని నేను కాదు అనడం అర్థరహితం. కాబట్టి మీరు యథేచ్ఛగా రేపు మీ ఇష్టం వచ్చినంత చందనం, మీకు కావలసినంతసేపు కూర్చుని తీయండి. కానీ ఉపన్యాసం జరుగుతుండగా మాత్రం కూర్చుని అప్పుడు చందనం తీస్తూ వింటానంటే ఈ చప్పుడు నాకు ప్రతిబంధకం అవుతుంది. కాబట్టి ఉపన్యాసం జరుగుతున్నప్పుడు మాత్రం ఎదురుగుండా కూర్చుని చందనం తీయదు. బయట ఎక్కడో స్పీకర్ దగ్గర కూర్చుని చందనం తీసుకుంటాం వింటూ అంటే నేను దానికి అభ్యంతర పెట్టాను. కాబట్టి రేపు ఉదయం ఖచ్చితంగా 8 గంటలకి ప్రహ్లాదోపాఖ్యానం ప్రారంభమవుతుంది. నృసింహ జయంతి నాడు ఉదయం ప్రహ్లాదోపాఖ్యానం వినడం అంటే అదొక గొప్ప అదృష్టహేతువు కదండి. రేపు చక్కగా మనం ఆ ప్రహ్లాదోపాఖ్యానాన్ని ఉదయం చెప్పుకుని మనం చందనం ఇచ్చి వెళ్ళిపోతే సాయంకాలానికి ఆ చందనంతో రామచంద్ర ప్రభువుని, సీతమ్మని, లక్ష్మణమూర్తిని, హనుమని అలంకారం చేస్తారు. ఆ చందన చర్చితుడైనటువంటి స్వామిని దర్శనం చేసుకుని మనందరం కృతార్థులమవుదాం. ఇక రెండవ విషయం ఏమిటంటే సంస్కృత భాష చాలా గొప్ప భాష. అందులోనే మన కావ్యాలు, పురాణాలు, వాటికి సంబంధించినటువంటి మూలాలన్నీ అందులోనే ఉన్నాయి. అటువంటి సంస్కృత భాషని ప్రచారం చెయ్యడం కోసమని కొంతమంది వదాన్యులు, ఆ భాషయందు ప్రౌఢిమ కలిగినటువంటి వారు, విద్వాంసులైనటువంటి వారు ముందుకొచ్చి సంస్కృత భాషా ప్రచార సమితి అని ఇలా ఉంది, ఒక సమితిని ఒక దాన్ని ఏర్పాటు చేశారు. వారు ఒక్క 10 రోజులు, మీరేమి ద్రవ్యం కట్టక్కర్లేదు, మీరు ఒక 10 రోజుల పాటు వాళ్ళ దగ్గర క్లాస్కి వెడితే, వాళ్ళు ఏవో ఒక టైమ్స్లో ఒక డేట్స్ మధ్యలో ఆ క్లాసెస్ కండక్ట్ చేస్తారు, మీరు ఆ క్లాస్కి వెడితే 10 రోజులలో మీరు సంస్కృత భాషలో మాట్లాడగలిగినటువంటి శక్తి మీకు కలిగేటట్టుగా వారు దాని మీద చిన్న చిన్న పుస్తకాలు కూడా ప్రచురణ చేశారు, నాకు కూడా ఇచ్చారు చూడమని. సంస్కృత భాష నేర్పడానికి వాళ్ళు ముందుకొచ్చారు. దాని గురించే మొన్న కొవ్వూరులో ఉంటారు సంస్కృత భాష యందు గొప్ప విద్వాంసులు, మహాపండితులు, దొర్బల ప్రభాకర శర్మ గారు కూడా ఇక్కడికి వచ్చారు. వారితో వారి బంధువు ఒక ఆవిడొచ్చి నాకు వీటినిచ్చి ఇది మీరు ఒకసారి ప్రకటించండి అని అడిగారు. ఆమె ఇప్పుడు సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ మీరు ఈ సంస్కృత భాష 10 రోజుల్లో నేర్చుకుందాము అని అనుకుంటే మీరు హరిప్రసాద్ గారిని తర్వాత అడగండి, ఆ నాకు ఈ పట్టణం కొత్త, నాకు తెలియదు. కాబట్టి ఆ సమితి ఎక్కడ ఉందో, ఎక్కడ నేర్చుకోవాలో వివరాలు ఆయన చెప్తారు. అలా ఉత్సాహం ఉన్నవాళ్ళు వారిని సంప్రదించండి. ఇప్పుడు మనం ఒక 11 మాటలు రామనామాన్ని చెప్పుకుందాం.

0: భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము.
0: మంగళాశాసన పరైహిమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వహోమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా అపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.
2: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: బెండకాయ పండించడం మరియు నిల్వ చేయడం. బెండకాయ ప్రపంచవ్యాప్తంగా మానవ ఆహారంగా వాడతాం. బెండకాయ ఐరన్, విటమిన్ సి మరియు అధిక పోషక విలువలు కలిగి గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తుంది. బెండకాయ పంట అన్ని కాలాల్లో అధిక లాభాన్ని ఇస్తుంది. కానీ పంట నిల్వ చేసే పద్ధతులు సరిగా లేకపోవడం వలన ఎక్కువ కాలం నిల్వ చేయలేకపోతున్నారు. దానివలన బెండకాయ పండించే వారికి నష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం దక్షిణ మాలి వ్యవసాయదారుల నుంచి బెండకాయని పండించడం మరియు నిల్వ చేయడం ఎలా అని నేర్చుకుందాం. బెండకాయని నాటిన తర్వాత 7 నుండి 10 వారాల్లో పంట చేతికొస్తుంది. బెండకాయ పూర్తిగా ముదరక ముందే పంటని సేకరిస్తారు.
2: లేదా బెండకాయలో ఉండే గుజ్జు పదార్థం జిగురు వలే ఉంటుంది. స్త్రీలు దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. కనుక మనం దీన్ని మార్కెట్లో విక్రయించినప్పుడు కొనుగోలుదారులు లేత బెండకాయల్ని ఎక్కువగా తీసుకుని ముదిరిన బెండకాయల్ని వదిలేస్తారు, వాటిని కొనరు.
1: బెండకాయల్ని చేతితో పట్టుకొని చూసి ముదిరినవి వదిలేసి వంటకి వీలుగా ఉన్నవి చూసుకోవాలి.
2: పంట పండిన తర్వాత పొలంలోకి వెళ్లి చూసినప్పుడు బెండకాయల్ని చేతితో పట్టుకున్నప్పుడు మొదలు ముదురుగా ఉండి చివర మెత్తగా ఉన్నా కోత ఆలస్యమైనట్లే, మొత్తం కాయ మెత్తగా ఉంటే పంట సిద్ధమైనట్లే.
3: బెండకాయ లేతగా ఉందా లేదా అని చూడటానికి పైకొసును విరగొడితే తెలుస్తుంది. అది తేలిగ్గా విరిగితే లేతది, విరగకపోతే ముదిరిందని తెలుస్తుంది.
1: మెత్తని బెండకాయల్ని 2 రోజులకు ఒకసారి పరిశీలించాలి. ముదరక ముందే సేకరించాలి. అతి చిన్నగా ఉన్నవి తర్వాత పంట కోసం వదిలేయాలి. బెండకాయల్ని ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే అవి ముదిరి పీచులాగా మారిపోతాయి.
2: మనం వాటిని ఎక్కువ కాలం వదిలేస్తే వాటిని తినడానికి అంత రుచికరంగా ఉండవు. లేత బెండకాయల్ని నీళ్లలో ఆరేయడానికి సులభంగా ఉంటాయి. కానీ ముదిరిన బెండకాయల్ని ఎండలో ఆరేయక తప్పదు, నీడలో ఆరేయడం కుదరదు. కనుక అవి తినడానికి పనికిరావు.
1: ఒకవేళ ముదిరిన బెండకాయల్ని అలాగే చెట్ల పైన వదిలేస్తే అవి చెట్టు నుండి బలాన్ని తీసుకుని కొత్త కాపుని తగ్గిస్తాయి. కొత్త కాపు పూర్తిగా నిలిచిపోవచ్చు. ఎల్లప్పుడూ పంటని కత్తితోనే కొయ్యాలి. బెండకాయల్ని అరిచేతులతో తెంపకూడదు. దానివల్ల చెట్టుకి హాని జరిగి పంట ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవచ్చు. చెట్టు త్వరగా చనిపోవచ్చు, కాయలు కూడా కుళ్ళిపోవచ్చు.
3: బెండకాయ పంటని కత్తితో కోయడానికి గల కారణం ఏంటంటే పంటని చేత్తో కోయడం వల్ల చెట్టుకి హాని జరగచ్చు, లేదా చెట్టు మొత్తం పైకి ఊడి రావచ్చు. అప్పుడు పంట దిగుబడి తగ్గిపోవచ్చు.
1: పదునైన చాకుతో చెట్టు కాండం మొదలు పట్టుకుని బెండకాయని జాగ్రత్తగా కొయ్యాలి. దీనివల్ల చెట్టు 6 నెలల వరకు కాపుని ఇవ్వగలదు. తద్వారా చెట్టుకి అంటువ్యాధులు కూడా సోకవు.
2: చేత్తో కోయబడిన బెండకాయ చెట్టు 4 పంటల కన్నా ఎక్కువ ఇవ్వలేదు. కత్తితో కోయబడిన చెట్టు

0: ఎక్కువ కాలం అధిక దిగుబడిని ఇవ్వగలదు.
1: అలా కోసిన పంటని శుభ్రమైన వెదురు బుట్టలో భద్రపరుచుకోవాలి. అప్పుడు అవి పాడవకుండా మరియు కుళ్ళిపోకుండా ఉంటాయి. ప్లాస్టిక్ సంచులని ఎప్పుడూ వాడకూడదు. అవి ఎక్కువ ఉష్ణోగ్రతని పుట్టిస్తాయి. లేత బెండకాయ పంటకి ఎక్కువ గాలి ఉండాలి. ఇప్పుడు సేకరించిన బెండకాయ పంటని ఒక పెద్ద బుట్టలో లేదా కార్డ్బోర్డ్ పెట్టెలో కానీ ఒక పద్ధతిలో అమర్చి పైన తడి

0: రెండు మట్టి పాత్రలు ఒకదానిలో ఒకటి ఉంచి ఇసుకతో వేరు చేయబడతాయి.
1: పంట నిల్వకు స్థానిక ఫ్రిడ్జ్ ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనం పెద్ద మొత్తంలో పంట పండిస్తే వాటిని విక్రయించలేము, కానీ విక్రయించలేకపోతే స్థానిక ఫ్రిడ్జ్లో 2-3 వారాలు పాడవకుండా నిల్వ చేయవచ్చు.
0: చిన్న కూజాలు, శుభ్రమైన పొడి బెండకాయలు ఉంచండి. 2 చిన్న జాడీలను వేరు చేసే ఇసుకకు కనీసం రోజుకు ఒక్కసారైనా నీళ్లు పోసి తడిగుడ్డతో కప్పండి. ఇసుక మరియు తడిగుడ్డ జార్ లోపల బెండకాయపై తేమను ఉంచడంలో సహాయపడతాయి. ఫ్రిడ్జ్ను నీడలో ఉంచండి. పాత్రలో తేమ ఉన్నంతకాలం పంట తాజాగా ఉంటుంది. ఇసుకని 6 నెలలకి ఒకసారి మార్చడం ద్వారా దాని సామర్థ్యం పెరుగుతుంది. డెసర్ట్ ఫ్రిడ్జ్లో 3 వారాల వరకు పంటని పాడవకుండా ఉంచవచ్చు. ఫ్రిడ్జ్ తెరిచి అవసరం మేరకు బెండకాయల్ని తీసుకొని మళ్లీ దాన్ని మూసేయాలి. కొత్త పంటని కూడా మళ్లీ అందులో పెట్టుకోవచ్చు. మీరు తాజా బెండకాయల్ని బుట్ట సహకారంతో కూడా భద్రపరచవచ్చు. సదన్ వాలిలో వ్యవసాయదారులు సహజంగా కలపతో చేసిన బుట్టలలో లేదా గడ్డితో చేసిన బుట్టలలో పంటని భద్రపరుస్తారు. బెండకాయల్ని బుట్టల్లో పెట్టి గోనె సంచులతో కానీ కాటన్ బట్టతో కానీ కప్పాలి. నీడలో గాలి వెలుతురు ఉన్న చోట జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎండ తగలనివ్వకూడదు.
2: ఈ విధంగా బెండకాయ పంటని భద్రపరచడం వల్ల తాజాగా ఉంటాయి, త్వరగా పాడుకావు.
0: ఎండబెట్టడం అనేది మరొక నిల్వ చేయు విధానం. ఒక పెద్ద పాత్రలో బెండకాయల్ని వేసి నీటితో శుభ్రంగా కడగండి. దానివల్ల వాటిపై అంటిన దుమ్ము పోతుంది. చాకుతోటి బెండకాయల్ని 1 సెంటీమీటర్కి తక్కువ కాకుండా ముక్కలుగా కొయ్యండి. ఎంత చిన్న ముక్కలు అయితే అంత త్వరగా ఎండుతాయి. బెండకాయల్ని ఒక ఎత్తైన బల్లపైన కానీ, ఒక చేప పైన కానీ, పొడి బట్ట పైన కానీ నీడలో 5 నుంచి 7 రోజుల వరకు ఆరబెట్టండి. ఎత్తైన బల్ల ఉపయోగించడం ద్వారా దుమ్ము తూళి నుండి మనం పంటని కాపాడవచ్చు, మరియు నీడలో ఆరబెట్టడం వల్ల వాటి రంగు మారకుండా బాగా ఎండుతాయి.
2: బెండకాయ ఎండినప్పుడు అది కొంచెం కుదించుకుపోతుంది, మరియు వాటిని మనం చేత్తో పట్టుకున్నప్పుడు అది గలగలా అని శబ్దం వస్తుంది. అది పూర్తిగా ఎండినట్లు మనకు అర్థమవుతుంది.
1: బెండకాయ విత్తనాలు కింద పడి విడిపోయినప్పుడు, వాటి ముక్కలు కుదించి చిన్నవైనప్పుడు అవి ఎండినట్లు అర్థమవుతాయి. కానీ మీరు తొందరపడి వాటిని పూర్తిగా ఎండనివ్వకుండా సేకరించి నిల్వ చేస్తే పూజు పడతాయి. మీరు వాటిని పూర్తిగా నీడలో ఆరేసి నిల్వ చేస్తే తాజాగా ఉంటాయి.
0: చాకుతో బెండకాయల్ని ముక్కలుగా చేసి నీడలో నిల్వ చేయడం వల్ల సంవత్సరం వరకు రంగు మారకుండా పోషకాలతో సహా నిల్వ చేయవచ్చు. ఇప్పుడు మనం నేర్చుకున్నది నెమరి వేసుకుందాం. బెండకాయ విటమిన్ సి మరియు ఐరన్ సమృద్ధిగా కలది. బెండకాయల్ని ముదరకుండా పీచులాగా మారకముందే పంటను కోసేయాలి. పంటని చాకుతో ప్రతి 2 రోజులకు ఒకసారి చెట్టు తెగకుండా, కాపు పాడవకుండా జాగ్రత్తగా కోసి నిల్వ చేసుకోవాలి. దాని వలన పంట 6 నెలల వరకు పొడిగించబడుతుంది. లేత బెండకాయ పిందెలను తర్వాత కాపు కోసం ఉంచుకోవాలి. గాలి వెలుతురు ఉన్న బుట్టలో సేకరించిన బెండకాయల్ని నీడలో ఆరబెట్టుకోవాలి. బెండకాయల్ని బుట్టలో పెట్టి తడిబట్టను కప్పడం వలన 1 వారం రోజుల వరకు తాజాగా ఉంటాయి. బెండకాయల్ని 3 వారాల వరకు తాజాగా ఉంచడం కోసం డెసర్ట్ ఫ్రిడ్జ్ని వాడాలి. రోజుకొక్కసారి నీళ్లు జల్లాలి. బెండకాయల్ని 1 సెంటీమీటర్ తగ్గకుండా కోసి నీడలో ఆరబెట్టడం వలన సంవత్సరం వరకు వాటి పోషకాలను, రంగుని కోల్పోకుండా జాగ్రత్త పరచవచ్చు. ఎంతకాలం మనం బెండకాయల్ని జాగ్రత్త పరుస్తామో అంతకాలం వరకు మనం డబ్బుని సంపాదించుకోవచ్చు.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: ఒక గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షరా స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
1: ఫోన్ 0881622354. అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చిందా? లాటరీ తగిలిందని మెసేజ్ వచ్చిందా? ఆగండి, మీరు క్లిక్ చేసే ఒక లింక్, మీరు చెప్పే ఒక ఓటీపీ మీ బ్యాంక్ అకౌంట్ను ఖాళీ చేయగలవు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకండి. మీ వ్యక్తిగత వివరాలు ఎవరికీ చెప్పకండి. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరిని మర్చిపోకండి.
3: కేవలం మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కోసమో లేదా ట్రాఫిక్ పోలీస్ వారు వేసే జరిమానా నుంచి తప్పించుకోవడం కోసమో హెల్మెట్ ని ధరించాలి అని భావించకండి.
1: మీ భద్రత కోసం, మీపై ఆధారపడి ఉన్న వారి కోసం హెల్మెట్ ధరించడం తప్పనిసరిని గుర్తుంచుకోండి.
3: తొందరగా వెళ్లాలి అనే కంగారులు హెల్మెట్ ను పెట్టుకోవడం మర్చిపోకండి. ఈనాటి మరపు రేపు హాస్పిటల్లో జీవితాంతం ఉండటానికి కారణం అవుతుందేమో.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే కీర్తి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. హైదరాబాద్ కు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని బరువు తగ్గాలనే ఆలోచనతో తన ఎత్తు బరువు వివరాలు పొందుపరుస్తూ ఏఐ ను సలహా అడిగింది. ఏఐ చాట్ జీపీటీ చెప్పినట్లు ఆహారపు అలవాట్లను పాటించింది. దీంతో శరీరానికి అవసరమైన క్యాలరీల్లో నియంత్రణ కోల్పోయింది, తీవ్ర అనారోగ్యం బారిన పడింది. అలాగే ఇలాంటిది ఇంకో సంఘటన కూడా జరిగింది. గుంటూరుకు చెందిన ఓ యువకుడు తన శరీర లక్షణాలను ఏఐ యాప్లో నమోదు చేయగానే గుండెపోటుగా సమాధానమిచ్చింది. ఆందోళనతో అత్యవసరంగా ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యుడిని సంప్రదించగా అన్ని పరీక్షలు చేసి అనవసర ఆందోళనే తప్ప గుండె నొప్పి కాదని తేల్చారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు అంటే ఏఐ ఒక విప్లవం. రోగ నిర్ధారణ, చికిత్స ప్రణాళికలు, పర్యవేక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఏఐ ఎంత ఆధునికమైనదైనా వైద్యుడి స్పర్శకు, క్లినికల్ తర్కారానికి, పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి అది ప్రత్యామ్నాయం కానే కాదని చెబుతున్నారు. అలాగే భావోద్వేగాలను పంచుకోవడానికి తోటి మనిషి అందించే ఆత్మీయ స్పర్శే కీలకమంటున్నారు డాక్టర్లు. ఓకే లిజనర్స్, ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేయండి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773. శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-42558.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జన్

0: మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. అనేక ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఏఐ ఆధారిత వ్యవస్థలను ఉపయోగిస్తున్నాయి. అయితే ఏఐ సూచనలకు, వైద్యుడి సేవలకు చాలా వ్యత్యాసం ఉంది. రోగి స్వరంలో, భావాల్లో, పరిస్థితుల్లో మార్పులను వైద్యుడు మాత్రమే గుర్తించగలడు. ఏఐ ఇవేవీ గుర్తించలేదు. అయితే ఇటీవల కాలంలో ఏఐ సాంకేతికను వినియోగించి మానసిక థెరపీని, వైద్య సలహాలను పొందడం, స్వీయ రోగ నిర్ధారణ చేసుకోవడం అధికమైపోయింది. చిన్న సమస్య వచ్చినా ఏఐను ఆశ్రయిస్తున్నారు. ప్రశ్నిస్తే సెకండ్ల వ్యవధిలోనే సమాధానమిచ్చేస్తుండటంతో మానసిక ఊరటకు దానిపై ఆధారపడుతున్నారు. నిజానికి ఇది ఆందోళనకరమైన ధోరణి. దీనివల్ల మానసిక రుగ్మతలు చుట్టుముట్టే అవకాశం చాలా ఉన్నాయి. నిపుణుల పర్యవేక్షణ లేకుండా ఈ ఫలితాలను తప్పుగా అర్థం చేసుకుంటే ఇది మరింత ప్రమాదకరమండి. ఎప్పటికైనా రోగి, వైద్యుల మధ్య ఉన్న పరస్పర విశ్వాసంపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఏఐ సహాయకారే తప్ప వైద్యుడికి ప్రత్యామ్నాయం కానే కాదు. ఏఐ యాప్ ఓదార్పులా అనిపిస్తుంది, కానీ ఇది నిజమైన సానుభూతి కానే కాదు. కేవలం ప్రోగ్రామింగ్ చేసిన స్పందన మాత్రమే అన్నది మనందరం గ్రహించాలి. డాక్టర్ని కలుసుకునే ముందు ఏఐ యాప్లు లేదా చాట్ జీపీటీలను సంప్రదిస్తున్నారు, గణనీయంగా ఉంటున్నారు. లక్షణాలను నమోదు చేస్తే వ్యాధి పేర్లు, చికిత్స విధానాలు వెంటనే వచ్చేస్తాయి. ఈ తక్షణ సమాధానాలే ప్రజలను చాలా ఆకర్షిస్తున్నాయి. దీంతో తత్కాలిక ఉపశమనం, సమాచారాన్ని పొందవచ్చు. కానీ ఇదే ధోరణితో వైద్య సేవలు కొనసాగిస్తే దీర్ఘకాలంలో ముప్పు పొంచి ఉంటుంది. ఏఐ కొన్ని అరుదైన సూక్ష్మమైన రుగ్మతలను గుర్తించలేకపోవడం వల్ల తప్పుడు అభిప్రాయాన్ని వెల్లడించేస్తుంది. సాధారణ లక్షణాలను ఏఐ ఎక్కువగా అంచనా వేయడం వల్ల అనవసర భయం పెరుగుతుంది. దీంతో ప్రమాదకరమైన వ్యాధి లక్షణాలను తమకు ఆపదించుకుని వైద్యులను తరచూ సంప్రదిస్తుంటారు. కొన్నిసార్లు ప్రమాదకరమైన జబ్బులను కూడా ఏఐ సూచనలతో నిర్లక్ష్యం చేసే అవకాశముంది. తద్వారా జబ్బు తీవ్రమవుతుంది. ఏఐ ఆధారిత ఆరోగ్య యాప్లు వినియోగదారుల డేటాను విస్తృతంగా సేకరిస్తాయి. ఇది నైతికత, గోప్యతకు సవాల్గా నిలుస్తుంది. డేటా సైట్లపై శిక్షణ పొందిన ఆల్గరిథంలు పరిమితంగా ఉండటం కూడా తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఏఐ తప్పు సలహా ఇచ్చినప్పుడు దాని బాధ్యత ఎవరిదో స్పష్టంగా తెలీదు. డెవలపర్దా, ప్లాట్ఫామ్దా, లేక వినియోగదారుడిదా? ఇది తెలుసుకోవడం పెద్ద సవాలే అండి. ఏఐ సేవలను మార్గనిర్దేశంగా స్వీకరించాలే తప్ప తుది నిర్ణయం తీసుకోవడంలో వైద్యుడిదే ప్రధాన పాత్రగా ఉండాలి. ఈ కనిపించని ఏఐ నేస్తంతో కాస్త జాగ్రత్తగా ఉండాలండి. ఓకే లిజనర్స్, రేపు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే కీర్తి.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీస్.

0: ప్రాసెసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడను. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించను. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. హెల్మెట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? స్టైలిష్ గా బైక్ నడుపుతున్నది నేనే అని ఎవరూ గుర్తుపట్టరేమో అని హెల్మెట్ ని నిర్లక్ష్యం చేయకండి. గుర్తింపు ముఖ్యమా తల ముఖ్యమా అని

0: ಭಾಗಿರಾಜು, ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್ ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, MS OBG ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್.
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್, MD ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್.
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನಾ, ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್. ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್, MD ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್.
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್, MD ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್.
2: ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್, MS ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್.
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, JP ರೋಡ್, ಭೀಮವರಂ.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, MBBS, MD పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
4: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
4: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
3: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
4: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
4: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
3: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
4: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, చినామిరం, భీమవరం.
3: ఫోన్ 0881622354.
5: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాన్ని తెలుసుకుందాం.

లోకమంతయు సహజ స్వభావము వల్లగాక దండన భీతి వల్లనే సరియగు దారిలో నడుస్తూ ఉంది. దండ భయము చేతనే జగత్తులో కొంచెమైనా

యుద్ధములందు వెనుగు తిరుగుకుండుట, ప్రజలను ధర్మముగా పాలించుట, బ్రాహ్మణుల వద్ద శుశ్రూష చేయుట, ఇవి రాజులకు అత్యంత శ్రేయస్కరములైన ధర్మములు.

కూట యుద్ధము చేయరాదు. అనగా రణమున ఒక ఆయుధమును చూపి మరొక ఆయుధముతో కొట్టకూడదు. శత్రువులను కన్న సరములతోనూ విషదిగ్ధి బాణములతోనూ మంటలతో కూడిన ఆయుధములతోనూ కొట్టరాదు.

శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: మనం రాత్రింబవళ్ళు కష్టపడేది మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. కానీ మన చిన్న అజాగ్రత్త మన కష్టార్జితాన్ని సైబర్ దొంగల పాలు చేస్తుంది. గుర్తుంచుకోండి, బ్యాంకు వారు ఎప్పుడూ మీ ఓటీపీ లేదా పాస్వర్డ్ అడగరు. మీ ఫోన్ మీ చేతిలోనే ఉండొచ్చు, కానీ మీ అకౌంట్పై ఎవరికన్నో పడొచ్చు. మేల్కోండి, సైబర్ నేరాలు అరికట్టండి.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజని టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజని టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజని టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజని టైల్స్.
3: గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజని టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజని టైల్స్ సొంతం.
0: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
4: హెల్మెట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్లో చేసే ఆపరేషన్ కన్నా పెద్ద ఇబ్బంది ఏమీ కాదు.
0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
4: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
4: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
5: శ్రోతలు వింటున్నారు సూక్తి సుధా కార్యక్రమాన్ని. లిజనర్స్, ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం.
6: వుచ్యమే నహి సిచ్యం

యత్నము చేసిననే కార్యసిద్ధి అగును, కాని కేవలం మనోరథము వల్ల పనులు నెరవేరవు. సింహమే అయినా నోరు తెరుచుకుని పడుకుని ఉన్నచో జంతువులు తమంతట వచ్చి అవి నోటపడవు కదా. క్షత్

క్షత్రియుడు ప్రజలను దేశమును ధర్మ మార్గమున పరిపాలించవలను. పూలమాలను కట్టువాని వలె చెట్టును పోషించి పువ్వులను కోసి కొనవలనే గాని బొగ్గులను కాల్చువాని వలె మూలఛేదనం చేయరాదు.

కదా. శ్రోతలు ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್ ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, ಎಂಎಸ್ ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್,
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್, ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್,
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್,
2: ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್,
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಜೆಪಿ ರೋಡ್ ಭೀಮವರಂ.
1: ಮನ ಭೀಮವರಲ್ಲೋ ನೂತನಂಗಾ ಪ್ರಾರಂಭಿಸಬಡಿನ ಚಂದಮಾಮ ಪಿಲ್ಲಲ ವೈದ್ಯಶಾಲ ವೀರಮ್ಮ ಪಾರ್ಕ್ ಎದುರುಗ ಭೀಮವರಂ 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
3: హలో లిజనర్స్, ఒక చిన్న మాట. మరి మీ ఇంటికి తాళం ఎలా వేస్తారు? మీ డిజిటల్ అకౌంట్స్ కూడా బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోండి. తెలియని లింక్స్ క్లిక్ చేయకండి. తెలియని యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. స్మార్ట్ గా ఉండండి. సైబర్ సేఫ్ గా ఉండండి.
4: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
3: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
4: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
3: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
4: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
3: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
4: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
3: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
4: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
4: ఫోన్ 0881622354.
5: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
3: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
5: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8866558773.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. కేవైసీ అప్డేట్ కాకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని మెసేజ్ వచ్చిందా? అది నిజం కాదు, సైబర్ నేరగాళ్ల మాయ. వెంటనే మీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: డబ్బులు పంపడానికి స్కానింగ్ అవసరం, కానీ డబ్బులు రావడానికి స్కాన్ చేయాల్సిన పని.

選挙制度。

0: దేశం రోవగ ధర్మశేషం రోచిన కర్మహాసం బ్రోతర చిత్విలాసం.
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. మీరు బైక్ నడిపేటప్పుడు అసౌకర్యం అనుకుని హెల్మెట్ ను నిర్లక్ష్యం చేయకండి. హాస్పిటల్లో కట్లు కట్టి ఉంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు తట్టుకోలేరని వివేక.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: విష్ణు ఎఫ్ఎం 90.4
1: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థుల కోసం లూయిస్ బ్రెయిల్ తెలుగు పాఠం వింటారు.
2: దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం రామంతపూర్ హైదరాబాద్ వారు సమర్పిస్తున్న విద్యా కార్యక్రమాలు. ఏడవ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠం లూయిస్ బ్రెయిల్.
3: పిల్లలు, మీరంతా బడికి వెళ్ళి విద్యాభ్యాసం చేస్తున్నారు, ఎందుకో తెలుసా? మన చదువుల వల్ల తోటివారికి సహకరించే సద్గుణం అలవడాలి, వ్యక్తి యొక్క వికాసం సామాజిక వికాసానికి దారితీయాలి. చదువు యొక్క అంతిమ లక్ష్యం సృజన, తద్వారా క్రొత్త విషయాలు కనుగొనబడి సమాజ వికాసానికి దారితీస్తుంది. అటువంటి కోవకు చెందినవాడే అంధుల లిపి నిర్మాత, ఆరుచుక్కల చంద్రుడుగా పిలువబడ్డ లూయీ బ్రెయిల్. మనం ఈరోజు ఈ మహనీయుని జీవితగాథను, ఈయన మనకందించిన సందేశాన్ని తెలుసుకుందాం. ఆరుచుక్కల చంద్రుడేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే మరి. కంటిచూపు లేని అంధులకు తన ఆరుచుక్కల లిపితో జ్ఞాననేత్రాన్ని ప్రసాదించిన మహనీయుడు లూయీ బ్రెయిల్. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటాం, ఎందుకో తెలుసా? కళ్ళు లేకపోతే ఈ బాహ్య ప్రపంచం అంతా చీకటిమయమే కనుక. అంధుల జీవితమంతా అంధకార బంధురమే. ఆ దృష్టితోనే ఈ నానుడి పుట్టింది.
4: అలా కాకుండా తన ఆరుచుక్కల లిపితో వెలుగును చూడలేని వారి జీవితాల్లో చంద్రునిలా వెలుగును నింపాడు లూయీ బ్రెయిల్. ఈయన రూపొందించిన లిపితో కళ్ళున్న వారితో సమానంగా వీరంతా చదువు

0: చదువుకుని ఎన్నో ఉన్నత పదవులను సాధించి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కంటి చూపుతో చేసే పనులను మినహాయిస్తే మేధస్సు, జ్ఞాపక శక్తి, స్పర్శ జ్ఞానంతో చేసే ప్రతి పనిలో వీరు ప్రావీణ్యతను గడిస్తున్నారు. అంధత్వం ప్రగతికి అడ్డు కాదని నిరూపిస్తున్నారు.
1: లూయీ బ్రెయిల్ అంధుల లిపి నిర్మాత. ఇతనికి అంధుల లోకమంతా ఎంతో రుణపడి ఉంది. చిన్నతనంలోనే ప్రమాదానికి గురై కంటి చూపును కోల్పోయి అంధత్వం ఎంత భయంకరమైందో స్వయంగా అనుభవించి తనలాంటి అంధుల జీవితాలకు ఏదైనా చెయ్యాలన్న తపనతో ఆరుచుక్కల లిపిని కనుగొన్నాడు. వెలుగును చూడలేని వారి కళ్లకు తానే వెలుగై నిలిచాడు లూయీ బ్రెయిల్. తను కనుగొన్న లిపిని తన పేరుతోనే బ్రెయిలీ లిపిగా ప్రసిద్ధి నొందింది.
0: క్రీస్తు శకం 1809 జనవరి 4వ తేదీన ప్యారిస్కు 20 మైళ్ళ దూరాన ఉన్న క్రూవే అనే గ్రామంలో గుర్రపు జీన్లు తయారు చేసే కుటుంబంలో జన్మించాడు మన లూయీ బ్రెయిల్. 3 సంవత్సరాల చిరు ప్రాయంలోనే తన ఇంటి ముందు తండ్రి పనిచేసుకునే పనిముట్లతో ఆడుకునేవాడు. లూయీ కళ్లకు ప్రతి వస్తువు అందంగా ఆనందంగా కనిపించేది.
1: బ్రెయిల్ తన తండ్రి పనిచేసుకునే గదిలో పదునైన పనిముట్లు, కత్తులు ఉండేవి. ఒకరోజు తల్లిదండ్రులు పనిలో ఉండగా లూయీ తన తండ్రి పనిచేసే పనిని అనుకరిస్తూ చిన్న తోలు ముక్కను కత్తితో కత్తిరించబోగా కత్తి ఎగిరి లూయీ కంటిలో గుచ్చుకుంది. దానితో ఆ కంటి నుండి రక్తం ధారగా కారింది. అది చూసిన తల్లిదండ్రులు అల్లాడిపోయారు.
0: ఎన్ని వైద్యాలు చేయించినా పోయిన కంటి చూపు రాలేదు సరికదా. కొన్ని నెలల తర్వాత లూయీ 2వ కన్నుకు కూడా జబ్బు వచ్చి 3 సంవత్సరాలు గడవక ముందే కంటి చూపు పూర్తిగా పోయింది. అంతవరకు కళ్లకు అందంగా కనిపించిన లోకం చీకటిమయమైంది.
1: అలా కంటి చూపును కోల్పోయిన లూయీ తన అక్కా చెల్లెళ్లతో తన గ్రామంలో ఉన్న బడికి వెళ్లేవాడు. అక్కడ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను వింటూ తన విద్యను కొనసాగిస్తూ మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. కంటి చూపును కోల్పోయిన లూయీలో ఉన్న సూక్ష్మగ్రహణ శక్తికి ఉపాధ్యాయులు ఆశ్చర్యపడేవారు. పుస్తకాలు చదవలేకపోయినా తాను విన్న పాఠాలని ఎంచక్కా తిరిగి చెప్పగలిగే అతని జ్ఞాపక శక్తిని ఎంతగానో మెచ్చుకునేవారు.
0: అంధత్వం లూయీ చదువుకు ఆటంకమని గ్రహించిన తండ్రి ఎంతో శ్రమతో చిన్న చిన్న మేకులను చెక్కపై అక్షరాల ఆకారంలో పేర్చేవాడు. ఆ మేకులను వేళ్లతో తడుముకుంటూ లూయీ అక్షరాల్ని నేర్చుకునేవాడు. అలా స్పర్శతో అక్షరాల ఆకారాల్ని నేర్చుకోవచ్చని చిన్నతనంలోనే గ్రహించాడు లూయీ.
1: వాలంటీర్స్ హవే అనే ఆయన ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంధుల కోసం ప్రత్యేక పాఠశాలను క్రీస్తు శకం 1784 ప్యారిస్లో నెలకొల్పాడు. ఆయన తన పాఠశాలలోని విద్యార్థులు అక్షరాలను తడిమి గుర్తుపట్టే విధంగా కాగితంపై అక్షరాల ఆకారాలు ఉబ్బెత్తుగా వచ్చేటట్లు చేసేవాడు. ఈ పద్ధతిని లైన్ టైప్ అని పిలిచేవాళ్ళు. ఈ విధంగా వాలంటీర్స్ హవే ప్రపంచంలోని మొట్టమొదటి అంధుల పాఠశాల నిర్మాతగా పేరు పొందాడు.
0: క్రీస్తు శకం 1819 లూయీ బ్రెయిల్ వాలంటీర్స్ హవే స్థాపించిన పాఠశాలలో చేరాడు. ఆ సమయంలో అంధులకు విద్యాబోధన కార్యక్రమాలు ప్రారంభ దశలోనే ఉన్నాయి. లూయీ బ్రెయిల్ ఆ పాఠశాలలో హవే కనిపెట్టిన లైన్ టైప్ పద్ధతిలో విద్యను కొనసాగించి ఎంతో తెలివిగల విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. తన 17వ సంవత్సరంలోనే లూయీ తాను చదివిన పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా నియమించబడ్డాడు. అది అతని కార్యదీక్షకు, మేధా సంపత్తికి నిదర్శనం.
1: వాలంటీర్స్ హవే కనిపెట్టిన లైన్ టైప్ పద్ధతిలో విద్యను అభ్యసించిన ఆ పద్ధతిపై మక్కువ పెంచుకోలేకపోయాడు లూయీ. ఆ పద్ధతి కంటే ఇంకా సులువైన, భిన్నమైన పద్ధతిని కనిపెట్టాలనే ఆలోచనతో సతమతమయ్యేవాడు. పగలంతా పాఠశాలలో పనిచేసి రాత్రిపూట తనదైన ప్రత్యేక లిపిని తయారు చేయటంలో శ్రమించేవాడు లూయీ.
0: ఆ రోజుల్లో అందులు చదువుకోవడానికి ఎన్నో రకాల లైన్ టైపులను ఉపయోగించేవారు. అవి ఏమంటే వాలంటీర్స్ హవే కనిపెట్టిన ఇటాలిక్ టైప్ పద్ధతి, డాక్టర్ ఫ్రై కనిపెట్టిన రోమన్ టైప్, డాక్టర్ మూన్ కనిపెట్టిన మూన్ టైప్ అనే పద్ధతులు ఆ రోజుల్లో ప్రసిద్ధిగాంచాయి. ఈ లైన్ టైపులు ఏవి కూడా మన లూయీని సంతృప్తిపరచలేదు. క్రీస్తు శకం 1821 లూయీ చార్లెస్ బార్బియర్ను కలవడం జరిగింది. చార్లెస్ సైనిక అధికారిగా పదవీ విరమణ చేసిన వ్యక్తి. అతడు సైనికులకు రాత్రిపూట సమాచారాలను తెలుసుకునేందుకు ఉపయోగపడే ప్రత్యేక లిపిని రూపొందించాడు.

0: చార్లెస్ బార్బియర్ 12 గుండ్రని ఉబ్బెత్తు చుక్కల్ని కాగితంపై రాసేవాడు. వాటి వరుస క్రమాల్ని మారుస్తూ అక్షరాలను గుర్తులను తెలుసుకునేటట్లు సైనికులకు శిక్షణ ఇచ్చాడు. బార్బియర్ కనిపెట్టిన ఆ ప్రత్యేక లిపిని గురించి తెలుసుకున్న లూయికి ఎంతో ఆనందం కలిగింది. తాను అన్వేషిస్తున్న గమ్యానికి సులభమైన మార్గం దొరికిందని అనుకున్నాడు. 12 చుక్కల లిపిని తన విద్యార్థులకు బోధించటానికి బార్బియర్ దగ్గర అనుమతిని తీసుకున్నాడు లూయి.
1: చార్లెస్ బార్బియర్ రూపొందించిన 12 చుక్కల లిపి మరీ పెద్దగా ఉండి చేతివేళ్ల మొనలతో తడిమి చూడడం కష్టం కాబట్టి చేతివేళ్లతో తేలికగా అక్షరాల్ని గుర్తుపట్టగలిగేలా 12 అక్షరాలను 6 అక్షరాలు కుదించాడు లూయిస్. బార్బియర్ లూయికి బహుమతిగా ఇచ్చిన రాతి పలకను ఉపయోగిస్తూ 6 చుక్కలను పలక మీద అనేక వరుస క్రమాల్లో మారుస్తూ కొత్త కొత్త విధానాలను రూపొందిస్తూ చివరగా 1832 సంవత్సరంలో లూయి బ్రెయిల్ 6 చుక్కలతో సరికొత్త లిపిని కనుక్కున్నాడు.
0: ఈ 6 చుక్కలతో అక్షరమాలలోని ప్రతి అక్షరాన్ని, ఉచ్చారణను అనుసరించిన గుర్తులను, లెక్కలకు సంబంధించిన సాంకేతిక పదాలను, సంగీతానికి సంబంధించిన గుర్తులను, చిహ్నాలను తేలికగా రాయవచ్చు.
1: లూయి బ్రెయిల్ ఎంతో శ్రమపడి రూపొందించిన 6 చుక్కల లిపి యొక్క ఉపయోగాలు ఏమిటో విపులంగా వివరించిన ఈ లిపి అధికారుల గుర్తింపును పొందలేదు. అందుకు లూయి చాలా బాధపడ్డాడు, కానీ నిరుత్సాహపడలేదు. తాను రూపొందించిన దానిని విశ్రాంతి సమయంలో విద్యార్థులకు ఇంటి వద్ద బోధించడానికి రాయల్ సంస్థ నుంచి అంగీకారాన్ని పొంది విద్యార్థులకు బోధించేవాడు. తాను రూపొందించిన లిపి ద్వారా విద్యార్థులు త్వరగా విద్యను అభ్యసించగలుగుతున్నారని తెలుసుకుని లూయి చాలా సంతోషించాడు.
0: లూయి బ్రెయిల్ తాను రూపొందించిన 6 చుక్కల లిపికి అధికారుల గుర్తింపు సంపాదించడానికి, అంధులకు తన లిపిని అందుబాటులోకి తీసుకురావటానికి ఎంతో శ్రమపడాల్సి వచ్చింది. ఆ శ్రమ వల్ల లూయి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. రాను రాను వ్యాధి ముదిరి క్షయగా మారింది.
1: క్రీస్తు శకం 1851 సంవత్సరంలో రాయల్ సంస్థ వారు కొత్త భవనానికి మారారు. అక్కడ లూయికి తన పరిశోధనల కోసం అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు. అనేక రకాల బ్రెయిల్ ముద్రణా పద్ధతులను ఉపయోగిస్తూ తాను రూపొందించిన లిపిలో విజయాన్ని సాధించిన ఆ 6 చుక్కల లిపికి మాత్రం అధికారికమైన గుర్తింపు లేదు.
0: అది డిసెంబర్ నెల 1851 సంవత్సరం. లూయి బ్రెయిల్ ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఆయన్ను రాయల్ సంస్థ వారి వైద్యశాలలో చేర్చారు. ఎన్ని వైద్య పరీక్షలు, చికిత్సలు చేసినా లూయి ఆరోగ్యం మెరుగుపడలేదు. 1852 జనవరి 6న లూయి బ్రెయిల్ తన తుది శ్వాసను విడిచాడు. లూయి తన జీవితాన్ని ఎంత నిరాడంబరంగా గడిపాడో అంత ప్రశాంతంగా కన్నుమూశాడు. ఆయన కనుగొన్న 6 చుక్కల లిపికి అధికారికమైన గుర్తింపు ఆయన బ్రతికి ఉండగా రాలేదు. ఆయన సమకాలీకులు కూడా లూయి రూపొందించిన లిపిని గురించి ఎక్కువ శ్రద్ధ చూపలేదు.
2: అయినా లూయి బ్రెయిల్ బ్రతికినంతకాలం తన పరిశోధనలతోనే జీవితాంతం గడిపారు. 6 చుక్కల లిపిని కనుగొన్నందుకు తాను సంతృప్తి చెందాడు. గుర్తింపు రాలేదని కానీ, మెచ్చుకోలేదని కానీ ఆయన ఎప్పుడూ బాధపడలేదు.
0: లూయి బ్రెయిల్ మరణించిన తర్వాత 2 సంవత్సరాలకు రాయల్ సంస్థానంలోని విద్యార్థులు తమ అభిమాన ఉపాధ్యాయుడు రూపొందించిన 6 చుక్కల లిపిని అధికారికంగా బోధించాలని సంస్థపై ఒత్తిడిని తీసుకొచ్చారు. వారు 6 చుక్కల లిపిని బ్రెయిల్ లిపిగా పిలిచారు.
1: బ్రెయిలీ లిపిని కోరుతూ అంధుల ఆందోళన కొనసాగుతున్న తరుణంలో ఇంగ్లాండ్, అమెరికాల్లోని మేధావులైన అంధులు కూడా బ్రెయిల్ రూపొందించిన 6 చుక్కల లిపి ప్రాముఖ్యాన్ని గుర్తించి దానిపై చర్చలు జరిపారు. 30 సంవత్సరాల పాటు కొనసాగిన ఆందోళన చివరకు బ్రెయిల్ లిపిపై పరిశోధనలు చేసి అంధులకు విద్యాబోధన చేయడానికి బ్రెయిల్ లిపి ఎంతో ఉపయోగకరమైందని నిర్ధారించారు.
0: లూయి బ్రెయిల్ జీవితకాలమంతా శ్రమపడి కనుగొన్న లిపికి 1 శతాబ్దం తర్వాత గుర్తింపు లభించింది. లూయి మేధాసంపత్తికి, ఆయన చేసిన అవిరళ కృషికి అంధులంతా జోహారులర్పించారు. ఫ్రాన్స్ వారు బ్రెయిల్ లిపిని అధికార లిపిగా గుర్తించారు. 1852 సంవత్సరంలో తమ దేశపు గొప్ప బిడ్డగా ఫ్రాన్స్ జాతి అంతా లూయి బ్రెయిల్కి నివాళులు అర్పించి ప్రశంసించింది.
1: లూయి బ్రెయిల్ రూపొందించిన 6 చుక్క

0: అక్షరాల లిపిని ఈరోజు అన్ని దేశాల్లోనూ ఉపయోగిస్తున్నారు. అంధుల లిపి కోసం లూయి బ్రెయిల్ చేసిన నిరంతర కృషి చిరస్మరణీయమైంది. ఆరు చుక్కల లిపి ఉన్నంతకాలం బ్రెయిల్ సజీవుడే.
1: పిల్లలు విన్నారుగా కథగా చెప్పుకున్న లూయి బ్రెయిల్ జీవితగాథ. ఇప్పుడు మీరు విన్న విషయాల్ని మనం మరొకసారి గుర్తు చేసుకుందాం.
0: అంధుల కోసం ఆరు చుక్కల లిపిని రూపొందించి ఆరు చుక్కల చంద్రునిగా ప్రసిద్ధిగాంచాడు లూయిస్ బ్రెయిల్. ఇతడు క్రీస్తు శకం 1809 ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ పట్టణానికి 20 మైళ్ల దూరాన ఉన్న క్రూవే అనే గ్రామంలో గుర్రపు జీన్లు తయారు చేసే కుటుంబంలో జన్మించాడు.
1: లూయి 3 సంవత్సరాల వయస్సులోనే ప్రమాదవశాత్తు కంటి చూపును కోల్పోయాడు. చూపును కోల్పోయినా చదువుకోవాలన్న తపన ఆయనలో ఎక్కువగా ఉండేది. బడికి వెళ్ళి విన్న పాఠాలని వెంటనే చెప్పగలిగేవాడు. అతని మేధస్సుకి ఉపాధ్యాయులు ఎంతగానో మెచ్చుకునేవారు.
0: 1819 లూయి బ్రెయిల్ వాలంటీర్స్ హవే స్థాపించిన అంధుల పాఠశాలలో చేరాడు. హవే కనిపెట్టిన లైన్ టైప్ పద్ధతిలో విద్యను కొనసాగించాడు.
1: ఆయన 17 సంవత్సరాల వయస్సులో తాను చదివిన పాఠశాలలోనే తిరిగి ఉపాధ్యాయుడిగా నియమితుడయ్యాడు. ఆనాటి నుండి లూయి అంధులకు చక్కటి లిపిని కనిపెట్టాలనే పట్టుదలతో నిరంతరం కృషి చేశాడు.
0: ఆ రోజుల్లో అంధులైన బాలబాలికలు వాలంటీర్స్ హవే కనిపెట్టిన ఇటాలిక్ టైప్ అనే పద్ధతిలోనూ, డాక్టర్ ఫ్రై కనిపెట్టిన రోమన్ టైప్ అనే పద్ధతిలోనూ, డాక్టర్ మూన్ కనిపెట్టిన మూన్ టైప్ పద్ధతిలోనూ విద్యను అభ్యసించేవారు.
1: క్రీస్తు శకం 1821 లూయి బ్రెయిల్ చార్లెస్ బార్బియర్ను కలిసి ఆయన రూపొందించిన 12 చుక్కల లిపిని గురించి తెలుసుకుని ఆనందించాడు. 12 చుక్కల లిపిని 6 చుక్కల లిపిగా కుదించటానికి చాలా ప్రయత్నం చేసి చివరకు విజయం సాధించాడు.
0: చార్లెస్ బార్బియర్ తనకు బహుమతిగా ఇచ్చిన రాతి పలకపై 6 చుక్కలను అనేక వరుస క్రమాల్లో మారుస్తూ 1832 ఆరు చుక్కల లిపిని కనుగొన్నాడు.
1: నిరంతర కృషి పట్టుదలతో అనుకున్నది సాధించగలిగాడు లూయి. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించి క్షయవ్యాధితో 1852 జనవరి 6వ తేదీన శాశ్వతంగా కన్నుమూశాడు.
0: 6 చుక్కల లిపి ఉన్నంతకాలం లూయి బ్రెయిల్ 6 చుక్కల చంద్రుడిగా వెలుగొందుతూనే ఉంటారు. మనం కూడా లూయి పట్టుదలను, నిరంతర కృషిని ఆదర్శంగా తీసుకుని మంచి పనులను చేపట్టాలి.
1: పిల్లలు, లూయి బ్రెయిల్కి సంబంధించిన చిత్రాలు, బొమ్మలు, 6 చుక్కల లిపికి సంబంధించిన విషయాల్ని సేకరించి ఒక ఆల్బమ్గా తయారు చేయండి.
2: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం లూయిస్ బ్రెయిల్ తెలుగు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం చాటువులు అనే తెలుగు పాఠం వింటారు.
3: ఇప్పుడు దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం వారి మరొక విద్యా కార్యక్రమం. ఏడవ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠం చాటువులు.
4: చాటు పద్యాలు అంటే తెరచాటు పద్యాలను, చాటుగా చెప్పే పద్యాలను అనుకునేరు సుమ్మా. చాటువు అంటే ప్రియమైన, మధురమైన, ఇంపైన, ప్రశస్తమైన, దీప్తివంతమైన అనే అర్థాల్ని చెప్పుకోవచ్చు. చాటు పద్యాలంటే వినేవారి హృదయాలకు ఉల్లాసాన్ని కలిగించే చమత్కార పద్యాలేనని ఓ మహాకవి చెప్పారు. కవితావేశంతో కవి ఆసువుగా చెప్పే పద్యాల్ని చాటు పద్యాలని అంటారు. ఎప్పుడైనా ఎవరితోనైనా సత్కరింపబడినప్పుడు లేదా చీత్కరింపబడినప్పుడు, అందమైన దృశ్యాన్ని చూసినప్పుడు, మనస్సు గాయపడినప్పుడు, అయిష్టం తొంగిచూసినప్పుడు లేదా ఆనందం పెళ్ళుబికినప్పుడు కవితావేశం ఉప్పొంగి చందో రూపంలో జూమ్మని చిమ్ముకునే కవితారూపాలే చాటుపద్యాలు. అప్రయత్నంగా ధారాళంగా చెప్పే కవితను ఆసుకవిత అంటారు. ఆసుకవితలోని భాగమే చాటు కవిత. అష్టావధానం, శతావధానాలు ఆసుకవితకు సంబంధించినవే. అవి చాటు కవితారూపాలే. అలాగే పూర్వకవులైన కాళిదాసు, భారవి, భవభూతి

0: శ్రీనాథుడు వేములవాడ భీమ కవుల్ని చాటుకవులనే పిలిచేవారట. అంటే వారు పద్యాల్ని ఆశువుగా చెప్పేవారన్నమాట. అయితే చాటు పద్యాలకు ప్రత్యేకత ఉందని చెప్పానుగా, అదేమిటంటే చెప్తాను వినండరా, ప్రతి పద్యంలోనూ ఏదో ఒక రకమైన చమత్కారం నిండి ఉండాలి. ఇది చాటు పద్య ముఖ్య లక్షణం. చాటు పద్యాలన్నీ స్వంత అనుభవాలు, పొగడ్తలో, దూషణలో, ప్రశంసలో, కోపోద్రిక పరిస్థితులో లేదా సమస్య పూరణలో అయి ఉంటాయి. మీకిప్పుడు చాటు పద్యాలంటే ఏమిటో కొద్దిగా తెలిసిందిగా. కొన్ని చాటు పద్యాల్ని వినిపించి వాటిని వివరించి చెబితే ఇంకా బాగా తెలుసుకుంటారు, సరేనా?
1: సారపు ధర్మము విమల క్షత్రియ.
2: తాతయ్య తాతయ్య, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా గాలించొస్తున్నాం.
3: ఎందుకర్రా అట్టా గాలిస్తున్నారు, ఏమిటట పని?
2: దేనికంటావేంటి తాతయ్య, నువ్విప్పుడు మాకు తెలుగు పాఠాలని చెప్పే తెలుగు మాస్టర్వి తెలుసా?
3: అదేం పాపం, నీ స్కూల్లో తెలుగు మాస్టర్ సరిగ్గా పాఠాలు చెప్పట్లేదా ఏమిటి, నన్ను మాస్టర్ని చేసేస్తున్నారు?
2: అదేం కాదులే తాతయ్య, మా తెలుగు వాచకంలో ఉన్న చాటు పద్యాల్ని చదువుకు రమ్మన్నారు మా మాస్టారు. నువ్వైతే ఇయన్ చక్క అర్థం కూడా చెప్పి నేర్పిస్తావని నీకోసం నేను తిరుగుతుంటే వీడు ఇంకేదో మాట్లాడుతున్నాడు.
3: అదా సంగతి, ఇంతకీ నన్ను చాటు పద్యాల్ని చెప్పండి అంటున్నారు, అంతేగా దాని ఉందిలే అలాగే చెబుతాను. ఇంతకీ పుస్తకం ఏది?
2: ఇదిగో తాతయ్య నా తెలుగు వాచకం, చాటు పద్యాలు ఇవిగో.
3: 7వ తరగతి తెలుగు వాచకం. సాటువులు ఒడలి నింద కన్నులుండు ఇంద్రుడు కాదు. ఒడలి నింద కన్నులుండు ఇంద్రుడు కాదు, కంఠమందు నలుపు కాడు శివుడు. పనుల బట్టి చంపు పక్షి ఇంద్రుడును కాదు, దీని భావమేమి తెలుసుకొనుడు. అర్థమైందమ్మా? ఒడలి నింద కన్నులుండు ఇంద్రుడు కాదు, కంఠమందు నలుపు కాడు శివుడు. పనుల బట్టి చంపు పక్షీంద్రుడు కాదు, దీని భావమేమి తెలుసుకొనుడు. విన్నారుగా ఈ పద్యంలో ఏముందో, దేన్ని గురించి చెబుతున్నారో మీకేమైనా అర్థమవుతుందర్రా?
2: పద్యంలో ఉన్న పదాలు అర్థమయ్యాయి కానీ దానిలో ఉన్న ప్రశ్న అర్థం కాలేదు తాతయ్య. నాకైతే ఆ అవగింజంత కూడా అర్థం కాలేదు.
3: చాటు పద్యాలు వినటానికి ఇంపుగా ఉంటాయి, తేలిక పదాలు తెలిసిన పదాలతోటే ఉంటాయి. అయినా అందులో ఉన్న చమత్కారం సమస్య కొంచెం ఆలోచిస్తే గాని అర్థం కాదు. అంటే మనం కొంచెం ఆలోచించి చెప్పాలన్నమాట. ఈ పద్యంలో ఒడలి నిండా కన్నులుండు ఇంద్రుడు కాదు అంటే ఒంటి నిండా కళ్ళేనట, ఇంద్రుడు కాదు. ఇంద్రుడికి 1000 కళ్ళు ఉంటాయి మీకు తెలిసిందే కదా. రెండోదేమిటి, కంఠమందు నలుపు శివుడు కాదు, మెడ దగ్గర అదే గొంతు దగ్గర నల్లగా ఉంటుందట. శివుడికి మెడ నల్లగా ఉంటుందిగా, పాపం గొంతులో విషయాన్ని నిలుపుకున్నాడు కదా అందుకని. మరి మెడ దగ్గర నల్లగా ఉండేది ఇంకా ఎవరెవరికి? పనుల బట్టి చంపు పక్షీంద్రుడు కాదు. పనుల బట్టి చంపటం అంటే పాముల్ని చంపుతుంది లేదా చంపుతాడు, కానీ గరుత్మంతుడు మాత్రం కాదు. అయితే ఎవరు మరి?
2: పని అంటే పామా తాతయ్య?
3: అవునన్న, పాములకు పనులు అనే పేరు కూడా ఉంది. ఈ పద్యం ఎవరిని గురించి చెబుతున్నారో అర్థమైందా?
2: నాకైతే తెలియడం లేదు అక్క, నీకేమైనా తెలుసా చెప్పు, లేకుంటే క్విజ్ మాస్టర్లా తాతయ్య చెప్తారు. నాకు తెలియటం లేదు.
3: నేనే చెప్తాలేండర్రా. నెమలి.
2: నెమలా?
3: అవును నెమలే. నెమలి తోకంతా కళ్ళుంటాయి. నెమలి ఈకల్ని మనం నెమలి కన్నులు అంటుంటాం కదా, అట్లాగే కంఠం దగ్గరేమో నల్లగా ఉంటుంది, పాముల్ని పట్టి చంపుతుంది. ఈ పద్యంలోని భావం ఏమిటంటే మీకు అర్థమయ్యి ఉంటుంది.
2: తెలిసింది తాతయ్య, నెమలి.
3: ఈ పద్యం లాంటి పద్యాలే కాకుండా చాటు పద్యాలు చాలా రకాలుగా ఉంటాయమ్మా. కొన్ని ఏవో నవ్వు పుట్టిస్తాయి, మరికొన్ని ఏవో సమస్యాపూర్ణాలుగా ఉంటాయి, ఇంకొన్ని చమత్కారంతో సరదాగా ఉంటాయి. మీకు ఇంకో పద్యం చెబుతాను. ఈ పద్యం శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది. రాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే 8 మంది బ్రహ్మాండమైన కవులు ఉండేవారా. తెనాలి రామకృష్ణ కవి కూడా అందులో ఒకడు.

0: రాయలవారి ఆస్థానంలో కవిజ మేళం జరుగుతూ ఉండేది ప్రతిరోజు. ఒకరోజు రాయల ఆస్థానంలో భట్టుమూర్తి కవి అనే ఒక కవి ఒక సమస్యను అడిగాడు. దీన్ని ఎవరైనా పూర్తి చేయగలరా అని ఓ సవాలు విసిరాడు.
1: ఏమిటా సమస్య తాతయ్య?
0: కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్. కుంజర యూధము అంటే ఏనుగుల గుంపు, కుంజరం అంటే ఏనుగు, యూధము అంటే గుంపు సమూహం.
1: దోమ కుత్తుక అంటే దోమ గొంతు కదా తాతయ్య?
0: అవునమ్మా, కుత్తుక అంటే కంఠం, గొంతు, మెడ ఇలా పిలుచుకుంటుంటాంగా. భట్టుమూర్తి కవి అడిగిన సమస్యకు అర్థం ఏమిటంటే ఏనుగుల గుంపు దోమ గొంతులోకి వచ్చిందిట, ఈ సమస్యను పూరించండి అంటూ మిగతా కవులకి సవాలుగా అడిగాడు ఈ సమస్య పూరణాన్ని.
1: ఇదేం ప్రశ్న తాతయ్య? ఎక్కడైనా ఏనుగులకు దోమలకు పొంతన ఉందా? ఏనుగుల గుంపు దోమ గొంతులోకి ఎలా పోతాయి?
0: సరిగ్గా నీలాంటి సందేహమే వచ్చింది కవులందరికీ. అయితే తెనాలి రామకృష్ణుడు ఇదేం సమస్య అంటూ మరో నిమిషంలో గడగడ ఓ పద్యాన్ని ఆశువుగా చెప్పేశాడు. సమస్యను ఎంతో తెలివిగా పరిష్కరించాడు. సభ అంతా చప్పట్లతో మారుమోగింది. రామలింగ కవి తెలివికి సమయస్ఫూర్తికి రాజు శ్రీకృష్ణదేవరాయల వారు కూడా బహుమెచ్చుకున్నారటలే. రంజన చెడి పాండవులరి భంజనులై విరటుగొల్వ పాల్పడిరకట, సంజయ ఏమని చెప్పుదు కుంజర యూధంబుదోమ కుతుక జొచ్చెన్. భట్టుమూర్తి అడిగిన సమస్య ఏనుగుల గుంపు దోమ గొంతులోకి ప్రవేశించాయి అన్నది. దాన్ని మన రామలింగ కవి సమయ స్ఫూర్తితో నేర్పుతో పాండవుల అజ్ఞాతవాసం చేసిన సందర్భాన్ని జోడించి ఓ చక్కని చాటుపద్య రూపంలో ఇలా సమస్యను పరిష్కరించాడమ్మా. రంజన చెడి పాండవులరి భంజనులై విరటుగొల్వ పాల్పడిరకట, సంజయ ఏమని చెప్పుదు కుంజర యూధంబుదోమ కుతుక జొచ్చెన్.
1: అంటే పాండవులు ఏనుగులు, విరాటరాజు దోమ అనే భావన ఇందులో ఉంది, అంతే కదా తాతయ్య?
0: పోలిక అంతే మరి. పాండవుల ముందు విరాటుడు చాలా తక్కువ బలం ఉన్న రాజే కదా. నీకు పద్యం అర్థమైందిగా నాన్న. ఒక్కసారి ఇందాక నేను చదివినట్టుగా నువ్వు చదువు, నేను వింటాను.
1: అలాగే తాతయ్య. రంజన చెడి పాండవులరి భంజనులై విరట గొల్వ బాల్పడి రకట, సంజయ ఏమని చెప్పుదు కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్.
2: భలేగా చెప్పావురా, నేను నేర్చుకుంటాలే నీలాగా.
0: ఎప్పుడు నేర్చుకుంటావమ్మా?
2: ఇప్పుడు కాదులే.
0: ఇలాంటి సమస్య పూరణమే ఇంకో పద్యం చెప్తాను, ఇది కూడా మీకు నేర్చుకోబుద్ధి అవుతుంది. వింటే వినండి అదా. ఇలలోనిద్దరు రాజులు మలయుచు జదరంగమాడి మాపటి వేళం, బలమెత్తి కట్ట మరచిన నెలుకలు తమ కలుగులోనికేనుగు నీడ్చెన్. మళ్ళీ చదవమంటావమ్మా. ఇలలోనిద్దరు రాజులు మలయుచు చదరంగమాడి మాపటి వేళ, బలమెత్తి కట్ట మరచిన ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగు నేడ్చెన్. ఎలుకలు తమ కన్నంలోకి ఏనుగులను ఏడ్చికెళ్ళాయి. ఎలుకలు తమ కన్నంలోకి ఏనుగులని ఏడ్చికెళ్ళాయి. ఈ పద్య పూరణం ఎవరు చేశారో తెలీదు, కానీ చాటు పద్యంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. సమస్య పూరణం మాత్రం చక్కగా ఉంది. ఇలలో ఇద్దరు రాజులు అంటే చెప్పమ్మా.
1: ఇలలో అంటే ఈ భూమి మీద ఇద్దరు రాజులు అన్నమాట కదా.
0: బాగా చెప్పావమ్మా. మలయుచు చదరంగమాడి మాపటి వేళం అంటే పోటీ పడుతూ వాళ్ళు చదరంగం ఆడుతున్నారు. సాయంత్రం దాటింది, రాత్రి అయ్యింది. బలమెత్తి కట్టమరచిన అంటే చదరంగ బలాన్ని తీసిపెట్టడం మర్చిపోయి అప్పుడేమైందంటే ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగు నేడ్చెన్. రాత్రిపూట తిరుగుతూ ఉంటాయిగా ఎలుకలు చదరంగం మీద ఉన్న ఏనుగుల్ని తమ కన్నాళ్ళలోకి తీసుకుని వెళ్ళాయి. అంటే ఎలుకలు ఈ చదరంగం మీద ఉండే ఏనుగు బొమ్మ ఉంటుంది కదమ్మా, దాన్ని కన్నంలోకి లాక్కెళ్ళాయన్నమాట. ఇలా చమత్కారంతో హాస్యాన్ని జోడించి చెప్పడమే చాటు పద్యాల్లోని ప్రత్యేకత.
1: భలేగా చెప్పావు తాతయ్య పద్యాలు. నాకు కూడా బాగా అర్థమైంది. ఇంకో పద్యం చెప్పవా?
0: రాజు, నీకు పద్యాలంటే ప్రేమ పెరుగుతోందిరా, చాలా మంచిదే. చెబుతున్నా విను. కుప్పలు కావలిగాయగ చెపులు కర్రయును భూని శీఘ్రకతిందా చప్పుడగుచు వచ్చెడి వెంకప్పనుగని పణివరుండు గడగడవణికెన్. వెంకప్పనుగని పణివరుండు గడగడవణికెన్, ఇదే కదమ్మా చాటు పద్యాల చమత్కృతి. దీనికి అర్థం నువ్వు చెప్పగలవా రోజా?
2: ఓ, చెప్తాం తాతయ్య. కుప్పలు కావలి కాయగా అంటే పంట పొలాల్లో కుప్పల్ని రాత్రిపూట కావలి కాస్తాం కదా, అలా కావలి కాయడం కోసం చెప్పులు కర్ర పుచ్చుకొని శబ్దం చేస్తూ వస్తున్న వెంకప్పను చూసి పాము గడగడ వణికింది. అంతేనా తాతయ్య?
0: భలే చెప్పావు రోజమ్మా, చక్కగా చెప్పావు. ఇలాగే రోజు చదవాలరా, అద్భుతమైన పద్యాలన్నీ నేర్చుకోవచ్చు. చాటు పద్యాలంటే బాగా అర్థమైందిగా, మరి బాగా చదువుకోండి, నేను నా పని చూసుకుంటానులే.
2: అలాగే తాతయ్య.
3: పిల్లలు విన్నారుగా, ఎన్ని విన్నా ఇంకా ఇంకా వినాలనిపించే హాస్యం, చమత్కారం, సమస్య పూరణలతో, వాడుక భాషలో చక్కటి పదాల కూర్పుతో ఉండే చాటు పద్యాన్ని మీరు కూడా నేర్చుకుంటారు.

0: మా విద్యా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు పంపించవలసిన చిరునామా సంచాలకులు దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం రామంతపూర్ హైదరాబాద్ 500013.
1: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం లూయిస్ బ్రెయిల్ తెలుగు పాఠం మరొక విద్యా కార్యక్రమం చాటువులు అనే తెలుగు పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్. సో ఈ రోజు నేనొక్కడనే ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మరి ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో క్యాలెండర్ పేజీని మరో రోజు ముందుకు తిప్పుతూ చరిత్ర పుటల్లో జూన్ 29వ తేదీకున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన అంతర్జాతీయ జాతీయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జూన్ 29వ తేదీన అంతర్జాతీయంగా భూమధ్య రేఖకు ఇరువైపులా ఉన్న ఉష్ణ మండల ప్రాంతాల సంరక్షణ, అక్కడ జీవ వైవిధ్యంపై అవగాహన పెంచడానికి అంతర్జాతీయ ఉష్ణ మండల దినోత్సవం జరుపుకుంటారు. పర్యావరణ సమతుల్యతకి ఆ ప్రాంతాలు ఎంతో ముఖ్యం. ఇక మన భారతదేశ గణాంక రంగం మరియు ప్రణాళిక రచన చరిత్ర విషయానికి వస్తే, ఈ జూన్ 29వ తేదీ అత్యంత విశిష్టమైన సువర్ణ అక్షరంతో లిఖించదగిన రోజు అని చెప్పుకోవచ్చు. భారత ప్రణాళిక పితామహుడిగా, ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడిగా పేరు పొందిన అద్భుత మేధావి ప్రశాంత్ చంద్ర మహాలనోబిస్ 1893 జూన్ 29న జన్మించారు. దేశ ఆర్థిక ప్రణాళికల రూపకల్పనలో ఆయన చేసిన అమూల్యమైన సేవలను స్మరిస్తూ భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇదే రోజుని జాతీయ స్థాయిలో గణాంక దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తోంది. దేశ ప్రగతికి గణాంకాలు ఎంత అవసరమో చాటి చెప్పిన గొప్ప రోజు ఇది. ఇక అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనల చరిత్రని పరిశీలిస్తే, 1961 జూన్ 29వ తేదీన సైన్స్ లోకంలో ఒక సరికొత్త రికార్డు నమోదైంది. అమెరికా దేశం

అంతరిక్షంలోకి పంపిన ట్రాన్సిట్ 4A అనే ఉపగ్రహం ద్వారా అంతరిక్ష ప్రయోగాల చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అణుశక్తిని థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ను విజయవంతంగా ఉపయోగించారు. ఉపగ్రహాల సాంకేతికతను సుదీర్ఘకాలం మళ్లీ మళ్లీ ఉపయోగించడానికి ఈ ఆవిష్కరణ ఒక పెద్ద మార్గాన్ని సుగమం చేసింది. అంతరిక్ష శాస్త్రంలో అది చాలా పెద్ద మైలురాయి అనే చెప్పుకోవచ్చు. ఇక ప్రపంచ క్రీడా చరిత్రని, ముఖ్యంగా ఫుట్బాల్ సామ్రాజ్యాన్ని కనుక పరిశీలిస్తే ఈ రోజున ఒక అద్భుతమైన సువర్ణ అధ్యాయం లిఖించబడిందనే చెప్పుకోవచ్చు. 1958 జూన్ 29 తేదీన స్వీడన్లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో బ్రెజిల్ జట్టు స్వీడన్ని ఓడించి మొదటిసారిగా ఫుట్బాల్ ప్రపంచ కప్ని కైవసం చేసుకుంది. కేవలం 17 సంవత్సరాల వయసులోనే ఈ టోర్నమెంట్లో అద్భుతమైన గోల్స్ చేసి ప్రపంచ వ్యాప్తంగా ఫుట్బాల్ రారాజుగా ఎదిగిన లెజెండరీ ఆటగాడు పీలే ప్రపంచానికి పరిచయమైన చారిత్రాత్మకమైన రోజుది. ఆ రోజు పీలే ఆడిన ఆట ఫుట్బాల్ చరిత్రలోనే ఒక అద్భుతంగా నిలిచిపోయింది. ఇక అంతర్జాతీయ వినోదం యానిమేషన్ రంగానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా పిల్లల్ని పెద్దల్ని దశాబ్దాలుగా అలరిస్తున్న ఐకానిక్ కార్టూన్ క్యారెక్టర్ ష్రెక్ చిత్రం 2001 జూన్ 29 తేదీన అంతర్జాతీయంగా విడుదలైంది. సరికొత్త రికార్డులని సృష్టించడం ప్రారంభించింది. యానిమేషన్ చిత్రాల మేకింగ్లోను, కథా గమనంలోనూ సరికొత్త ప్రమాణాలని నెలకొల్పి ఆస్కార్ అవార్డును సైతం గెలుచుకున్న ఒక అద్భుతమైన వినోద మైలురాయి ఈ రోజునే దాగుంది. అది వినోద రంగంలో ఆ చిత్రం ఒక పెద్ద ట్రెండ్ సెటర్ అని చెప్పుకోవచ్చు. ఇక ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల విషయానికి వస్తే, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలని కలుపుతూ ప్రపంచ రవాణా రంగాన్నే మార్చేసిన పనామా కెనాల్ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అమెరికన్ సివిల్ ఇంజనీర్ ఆర్మీ ఆఫీసర్ జార్జ్ వాషింగ్టన్ గోయథల్స్ 1858 జూన్ 29 జన్మించారు. ఎన్నో సాంకేతిక సవాళ్లని, ప్రకృతి సిద్ధమైన అడ్డంకుల్ని అధిగమించి ఆయన ఆ కాలంలోనే ఆ కాలువను నిర్మించిన తీరు ఈనాటికి ఇంజనీరింగ్ లోకానికి ఒక పెద్ద పాఠం అనే చెప్పుకోవాలి. ఇక మన దేశ విద్య మరియు న్యాయ రంగానికి వస్తే, బెంగాల్ పులిగా పేరొందిన అఖండ మేధావి ఆశుతోష్ ముఖర్జీ 1864 జూన్ 29 జన్మించారు. ఆయన కేవలం శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు మాత్రమే కాదు, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా, కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా సేవలందిస్తూ ఆధునిక విద్యా విధానానికి బలమైన పునాదులు వేసిన గొప్ప సంఘ సంస్కర్త, తత్వవేత్త కూడా. అలాగే మన దక్షిణ భారత రాజకీయ మరియు సామాజిక చరిత్రని కనుక పరిశీలిస్తే, బళ్ళారి ప్రాంతానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఆర్కాట్ రంగనాథ మొదలియార్ 1879 జూన్ 29 జన్మించారు. దివ్యజ్ఞాన సమాజంలో చురుకైన సభ్యుడిగా ఉంటూ సమాజంలోని మూఢ నమ్మకాలపై పోరాడుతూ ఆనాటి మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి హుందాగల నాయకుడు అని నిరూపించుకున్నారు. ఇక న్యాయ రంగం అత్యున్నత శిఖరాల విషయానికి వస్తే, భారతదేశ అధ్యాయంలో 8వ ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ అమల్ కుమార్ సర్కార్ 1901 జూన్ 29 జన్మించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చట్ట నిబంధనలు, రాజ్యాంగ విలువల్ని కాపాడడంలో ఆయన ఇచ్చిన ఎన్నో తీర్పులు భారత న్యాయ చరిత్రలో అత్యంత ప్రాధాన్యత కలిగినవిగా నిలిచిపోయాయి. ఇక అంతర్జాతీయంగా మహిళా హక్కులు మరియు విద్యా వికాసం వైపు చూస్తే, క్యూబా దేశానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, రాజకీయ నాయకురాలు మారియా గోమెజ్ కార్బోనెల్ 1903 జూన్ 29 జన్మించారు. ఆనాటి క్యూబా రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యతని పెంచడానికి, బాలికల విద్యా హక్కు కోసం ఆమె చేసిన పోరాటాలు అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇక మన ఆధునిక తెలుగు సాహిత్యం మరియు విద్యారంగానికి వస్తే, తనదైన శైలిలో కవిత్వాన్ని, కథల్ని అందిస్తూ ప్రముఖ రచయిత్రి, ఉపాధ్యాయిని రోజారమణి బోయపాటి 1965 జూన్ 29 జన్మించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే విద్యార్థులను తీర్చిదిద్దుతూ సమాజంలోని విలువలపై, మహిళల అంతరంగాలపై ఆమె రాసిన అనేక రచనలు తెలుగు పాఠకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరి ఇదే రోజున భౌతికంగా మనకి దూరమై మన తెలుగు చలనచిత్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఒక మహోన్నత దర్శకుడి జ్ఞాపకాలు కూడా చరిత్ర పుటల్లో దాగున్నాయి. తెలుగు సినిమా వెండితెరపై దేవుళ్ళని, పురాణ పురుషుల్ని సాక్షాత్కరింపచేసి ప్రేక్షకులకు పౌరాణిక బ్రహ్మక సుపరిచితులైన ప్రముఖ చలనచిత్ర దర్శకుడు కమలాకర కామేశ్వరరావు గారు 1998 జూన్ 29 కన్నుమూశారు.
మహామంత్రి తిమ్మరుసు నర్తన

ఎలా పాండవ వనవాసం, శ్రీకృష్ణ అవతారం వంటి ఎన్నో అద్భుతమైన పౌరాణిక చారిత్రక దృశ్య కావ్యాలను తెరకెక్కించిన ఘనత అయింది. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన నర్తనశాల చిత్రం ఇండోనేషియాలో జకార్తాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్ర ఆసియా పసిఫిక్ వేడుకల్లో అవార్డులు సాధించి తెలుగు సినిమా కీర్తిని అంతర్జాతీయ వేదికపై సగర్వంగా నిలబెట్టింది. పాత్రల రూపకల్పన,

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: మీ పాస్వర్డ్ 1234 లేదా పాస్వర్డ్ అని ఉందా? అయితే మీరు దొంగలకు దారి చూపిస్తున్నట్టే బలమైన పాస్వర్డ్ ని సెట్ చేసుకోండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. ప్రతిరోజు మన ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో ఏదో ఒక మంచి టాపిక్ మీ అందరి కోసం మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి ఈ రోజు జూన్ 29 ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే అత్యంత అద్భుతమైన రోజు, అదే జాతీయ కెమెరా దినోత్సవం, నేషనల్ కెమెరా డే. అసలు ఈ రోజుల్లో కెమెరా లేని జీవితాన్ని మనం ఊహించుకోగలమా చెప్పండి. ఒకప్పుడు కెమెరా అంటే కేవలం పెళ్లిళ్లలోనూ, పెద్ద పెద్ద ఫంక్షన్లలోనూ ఫోటోగ్రాఫర్ చేతిలోనే గంభీరంగా కనిపించేది. అప్పట్లో ఒక ఫోటో దిగాలన్నా అది నెగటివ్ రోల్ కడిగి ప్రింట్ అయ్యి మన చేతికి రావాలన్నా రోజుల తరబడి కళ్లల్లో ఒత్తులేసుకుని వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఈరోజు టెక్నాలజీ పుణ్యం అని ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ రూపంలో ఒక పవర్ఫుల్ కెమెరా వచ్చేసింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, తినే తిండి, వెళ్లే ప్రదేశం, ఆఖరికి మన మూడ్ ఎలా ఉందో చెప్పే సెల్ఫీ వరకు ప్రతీది కెమెరాలోనే బంధించేస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఫోటో దిగాలంటే సీరియస్గా అస్సలు కదలకుండా బొమ్మల్లా నిలబడేవాళ్ళం. కానీ ఇప్పుడు కెమెరా ముందుకు రాగానే చాలు, మన కుర్రాళ్ల ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయక మాత్రం తప్పదండి. పావురంలా ఒక కన్ను మూయడం, పెదవులు తిప్పడం, రకరకాల యాంగిల్స్ మార్చడం, అబ్బో, కెమెరా మన అందరిలోనూ ఒక పెద్ద నట్టుణ్ణి నిద్రలేపింది. చిత్రం ఏంటంటే మనిషి కాలంతో పాటు ముసలివాడైపోతాడు, జుట్టు నెరిసిపోతుంది, కానీ ఆ కెమెరా క్లిక్ మనిషిని ఆ క్షణంలో ఎలా ఉన్నాడో అలాగే ఎప్పటికీ ఎవర్గ్రీన్గా దాచేస్తుంది. అందుకే మనందరి దృష్టిలో కెమెరా అనేది ఒక అద్భుతమైన టైం మెషిన్ లాంటిదని అందరూ అంటూ ఉంటారు. ఇక మన చిన్ననాటి జ్ఞాపకాలు, అమ్మమ్మ తాతయ్యల నవ్వులు, స్నేహితులతో గడిపిన ఆ ఆనంద క్షణాలు, ఇవన్నీ ఈ రోజు మన కళ్ళ ముందు సజీవంగా ఉన్నాయంటే దానికి కారణం ఆ కెమెరా కన్నే. చరిత్రని రికార్డు చేయాలన్నా, సమాజంలో అన్యాయాలని ప్రపంచానికి చూపించాలన్నా కెమెరా అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మారుతుంది. అందుకే ఈ జాతీయ కెమెరా దినోత్సవం సందర్భంగా మన జీవితాల్ని ఇంత అందంగా రికార్డ్ చేస్తున్న కెమెరా ప్రాధాన్యత, అలాగే ఎండనక వాననక మనకి అద్భుతమైన విజువల్స్ అందించే ఫోటోగ్రాఫర్స్, సినిమాటోగ్రాఫర్స్ కష్టాన్ని ఒక్కసారి మనం అందరం గుర్తు చేసుకుందాం. కెమెరా గురించి కేవలం సరదాగా సెల్ఫీల గురించే కాదండి, అంతకంటే లోతైన ఒక అద్భుతమైన సందేశం ఈ కెమెరా వెనుక దాగుంది. దాన్ని ఒక్కసారి చూద్దాం. నిజానికి కెమెరా అనేది కేవలం కాంతిని బంధించే ఒక యంత్రం కాదండి, అది సమాజపు నికాసైన అర్థం. చరిత్ర పుటల్లో మరుగున పడిపోయే ఎన్నో సత్యాల్ని, ఘోరాల్ని ప్రపంచం ముందుకు తెచ్చింది ఈ కెమెరా కన్నే. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో జరిగే యుద్ధాలు, మానవతా సంక్షోభాలు, ఆకలి కేకలు, వీటన్నింటినీ ఒకే ఒక్క ఫోటోతో ప్రపంచ దేశాల గుండెలను పిండేలా చేయగల శక్తి కెమెరాకు ఉంది. ఒక్క శక్తివంతమైన ఫోటో 1000 మాటల కంటే, 100 ఉపన్యాసాల కంటే వేగంగా మనుషుల్లో చైతన్యాన్ని రగిలిస్తుంది, వ్యవస్థల్ని కదిలిస్తుంది. ఈ జాతీయ కెమెరా దినోత్సవం వేళ ఆధునిక సాంకేతికత మన చేతుల్లోకి వచ్చాక మనం ఒక ముఖ్యమైన విషయాన్ని ఆలోచించాలి. ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కెమెరా ఉంది. సమాజంలో ఎక్కడైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు, లేదంటే ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు మన చేతులు మొదట ఆ మనిషిని రక్షించడానికి చాచాల్సింది పోయి జేబులోంచి కెమెరా తీసి వీడియో తీయడానికి ముందుకెళ్తున్నాయి. ఒక ప్రాణాన్ని కాపాడడం కంటే ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో లైక్లు, వ్యూస్ సంపాదించుకోవడమే ముఖ్యం అనుకునే ఒక ప్రమాదకరమైన ధోరణిలోకి మనం వెళ్ళిపోతున్నామండి. కెమెరా కన్ను తెరుచుకుంటున్న వేళ మనలోని మానవత్వం కన్ను మూసుకోకూడదు. ఆపదలు ఉన్నప్పుడు కెమెరా కంటే ముందు మన హృదయం స్పందించాలి, మన చేతులు సహాయం చేయడానికి కదలాలి. అది కెమెరాను మనం సరైన మార్గంలో వాడుకోవడమే అవుతుంది. అలాగే కెమెరా మనకి జీవితం గురించి ఒక గొప్ప పాఠాన్ని కూడా నేర్పుతూ ఉంటుంది. కెమెరా ఎప్పుడు ఏం చెప్తుందంటే, ఫోకస్ ఆన్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్.

జీవితంలో ఏది ముఖ్యమో దానిమీదే దృష్టి పెట్టండి అని. కెమెరా లెన్స్ మన చుట్టూ ఉన్న అనవసరమైన విషయాలన్నింటినీ బ్లర్ చేసేసి ఏది కావాలో దాన్ని మాత్రమే స్పష్టంగా చూపిస్తుంది. మన జీవితంలో కూడా అంతే. చుట్టూ ఉన్న నెగిటివిటీని, చెడుని బ్లర్ చేసేసి కేవలం మంచిని మాత్రమే ఫోకస్ చేస్తూ ప్రయాణించాలి. జీవితంలో కష్టాలు అనే చీకటి ఎదురైనప్పుడు కెమెరా లాగే మనం కూడా దాన్ని ఒక ఎక్స్పోజర్ లాగా మార్చుకుని మనలోని నవ్వుల వెలుగుతో ఒక అద్భుతమైన చిత్రాన్ని గీసుకోవాలి. ఈరోజు మన చేతిలో ఉన్న కెమెరాని, ప్రకృతి అందాల్ని ఆస్వాదించడానికి, 10 మందికి ఉపయోగపడే మంచి విషయాల్ని ప్రచారం చేయడానికి, మన కుటుంబంలో ప్రేమానురాగాల్ని బంధించడానికి మాత్రమే వాడుకుందాం. ఈ కెమెరా గురించి మాట్లాడుతుంటే మనకి పాత రోజులు గుర్తురాక మానవండి. ఆనాటి ఫోటో స్టూడియో ముచ్చట్లు ఇంకా మనందరి ముందు కళ్ళ ముందే మెదులుతూ ఉంటాయి. అసలు అప్పటి రోజులే వేరండి. ఈరోజు మన జేబుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్ కెమెరాలకి, అప్పటి ఆ డబ్బా కెమెరాలకి అసలు పోలికే లేదు. అప్పట్లో ఫోటో దిగడం అంటే అదొక పెద్ద పండుగ, ఒక పెద్ద ప్రహసనం కూడా. ఊళ్ళో ఎవరింట్లో అయినా పెళ్లి జరిగితే ఆ ఫోటోగ్రాఫర్ ఒక పెద్ద బ్లాక్ కలర్ కెమెరాని స్టాండ్ పై పెట్టి తెచ్చేవాళ్ళు. ఆ కెమెరా వెనుక ఒక నల్లటి గుడ్డుండేది. ఆయన గుడ్డని తల మీద కప్పుకుని లోపలికి దూరి, సార్ కదలకండి, అస్సలు కదలకండి, 1, 2, 3 క్లిక్ అనేవాళ్ళు. ఆ క్లిక్ అనే శబ్దంతో పాటు ఒక పెద్ద ఫ్లాష్ మెరిసేది. ఆ కాంతికి కళ్ళు బైర్లు కమ్మేవి. అప్పట్లో ఒక్క ఫోటో మిస్ అయినా ఆ రీల్ వేస్ట్ అయిపోతుందని ఫోటోగ్రాఫర్ మనల్ని కాస్త చివాట్లు పెడుతూనే ఉండేవారు. ఇక ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో తీయించుకోవడం వెనుక ఉన్న సృజనాత్మకత, సరదా ముచ్చట్లు అంతా ఇంత కాదండి. స్టూడియోకి వెళ్ళగానే అక్కడ వెనక వైపు రంగురంగుల గార్డెన్ ఉన్నట్టు, లేదంటే ఏదో ఒక పెద్ద తాజ్మహల్ ఉన్నట్టు ఒక పెద్ద తెరకట్టి ఉంచేవాళ్ళు. ఇక ఫోటో దిగే ముందు మన వాళ్ళు చేసే హడావుడు చూడాలి. జేబులోంచి చిన్న దువ్వెని తీసి కాస్త నీళ్లు జుట్టుకు రాసి దువ్వుకుని పౌడర్ కాస్త కొట్టుకుని అద్దం ముందే నిలబడేవాళ్ళు. అన్నింటికంటే పెద్ద హైలైట్ ఏంటో తెలుసా అండి? అప్పట్లో ఊళ్ళో ఎవరికైనా కొత్తగా పెళ్ళైనా, లేదంటే కొత్తగా చేతి గడియారం కొనుక్కున్నా ఆ వాచ్ ఫోటోలు ఖచ్చితంగా పడాల్సిందే. ఫోటోగ్రాఫర్ మనల్ని కుర్చీల్లో కూర్చోబెట్టి స్ట్రైట్గా చూడమంటే మనవాళ్ళు మాత్రం ఆ వాచ్ కనపడాలనే తాపత్రయంతో చేతిని కొంచెం క్రాస్గా గడ్డం కింద పెట్టుకుని ఆ వాచ్ని కెమెరా వైపు తిప్పి భలే గంభీరంగా ఫోజిచ్చేవాళ్ళు. ఆ ఫోటో చూస్తే మనిషి ముఖం కంటే చేతికున్న వాచే హైలైట్గా కనిపించేది. ఆ తర్వాత ఆ రీల్ని ల్యాబ్కి పంపి కడిగించి నెగిటివ్స్ చూసి ఆ ఫోటో ప్రింట్ మన చేతికి రావడానికి 2 రోజులు పట్టేది. ఆ 2 రోజులు ఎప్పుడెప్పుడు మన ఫోటో చూసుకుందామా అని మనసంతా తహతహలాడిపోయేది. ఆ ఆల్బమ్ చేతికొచ్చాక అందులో మన ఫోటోని చూసుకుని మురిసిపోతూ ఉంటే వచ్చే ఆనందం, ఈరోజు మనం తీసుకునే 100ల కొద్దీ డిజిటల్ సెల్ఫీల్లో ఖచ్చితంగా లేదంటే నమ్మండి. పాత రోజుల స్టూడియోల గురించి చెప్పుకున్నాం కానీ అసలు ఈ కెమెరా అనే మంత్రదండం వెనుక ఉన్న అసలైన సైన్స్ ఏంటి? కళ్ళ ముందు ఉన్న రూపాన్ని ఒక పెట్టెలో బంధించాలనే ఆలోచన అసలు మొదట ఎవరికొచ్చింది? దాని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నిజానికి కెమెరా కనిపెట్టాలనే ఆలోచన ఈ రోజు నిన్న వచ్చింది కాదండి. దీని వెనుక 100 సంవత్సరాల మానవ మేధస్సు దాగుంది. అసలు ఒక చీకటి గదిలోకి చిన్న రంధ్రం ద్వారా కాంతి వచ్చినప్పుడు బయట ఉన్న దృశ్యం ఆ గదిలోని గోడపై తలకిందులుగా ప్రతిబింబిస్తూ ఉంటుంది అనే ఒక సహజ సూత్రాన్ని మన పెద్దలు ఎప్పుడూ గమనించారు. దీన్నే సైన్స్ భాషలో కెమెరా అబ్స్క్యూరా అంటారు. లాటిన్ భాషలో దీనికి చీకటి గది అని అర్థం. ఈ సూత్రాన్ని మన ప్రాచీన శాస్త్రవేత్తలు, ఆఖరికి లియోనార్డో విన్చి లాంటి మేధావులు కూడా తమ చిత్రలేఖనం కోసం వాడుకున్నారు. కానీ అలా గోడపై పడిన ప్రతిబింబాన్ని శాశ్వతంగా ఒక చోట ఎలా దాచాలి? ఈ ప్రశ్న నుంచి ఆధునిక కెమెరా ప్రయాణం మొదలైంది. ఆ ఆలోచనని నిజం చేస్తూ 1826 సంవత్సరంలో, అంటే దాదాపు 200 సంవత్సరాల క్రితం, ఫ్రాన్స్ దేశానికి చెందిన జోసెఫ్ నిసిఫోర్ నిప్స్ అనే ఒక ఫ్రెంచ్ ఆవిష్కర్త ప్రపంచంలోనే మొదటి శాశ్వత ఫోటోని తీశారు. ఆయన ఒక ప్రత్యేకమైన రసాయన పూత పూసిన ప్లేట్ను ఉపయోగించి తన ఇంటి కిటికీ గుండా బయట ఉన్న దృశ్యాన్ని కెమెరా అబ్స్క్యూరా ద్వారా బంధించారు. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన విశేషం ఉంది. ఈరోజు మనం 1 సెకండ్లో 100 ఫోటోలు తీసేస్తున్నాం కదా, కానీ ఆనాడు ఆ మొదటి ఫోటో పూర్తిగా రికార్డ్ అవ్వడానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? అక్షరాల 8 గంటల సమయం పట్టిందండి. అంటే కెమెరాని అలా కిటికీలో పెట్టి 8 గంటల పాటు ఎండ తగిలేలా ఉంచితేనే కానీ ఆ దృశ్యం కాగితం మీద పడలేదు. ఆ తర్వాత 1839లో ఆయన భాగస్వామి అయిన లూయస్ దగూరే దీనిని మరింత ఆధునీకరించి కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఫోటో వచ్చేలా దగూరోటైప్ అనే విధానాన్ని కనిపెట్టారు. అందుకే లూయస్ డగూరే ఆధునిక ఫోటోగ్రఫీ పిత

మొహుడిగా భావిస్తూ ఉంటాడు. ఆ రోజుల్లో ఫోటో దిగాలంటే మనుషులు కదలకుండా నిమిషాల తరబడి కుర్చీల్లో శవాల్లా అలా కూర్చోవలసి వచ్చేది. ఆ తర్వాత కాలంలో జార్జ్ ఈస్ట్మన్ అనే ఆయన కొడాక్ ఫిల్మ్ రోల్ కెమెరాలని సామాన్యుడికి అందుబాటులోకి తేవడంతో ఫోటోగ్రఫీ ప్రపంచమే మారిపోయిందని చెప్పుకోవచ్చు. చూసారా, ఒక చిన్న చీకటి గదిలో మొదలైన కాంతి ప్రయాణం, 8 గంటల పాటు సహనంతో వేచి చూసిన ఒక శాస్త్రవేత్త శ్రమ ఈరోజు మన చేతిలో ఒక సెకండ్లో మెరిసే డిజిటల్ కెమెరాగా మారింది. ఎంతటి అద్భుతమైన చరిత్ర కదండి. ఆనాడు 8 గంటల పాటు కదలకుండా ఉంటే కానీ రాని ఫోటో ఆ తర్వాత కాలంలో ఏ విధంగా పరిణామం చెందింది, టెక్నాలజీ పరంగా ఎలాంటి అద్భుతాలు సృష్టించిందో వింటే మాత్రం మీరంతా ముక్కును వేలేసుకుంటారు. మరి ఆ అద్భుతాలన్నీ వినబోయే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: శ్రీ గాయత్రి ఒకే.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. లూయస్ డగూరే కనిపెట్టిన ఆ పాత పద్ధతుల తర్వాత కెమెరా ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మొదట్లో భారీ సైజులో మోయడానికి ఇద్దరు మనుషులు కావలసినంత పెద్దగా ఉండే కెమెరాలు మెల్లమెల్లగా చిన్నగా మారి మనుషుల చేతుల్లోకి ఇమిడిపోయేలా తయారయ్యాయి. బ్లాక్ అండ్ వైట్ ఫోటోల కాలం పోయి కలర్ ఫోటోలు వచ్చాయి. కానీ అప్పటికప్పుడు ఫోటో చూసుకోవాలనే మనిషి ఆరాటాన్ని తీర్చడానికి మాత్రం ఇంకా సమయం పడుతూనే ఉండేది. ఎందుకంటే ఫోటో దిగాక నెగటివ్ రోల్ని డార్క్ రూమ్లోకి తీసుకెళ్ళి కెమికల్స్ వేసి కడిగితేనే కానీ బొమ్మ బయటపడేది కాదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కెమెరా హిస్టరీలోనే ఒక అద్భుతమైన మ్యాజిక్ లాంటి ఆవిష్కరణ జరిగిందండి. అదే పోలరాయిడ్ కెమెరా. దీని వెనుక ఒక భలే సరదా కథ కూడా ఉంది. 1943 ఎడ్విన్ ల్యాండ్ అనే శాస్త్రవేత్త తన కూతురుతో కలిసి వెకేషన్కి వెళ్ళినప్పుడు ఒక ఫోటో తీశారు. అప్పుడు ఆ చిన్నారి అమాయకంగా, నాన్న, నేను దిగిన ఫోటోని ఇప్పుడే ఇక్కడే ఎందుకు చూడలేను అని ప్రశ్నించింది. ఆ చిన్న పిల్ల వేసిన ప్రశ్నే ఎడ్విన్ ల్యాండ్ మెదడులో ఒక పెద్ద ఆలోచనని రేకెత్తించింది. ఫోటో ల్యాబ్తో పని లేకుండా కెమెరాలోనే ఫోటో ప్రింట్ అయిపోయే టెక్నాలజీని కనిపెట్టాలని ఆయన రాత్రింబవళ్ళు శ్రమించారు. చివరికి 1947 ఆయన పోలరాయిడ్ ల్యాండ్ కెమెరాని ప్రపంచానికి పరిచయం చేశారు. అప్పట్లో అదొక పెద్ద సంచలనం. కెమెరాతో క్లిక్ మనిపించడమే ఆలస్యం. ఒక తెల్లటి కాగితం లాంటి ఫిలిం కెమెరా కడుపులోంచి అలా బయటకు వచ్చేది. మొదట్లో అది ఖాళీగా తెల్లగా ఉండేది, కానీ గాల్లో అలా కొద్ది సెకండ్లు ఊపుతుంటే ఆ కాగితం మీద మెల్లమెల్లగా రంగులు అలుముకుంటూ క్షణాల వ్యవధిలో మనం దిగిన ఫోటో కళ్ళ ముందే ప్రత్యక్షమైపోయేది. అప్పట్లో ఈ ఇన్స్టెంట్ ఫోటోగ్రఫీ చూసి జనాలు ఇదేదో పెద్ద చేతబడి లేదంటే మాయాజలం అని అనుకునేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో ఈ ఫిలిం రోల్ స్థానాన్ని పూర్తిగా తుడిచేస్తూ డిజిటల్ కెమెరాలు వచ్చాయి. ఫిలిం రోల్ అయిపోతుందనే భయం లేకుండా మెమరీ కార్డ్స్ ఉపయోగించి వేల ఫోటోలు తీసుకోవడం మొదలైంది. ఇక అక్కడి నుంచి మొబైల్ ఫోన్లలో కెమెరాలు రావడం, ఈరోజు మనం వాడుతున్న అల్ట్రా హై క్వాలిటీ 4K కెమెరాల వరకు ఈ ప్రయాణం ఒక అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా సాగింది. ఒక చిన్న చీకటి గది నుంచి మొదలై అప్పటికప్పుడు ఫోటో ఇచ్చే పోలరాయిడ్ మ్యాజిక్ దాటుకుని ఈరోజు మన చేతి వేళ్లపై ఆడుతున్న డిజిటల్ కెమెరా వరకు మానవ మేధస్సు నిజంగా సలాం చేయదగ్గదు కదండి. ఒక చిన్న పోలరాయిడ్ కెమెరా అప్పటికప్పుడు ఫోటో ఇస్తేనే మనం అంతలా మురిసిపోయాం. కానీ ఆ తర్వాత ఈ కెమెరా సృష్టించిన వింతలు విశేషాలు, ఆ నిశ్శబ్దంగా ఉండే ఫోటో కెమెరా కాస్త కదిలే బొమ్మల్ని బంధించే వీడియో కెమెరాగా మారి ఈరోజు థియేటర్లలో మనం చూసే భారీ బడ్జెట్ సినిమాల్ని తీసే హాలీవుడ్ స్థాయి కెమెరాలుగా ఎలా రూపాంతరం చెందిందో వింటే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోవడం మాత్రం ఖాయం అండి. మరి అసలు కెమెరా చేసిన మొదటి వింత ఏంటో తెలుసా? నిశ్శబ్దంగా ఒకే చోట ఆగిపోయే ఫోటోలకి చలనాన్ని ఇవ్వడం. 19వ శతాబ్దం చివరిలో థామస్ ఆల్వా ఎడిసన్, లూమియర్ బ్రదర్స్ లాంటి మేధావులు ఒక అద్భుతమైన ట్రిక్ని కనిపెట్టారు. ఒక సెకండ్ కాలంలో చాలా ఫోటోల్ని వేగంగా మార్చుకుంటూ వెళ్తే ఆ బొమ్మలు కదులుతున్నట్టు అనిపిస్తుంది. దాన్నే సినిమాటోగ్రఫీ అన్నారు. అలా పుట్టినవే మన మొదటి తరం వీడియో కెమెరాలు. మొదట్లో ఇవి కూడా భారీ సైజులో చేత్తో ఒక హ్యాండిల్ని గిరగిరా తిప్పుతో షూటింగ్ చేసేలా ఉండేవి. అక్కడి నుంచి టెక్నాలజీ ఎంతలా పెరిగిందంటే రీల్స్, ఫిలిం బాక్సుల కాలం

మెల్లగా కరిగిపోయి పూర్తిగా డిజిటల్ విప్లవం వచ్చింది. ఒకప్పుడు సినిమా తీయాలంటే లక్షల రూపాయల ఖరీదైన ఫిల్మ్ రోల్స్ని కొని చాలా జాగ్రత్తగా షూటింగ్ చేయాల్సి వచ్చేది. కానీ డిజిటల్ కెమెరాలు వచ్చాక అంతా మెమరీ కార్డ్స్, హార్డ్ డిస్క్లమయం అయిపోయింది. ఇక ఈ రోజు మనం థియేటర్లలో చూసే బాహుబలి, కల్కి లాంటి భారీ బడ్జెట్ విజువల్ వండర్స్ వెనుక ఎలాంటి కెమెరాలు ఉన్నాయో తెలుసా? అలెక్సా, రెడ్ డిజిటల్ సినిమా, ఐమాక్స్ లాంటి అత్యాధునిక కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాల రేటు వింటేనే మనకి కళ్ళు తిరుగుతాయండి. ఒక్కొక్క కెమెరా బాడీ, దానికి వాడే లెన్సులు ఇవన్నీ కలుపుకుని లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఉంటుంది. మరి ఈ కెమెరాలు చేసే వింతులు అన్నీ ఇన్ని కావండి. చీకటిని వెలుగ్గా మార్చగలవు. మన కంటికి కూడా కనిపించని పిచ్చి డార్క్లో కూడా ఈ కెమెరాలు కేవలం నక్షత్రాల వెలుతురుని వాడుకుని పగలు లాంటి స్పష్టమైన విజువల్స్ని స్క్రీన్ మీద చూపించగలవు. తర్వాత హై స్పీడ్ ఫాంటసీని కూడా ఇది చూపెట్టగలవు. ఒక బుల్లెట్ దూసుకెళ్తున్నప్పుడు, లేదంటే ఒక నీటి చుక్క కింద పడుతున్నప్పుడు ఆ క్షణాన్ని వేల రెట్లు నెమ్మదిగా చూపిస్తూ మనల్ని ఊహాలోకంలోకి తీసుకెళ్లే వింతలు ఈ కెమెరాల సొంతం. ఇక ఐమాక్స్, ఒక నటుడి కంటిలోని కన్నీటి చుక్కను కూడా థియేటర్లలో ఒక కొండంత సైజులో చూపిస్తూ ప్రేక్షకుడికి ఆ పాత్ర పడే వేదన్ని నేరుగా కనెక్ట్ చేయగల ఈ భారీ సినిమా కెమెరాలు. ఒకప్పుడు కేవలం ఒక నిశ్శబ్ద జ్ఞాపకాన్ని దాచుకోవడానికి పుట్టిన కెమెరా ఈరోజు వందల కోట్ల బడ్జెట్ సినిమాలని భుజాల మీద మోస్తూ కోట్లాది మందిని థియేటర్లలో నవ్వించగల, ఏడిపించగల, రోమాంచితం చేయగల ఒక ప్రపంచాన్నే సృష్టిస్తోంది అని చెప్పుకోవచ్చు. టెక్నాలజీలు మారిన ఆ కెమెరా లెన్స్ వెనుక ఉండే మాయాజలం మాత్రం ఎప్పటికీ మారలేదు. ఒకప్పుడు సినిమాలకి మాత్రమే పరిమితమైన కెమెరా ఈరోజు మన సామాన్య మానవుడి రోజువారీ మనుగడికి, మన సమాజానికి ఏ విధంగా ప్రాణాధారంగా మారిందో చూస్తుంటే అసలు నిజంగా ఆశ్చర్యమేస్తుంది కదండి. ఈ రోజుల్లో కెమెరాకు ఉన్న విలువ, దాని పవర్ అంతా ఇంత కాదు. మీరే చూడండి, ఈరోజు సోషల్ మీడియా ప్రపంచాన్ని శాసిస్తున్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ, వీటన్నిటికీ అసలైన ప్రాణం ఆ కెమెరానే కదా. కెమెరా అనేది లేకపోతే ఈరోజు టాలెంట్ ఉన్న ఎంతోమంది సామాన్యులు సెలబ్రిటీలుగా మారేవాళ్ళు కాదు. ఒక చిన్న కెమెరా కన్ను ప్రతి ఒక్కరి ఇళ్ళని, గదుల్ని ఒక పెద్ద థియేటర్గా మార్చేసింది. అలాగే మన జీవితంలో జరిగే ఏ శుభకార్యానికైనా ఊపిరి ఈ కెమెరానే. పెళ్లి, పుట్టినరోజు, సీమంతం, ఇలా వేడుక ఏదైనా సరే అక్కడ వంటవాడు లేకపోయినా పర్లేదు, కానీ కెమెరా పట్టుకున్న ఫోటోగ్రాఫర్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. లక్షలు ఖర్చు పెట్టి చేసుకునే ఆ వేడుక ముగిసిపోవచ్చు, కానీ ఆ శుభకార్యానికి జీవం పోసి ఆ మధుర క్షణాల్ని జీవితాంతం పదిలంగా దాచే ఊపిరి మన కెమెరా కన్నే. ఇక సమాజం వైపు కనుక వస్తే మన న్యాయ వ్యవస్థకి, పోలీసు వ్యవస్థకి ఒక దిక్సూచిగా మారింది కెమెరా. 100 మంది సాక్షులు అబద్ధం చెప్పచ్చేమో, కానీ కెమెరా కన్ను బంధించిన ఒక్క నిమిషం వీడియో ఎప్పటికీ అబద్ధం చెప్పదు. ఎన్నో క్లిష్టమైన కేసుల్లో, నేర దర్యాప్తుల్లో నిందితులకి శిక్ష పడేలా చేసి బాధితులకి న్యాయం జరిగేలా చేయడంలో కెమెరా ఇచ్చే ఆధారాలే అత్యంత కీలకమైన మైలురాళ్లుగా మారిపోతూ ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ రోజుల్లో మనం జీవిస్తున్న సమాజంలో మన భద్రతకి అత్యంత కీలకమైంది సర్వైలెన్స్ కెమెరాలు, లేదంటే సీసీటీవీ కెమెరాలు. ఒకప్పుడు మన ఊరిని, మన ఇంటిని కాపాడడానికి కాపలాదారులు ఉండేవారు. కానీ ఈరోజు మన వీధి చివర, షాపుల దగ్గర, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, ఆఖరికి మన ఇంటి గుమ్మం పైన నిశ్శబ్దంగా రెప్ప వేయకుండా చూసే ఈ సీసీటీవీ కెమెరాలే మనకి అసలైన కాపలాదారులుగా మారిపోయాయి. రాత్రింబవళ్ళు తేడా లేకుండా సమాజంలో నేరాలు జరగకుండా నివారించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఎవరైనా తప్పు చేయాలని అనుకున్నా అక్కడ కెమెరా ఉంది, మనం దొరికిపోతాం అనే భయం ఒక సామాజిక క్రమశిక్షణని ఈ సీసీటీవీ కెమెరాలు తీసుకొచ్చాయి అనడంలో ఎలాంటి సందేహం లేదండి. ఆఖరికి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా తప్పు ఎవరిదో నిమిషాల్లో తేల్చేస్తూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి ఈ కెమెరా కన్నే పెద్ద సింహస్వప్నంగా మారింది. నిజంగా ఒకప్పుడు కేవలం ఫోటోలు దిగడానికి మాత్రమే వాడుకున్న ఒక పరికరం ఈరోజు సామాన్యుడు వినోదానికి ప్రాణంగా, శుభకార్యాలకి ఊపిరిగా, న్యాయానికి దిక్సూచిగా, ఆఖరికి మన ప్రాణాలకి, ఆస్తులకి ఒక నిశ్శబ్ద రక్షకుడిగా రూపాంతరం చెందింది. సాంకేతికత అందించిన ఈ అద్భుతమైన కెమెరా కన్నుని మనం ఎప్పుడూ సద్వినియోగమే చేసుకుందాం, సమాజ శ్రేయస్సు కోసమే వాడుకుందాం. ఒక చిన్న చీకటి పెట్టెలా మొదలైన కెమెరా ప్రయాణం ఈరోజు సమాజంలో ఎన్నెన్ని రూపాలు సంతరించుకుందో కదండి. ఈ జాతీయ కెమెరా దినోత్సవం సందర్భంగా ఈ కెమెరా మన జీవితంలో ఎలాంటి విడదీయరాని అవసరంగా మారిందో, అలాగే లక్షలాది మందికి ఏ విధంగా ఉపాధి మార్గంగా నిలిచిందో ఒక్కసారి చూద్దాం. ఒకప్పుడు ఫోటోగ్రఫీ అంటే కేవలం ఒక హాబీ, కానీ ఈరోజు అది లక్షలాది కుటుంబాలని పోషిస్తున్న ఒక భారీ ఉపాధి రంగం. కెమెరాను నమ్ముకుని ఎంతోమంది ఫోటోగ్రాఫర్స్, సినిమాటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్

తమ సృజనాత్మకతతో జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. పెళ్లిళ్ళు, ఈవెంట్ల రంగంలో ప్రీ వెడ్డింగ్ షూట్స్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ షూట్స్, ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ, ఇలా ఎన్నో కొత్త ద్వారాలు తెరుచుకున్నాయి. కేవలం కెమెరా వనుకు ఉండేవాళ్లే కాదండి, తీసిన విజువల్స్ని అందంగా మార్చే వీడియో ఎడిటర్స్, కలరిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇలా ఒక కెమెరా చుట్టూ ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థే నడుస్తుంది. ఎంతోమంది యువతీ యువకులకు ఇది స్వయం ఉపాధినిస్తూ గౌరవప్రదమైన వృత్తిగా నిలబెట్టింది. ఉదయం లేచింది మొదలు ఆఫీస్ మీటింగుల కోసం వాడే వెబ్ క్యామ్స్, ఆన్లైన్ క్లాసుల కోసం వాడే కెమెరాలు, పిల్లల రక్షణ కోసం ఇంట్లో పెట్టుకునే బేబీ మానిటర్లు, ఆఖరికి మనం రోడ్డుపై వెళ్లేటప్పుడు కార్లకి బైకులకి పెట్టుకునే డాష్ కెమెరాలు, ఇవన్నీ మన రోజువారీ రక్షణకి, కమ్యూనికేషన్కి నిదర్శనాలు. బ్యాంకింగ్ యాప్స్లో ఫేస్ లాక్ ఓపెన్ చేయాలన్నా, ఆన్లైన్లో కేవైసీ పూర్తి చేయాలన్నా ఈరోజు కెమెరా కన్ను లేందే ఏ పని జరగడం లేదండి. ఇది మనిషి జీవన విధానాన్ని సులభతరం చేసిన ఒక నిత్య అవసరంగా మారిపోయింది. ఈ కెమెరా మనకి ఇచ్చే అత్యంత శక్తివంతమైన సామాజిక సందేశం ఏంటో తెలుసా? కెమెరాకి ఒక అద్భుతమైన గుణం ఉంది, అది ఎప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది తప్ప దానికి అబద్ధం చెప్పడం కాదు. అది నిజాన్ని నిర్భయంగా బంధిస్తుంది. మన జీవితం కూడా అచ్చం కెమెరా లాంటిదే. మన జీవితంలో కూడా నెగిటివిటీ అనే చీకటి ఎదురైనప్పుడు కెమెరా ఎలా అయితే ఫ్లాష్ని వెలిగించి ఆ చీకటిని పటాపంచలు చేస్తుందో, మనం కూడా మన ఆత్మవిశ్వాసంతో కష్టాలను ఎదుర్కొని విజయవంతంగా ముందుకెళ్ళాలి. టెక్నాలజీ మన చేతికి అపరిమితమైన శక్తినిచ్చింది. ఈరోజు స్మార్ట్ ఫోన్ రూపంలో ప్రతి ఒక్కరి చేతిలో ఒక కెమెరా ఉంది. ఆ కెమెరాని పక్కవారి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడడానికి, ఒకరిని కించపరచడానికి కాకుండా ప్రకృతి అందాల్ని ఆస్వాదించడానికి, 10 మందికి ఉపయోగపడే మంచి విషయాల్ని సమాజానికి చూపించడానికి, మన కుటుంబంలోని ఆనంద క్షణాలని గుండెల్లో పదిలపరచుకోవడానికి మాత్రమే వాడుకుందాం. సాంకేతికతని గౌరవిద్దాం, మానవత్వాన్ని బంధిద్దాం. ఈ జాతీయ కెమెరా దినోత్సవం సందర్భంగా మనం కెమెరా గురించి మాట్లాడుకున్న ఎన్నో ఆసక్తికరమైన ముచ్చట్లు మీ అందరికీ బాగా నచ్చాయని ఆశిస్తూ ఉన్నానండి. మరి రేపు మరో చక్కని సరికొత్త అంశంతో మళ్ళీ ఈరోజు ముచ్చట్లు అంటూ మీ ముందుకొస్తాం. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. నమస్కారాలతో మీ ప్రసాద్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్య

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
3: రోజంతా ఏసీనా, కరెంటు బిల్ బాతుందా,
0: కిటికీలకి కర్టెన్లు వేయండి, గదిని చల్లగా ఉంచండి,
3: మధ్యాహ్నం పూట ఫ్యాన్ కింద మట్టి కుండ పెట్టండి,
0: ఏసీ లేకపోయినా ఏసీ లాంటి గాలిని ఆస్వాదించండి,
3: స్మార్ట్ గా ఉండండి, చల్లగా బ్రతకండి.
0: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
4: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
0: కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. మీరు బైక్ నడిపేటప్పుడు అసౌకర్యం అనుకుని హెల్మెట్ ను నిర్లక్ష్యం చేయకండి. హాస్పిటల్లో కట్లు కట్టి ఉంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు తట్టుకోలేరని వివేక

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఇదాడ మన అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రెడీ విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: ముక్కు దిబ్బడా, గొంతు సమస్య?
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
3: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరి ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి ఎప్పుడైతే కష్టం కుచేలుడు ఇంటి తలుపును తట్టిందో అప్పుడే కృష్ణుణ్ణి వెతుక్కుంటూ వెళ్లాలని ఎరుక కుచేలుడికి కలగల. అన్ని కష్టాలు అనుభవించాక ఇక ఎదుర్కొనే శక్తి నశించిన తర్వాత అప్పుడు భార్య నోటి ద్వారా శ్రీకృష్ణుణ్ణి వెతుక్కుంటూ వెళ్లాలని ఆలోచన కలిగింది. అంటే ఆదుకునే దైవం ఉన్నా ప్రారంభ కర్మఫలం ఎంతవరకు అనుభవించాలో

అంత వరకు అనుభవించాల్సిందే. అంతే కదండి. అంటే మరి కృష్ణుడు, మరి కుచేలుడికి ఎప్పుడైతే కష్టాలు స్టార్ట్ అయ్యాయి, అప్పుడు అరే నాకు కష్టాలు స్టార్ట్ అయిపోయినాయి, వెంటనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోలేదు. మరి కష్టాలన్నీ అనుభవించిన తర్వాత, ఇంకా ఎదుర్కొనే శక్తి నశించిన తర్వాత, అప్పుడు భార్య నోటి ద్వారా శ్రీకృష్ణుని వెతుక్కుంటూ వెళ్ళాలని ఆలోచన కలిగింది. అంటే ఆదుకునే దైవం ఉన్నా ప్రారబ్ధ కర్మఫలాన్ని ఎంతవరకు అనుభవించాలో అంతవరకు అనుభవించాల్సిందే. ఓకే లిజినెస్, మనకు చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, శ్రీ పట్టు శ్రీరాములు నెల్లూరు జిల్లా వదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి స్వామనాథం జనార్దనరావు గారు, వనజమ్మ వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. మరి అలానే మీరు చెప్పే మంచి మంచి మాటలు, ఆధ్యాత్మిక పురాణ కథలు, రియల్ స్టోరీలు చాలా చక్కగా ఉంటున్నాయి, బాగుంటున్నాయి, మరి మిస్ కాకుండా వింటున్నాం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే ఈరోజు మా కోసం మహామంత్రి తిమ్మరసు ఈ చిత్రం నుండి జయవాణి శరణకమల సన్నిధి అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు, మరి ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది కదండి, మరి జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి. మరి ఈ రోజుని ఏరువాక పున్నమి, ఏరువాక పౌర్ణమి, కృషిక పున్నమి అనేక నామాలతో ఈ పండుగను, ఈ ఉత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా వ్యవసాయదారులకు ఈ పండుగ పెట్టింది పేరు. మరి ఏరువాక అనగానే ప్రయాణం చేయడం అనే అర్థాన్ని మనకు స్ఫురిస్తాయి. ఏరు అంటే పంట పొలాలు, నాగలి అని అర్థం ఉంది. మరి నాగలితో కృషిక క్రియకు ఉపక్రమించడం ఏరువాక అని అర్థం, అంటే దుక్కి దున్నడం. ఈరోజు వ్యవసాయదారులు తమ సంరక్షణలో ఉండే జంతువులను అనగా వృషభాలను చక్కగా కడిగి కొమ్ములకు రంగులు వేసి అలంకరించి వాటితో పాటుగా నాగలిని ఒక భుజంపై పట్టుకుని ఇతర వ్యవసాయ పనిముట్లను తీసుకుని వ్యవసాయ క్రియకి ఉపక్రమించడం ఈరోజు ఆరంభం చేస్తారన్నమాట. మరి కనుక దీనిని ఏరువాక పున్నమి అని పేరు. మరి ఏరువాక పున్నమికి సీతాయజ్ఞం అని పేరు పెట్టింది విష్ణు పురాణం. మంత్రయజ్ఞ పరా విప్రహ అంటే బ్రాహ్మణులు మంత్రాదులు జపం చేయడం వలే యజ్ఞం వలే ఆ దీక్షతో లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. అంటే బ్రాహ్మణులు మంత్రాదులు జపం చేయడంలో యజ్ఞం వలె ఆ దీక్షతో లక్ష్యంతో వ్యవహరిస్తూ ఉంటారు. అలానే కర్షకులు సీతాయజ్ఞం, సీత అంటే నాగలి, నాగలితో దుక్కి దున్నుతూ వ్యవసాయాన్ని ఆరంభించి పంటలు పండిస్తారు. మరి ఇది వారికి యజ్ఞంతో సమానం అని వివరిస్తుంది విష్ణు పురాణం. మరి విష్ణు పురాణంలో కృష్ణ పరమాత్మ తన బాల్య క్రీడల్లో ఒక భాగంగా నందుని గృహంలో ఉన్నటువంటి కాలంలో మరి గోపాలకులు, గోపికలు అందరూ కూడా ఎప్పటి వలే ఈ సంవత్సరం కూడా మనం ఇంద్రునికై అర్చన చేద్దాం, ఇంద్రపూజ ఆరంభం చేద్దాం అని విన్నవిస్తారు. మరి ఆ విన్నపాన్ని విన్న నందుడు సరేనని మరి కృష్ణుడితో, నాయన ఇంద్రపూజని ఆరంభించదలుచుకున్నాం అని అంటాడు. మరి ఇంద్రుని మదాన్ని అణిచే నిమిత్తమై కృష్ణ పరమాత్మ ఇంద్రునికి పూజలు చేయడం అనవసరం, మరి గిరిపూజ గిరిపూజ చేస్తే కనుక గోపాలకులకు, గోపికులకు, మరి గో జంతుజాలం ఆధారంగా జీవించే వారందరికీ కూడా ప్రధానం, కనుక గిరిపూజను చేద్దామని అంటాడు. మంత్రపూజ, మంత్రజపం బ్రాహ్మణులకు ఏ విధంగా ప్రాశస్త్యమో నాగలితో వ్యవసాయం చేయడం సీతాయజ్ఞం అన్న పేరుతో కర్షకులకు ప్రాశస్త్యం. మరి అదేవిధంగా గిరి పూజాస్తు గోపహ అని చెప్తాడు, అంటే గిరిని అర్చించడం మనకు ప్రధానం అంటూ ఆ గోపాకులందరికీ కూడా మరి చెప్తాడు కృష్ణ పరమాత్మ. జ్యేష్ఠ ఆషాఢ మాసాలు గ్రీష్మ ఋతువులు, కానీ వర్ష ఋతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కనుకనే సూర్యుడు ఈ మాసంలో ఉండే కార్తెలలు అంటే మృగశిర, పునర్వసు, ఆర్ద్ర కార్తెలలో మరి వర్షం పడితే ఇతోధికమైన పంటలు లభిస్తాయి అనేది ప్రచారంలో ఉంది. మరి ఆర్ద్ర కురిస్తే దరిద్రం వదులుతుంది, మరి మృగశిర చినుకు పంటలకు నెలవు, పునర్వసు కురిస్తే మరి గాబంతా కూడా ధాన్యం. ఇటువంటి సామెతలు వ్యాప్తిలో ఉన్నాయి. అంటే వర్షానికి, జ్యేష్ఠ మాసానికి, ఆర్ద్ర నక్షత్రానికి అవినాభావ సంబంధం ఉందన్నమాట. మరి విశ్వవ్యాపిత స్వరూపం అంతా కూడా ఆకాశం. నిజానికి ఆకాశం అంటే శూన్యం, ఏమీ లేని ఆ శూన్యంలో నుంచి వెలుగుగా కనిపించే ఆ ప్రకాశంలోంచి వాయువు పుట్టింది. మరి ఆ వాయువులోంచి అగ్నితత్వం పుట్టింది, ఆ అగ్నిలోంచి నీరు ప్రవహిస్తుంది, ఆ నీరు వర్ష రూపంలో ఈ భూమిపై పడిన సమయంలో అనేక ఔషధులు మొలకెత్తుతాయి, పాడి పంటలు సస్యశ్యామలంగా ప్రకృతి అంతా కూడా పులకరిస్తుంది. కనుకని ఏదో ఒక రూపంలో ఈ మాసంలో అమ్మవారిని అంటే ప్రకృతిని, అయ్యవారిని అంటే భూమిని కూడా అర్చించాలి అని చెప్పి అంటూ ఉంటారు. లిజనర్స్, మరి ఈ ఏరువాక పున్నమి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇకలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే చనబండ నుండి ధర్మరాజుల వాసు గారైతే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. వాసు గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఈరోజు మా మనవరాలు ఆదియా పుట్టినరోజు, మరి శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. అలానే ఒక చక్కని మాట కూడా పంపించారు. మరి మధువులకి తన మాటలే మాకు నైవేద్య, తన బుజ్జాయి మాటలతో మాకు నేర్పుతుంది సువిద్య, అనునిత్యం తన బుడిబుడి నడకలు సందడి చేస్తాయి మా మధ్య, మరి దుర్భేద్యమైన తన పద కదలికల చేదన మాకొక విలువిద్య.

పాటల్లో సకుటుంబ సప్రివారానికి ఆరాధ్య. సాయం సమయానికి గారాలు లయగారాలు ఒలికి సయోధ్య. కార్యసాధనలు సృష్టికి ప్రతి సృష్టి చేసే అమ్మవారి ప్రతిరూపమే మా ఆద్య అంటున్నారు. మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ మనవరాలు ఆద్యకి మీ తరపు నుండి, మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి, మరి ఎస్పెషల్లీ నా తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి ఆద్య, నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

లిజినెస్. మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. మరి అలానే ఏరువాక పున్నమి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి నాడు, బహుళ సప్తమి నాడు తాము నివసించే గ్రామానికి నాలుగు వైపులా నాలుగు కుండల్ని పెట్టాలి. మరి గ్రామ మధ్యలోకి వచ్చి వరుణ దేవుణ్ణి ప్రార్థించాలి. మరి మరునాడు సరిగ్గా 60 కడియలు అనగా 24 గంటలు గడిచిన పిమ్మట ఆ నాలుగు కుండల్ని తీసుకొచ్చి వాటిలో ఒకవేళ వర్షం పడినట్లయితే ఏ మేరకి ఏ స్థాయికి ఏ దిక్కున ఉన్న కుండలో పడిందో గ్రహించి గణన చేసి ఆ సంవత్సరం ఆ వైపున అటువంటి వర్షం పడుతుంది అని సూచించాలి. ఇవన్నీ కూడా ప్రాచీన జ్యోతిష్య శాస్త్ర రహస్యాలు, సంబంధిత సూత్రాలు. మరి వ్యవసాయ ఆధారిత పండుగలకు అంతగా ప్రాశస్త్యం లేకపోవడం వల్ల

క్రమేణ ప్రపంచంలో పర్యావరణ శాస్త్రవేత్తలందరూ కూడా గక్కోలు పెడుతున్నారు. మరి నెమ్మది నెమ్మదిగా అడవులన్నీ అంతర్ధానమైపోతున్నాయని, మనిషి దురాశకు అడవులు బలైపోతున్నాయని చెప్తున్నారు. కాంక్రీట్ అరణ్యాలు పెరిగిపోతున్నాయి, హరితవన అరణ్యాలు తగ్గిపోతున్నాయి అంటూ బాధపడుతున్నారు. మరి కారణం మానవుని అత్యాశకు అంతు లేకపోవడమే. అడవులు ఉంటేనే వర్షం, వర్షం ఉంటేనే పంటలు పండుతాయి. పంటలు పండాలంటే వ్యవసాయ ఆధారిత పండుగలన్నింటినీ కూడా ఉద్ధరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి వ్యవసాయ ఆధారిత పండుగల్లో ఇది ప్రధానమైంది. మరి వైశాఖ మాసంలో బలరామ జయంతిని చెప్పుకుంటాం. బలరాముడు మరి వర్షాధార భూములన్నింటికీ కూడా నాయకుడుగా వ్యవహరించాడు, నాగలిని ఆయుధంగా ధరించాడు. మరి బలరామ క్షేత్రం అని మన ఆంధ్ర ప్రాంతానికి ఉన్న పేరు ఆయన నిజం చేశాడు. బలరాముడు కూడా ఈ పౌర్ణమిని ఆచరించినట్లుగా మనకి పురాణ కథలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏరువాక పౌర్ణమి నాడు స్త్రీలందరూ కూడా వట సావిత్రి వ్రతం అనే ఒక వ్రతాన్ని ఆచరించాలి. మర్రి చెట్టు చుట్టూ 5 సార్లు దారం చుట్టాలి, ప్రదక్షిణలు చేయాలి, పాలు పోయాలి. మర్రి వ్యాపించినట్లుగా శాకోపశాకులుగా ఊడలతో కలకాలం వంశం నిలవాలి అనే కోరిక ఈ నేపథ్యంలో ఉంది. మరి ప్రకృతిని కాపాడుకోవడమే, ప్రకృతి సంపదలను పరిరక్షించుకోవడమే ఇందులోని అంతరార్థం. ఒక వృక్షాన్ని సమూలంగా నాశనం చేయగలం, కానీ ఒక పుష్పాన్ని వికసింపచేయగలమా? ఒక చెట్టును కొట్టినంత సమయంలోనే ఒక చెట్టును పాతి పెంచగలమా? కాలాధీనం ఈ ప్రపంచం, కాలానికి అధినేత పరమేశ్వరుడు. ఆయన సంకల్పాన్ని అనుసరించే ఈ కాలాలు ఏర్పడ్డాయి. జ్యేష్ఠమాసానికి శుక్రమాసం అని పేరు. ఈ పూర్ణిమ పశువులకు, వ్యవసాయదారులకు, ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు విశేషంగా చెప్పుకోవలసిన పండుగ. వ్యవసాయేతరులు కనీసం ఈరోజు ఒక వృక్షాన్ని లేదా మొక్కని పాతాలి. ఇది భవిష్యత్ తరాల కోసం అందించే ఫలవంతమైన పండుగ అన్న దీక్షను ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. ప్రకృతిని పరిరక్షించే నియమాల్లో అందరం కూడా ఒక మొక్కని పాతుదాం, రక్షిద్దాం అనే నిర్ణయాన్ని తీసుకుందాం. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మొక్క నాటి సంరక్షించినట్లయితే ఈ ప్రకృతి తిరిగి పునరుద్ధరింపబడుతుంది. భూమి ఈశ్వరునికి ప్రతీక, ప్రకృతి పార్వతికి ప్రతీక, గరిమనాభి అంటే గణపతికి ప్రతీక. ఈ భూమియే ఆకర్షణ. ఈ భూమియే ఆకర్షణ శక్తికి లోనై ఒక వలయాకారంగా సూర్యుని చుట్టూ కూడా పరిభ్రమిస్తూ ఉంటుందో ఆ వలయానికి కుమారస్వామి ప్రతీక. ఇటువంటి నేపథ్యం కలిగిన సంస్కృతి, సనాతన భారతీయ సంప్రదాయ జీవనధార విశేషం, ఫలితాంశం కూడా. మరి వీటన్నిటినీ కూడా మనం పరిశీలించి దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఏరువాక పున్నమి ప్రాశస్త్యం మనకు అర్థమవుతుంది. ఏ విధంగా అయితే వృక్షం పెరిగి పెద్దదై పుష్పించి ఫలించి చక్కటి పుష్పాలతో సువాసనలతో దేశమంతా తానున్నాను అంటూ తన అస్తిత్వాన్ని వ్యాపింపచేస్తుందో ఆ విధంగా పుణ్యకర్మలు చేయడం ద్వారా మన పేరు కీర్తి ప్రతిష్టలు కూడా దూర తీరాలకు వ్యాపిస్తాయి. అందరూ కూడా మనల్ని జ్ఞాపకం ఉంచుకునేలా వ్యవహరించాలి. ఈ వృక్షాలు మనకు ఏదైతే బోధ చేస్తున్నాయో ఆ మార్గాన్ని అనుసరిద్దాం. వృక్షాలు పుష్పిస్తాయి, ఫలిస్తాయి, కానీ అవి ఏవి కూడా వాటి పండ్లను అవి తినో కదా. ఆవులు పాలిస్తాయి, కానీ అవి త్రాగో కదా. ఆ విధంగానే మనిషి కూడా తన దేహాన్ని ఇతరుల కోసం వినియోగించాలి. ఇది ఏరువాక పున్నమి మనకు చేసే బోధ. చెట్లను పాతుదాం, కనీసం ఒక్క మొక్కనైనా సంరక్షిద్దాం. ఈ పండుగను అందరం పాటిద్దాం. అందరం కలిసి నవ్య ప్రపంచాన్ని నిర్మిద్దాం. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈ నడపని కార్యక్రమానికి మరి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ SMS వచ్చేసి మనకి చోడవరం నుండి దుగ్గిరాల కామేశ్వరి గారు, వరలక్ష్మి గారు, పశుమర్తి నాగమణి గారు మనకి SMS చేశారు. మరి విష్ణు మేడం గారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు అనకాపల్లి దగ్గర చోడవరం గ్రామంలో మరి దుగ్గిరాల అప్పారావు గారు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు వారి వైఫ్ కామేశ్వరి, అలానే అమెరికాలో ఉన్నటువంటి కొడుకులు మరి వెంకటేష్, వినోద్, కోడళ్ళు జ్యోతి, లక్ష్మి, మనవరాళ్ళు తనుశ్రీ, భవ్యశ్రీ, నయనిక, వర్ణిక, అలానే కొనగల కమల్ కుమార్ గారు, ఉషా, కామేశ్వరరావు గారు, మాలతీ గారు, అంతేకాకుండా కుటుంబ సభ్యులందరూ తప్పు నుండి కూడా మరి అప్పారావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అప్పారావు గారికి మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు. మరి అప్పారావు గారు మీరు ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాడే వీడియో చిత్రం నుండి నేటికి మా ఇంట అనే చక్కటి పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి మానవ ప్రయత్నానికి దైవం తోడ్పాటు ఉంటేనే మనం కార్యాలను పొందగలుగుతాం. సాధారణంగా మనం ఏదైనా కార్యం సిద్ధించినప్పుడు ఇదంతా తన ప్రయత్నం వల్లనే సాధ్యమైంది అని ఒకవేళ ప్రతికూల ఫలితం వస్తే నెపం దైవం మీదకు నెట్టేస్తూ ఉంటాం, దైవం సహకరించడం లేదు అని భావిస్తూ ఉంటాం. అంతే కదండి, అంటే ఏదైనా కార్యం సిద్ధించేటప్పుడు ఏంటంటే ఏదైనా జరిగితే మాత్రం ప్రయత్నం వల్ల నా వల్ల ఇదంతా సాధ్యమైంది అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అదే ప్రతికూల ఫలితం వస్తే మరి దైవం నాకు సహకరించడం లేదు ఎందుకు అని చెప్పి అంటూ ఉంటాం కదండి. మరి ఎలా అంటే ఒకసారి వశిష్ఠ మహర్షి బ్రహ్మ వద్దకు వెళ్ళి, మరి ఓ సృష్టికర్త, దైవం మానవ ప్రయత్నం ఇందులో ఏది ముఖ్యం, ఏది గొప్పది, అందరూ కూడా అంతా దైవానిదే, మనం నిమిత్త మాత్రులం అంటూ ఉంటే మరికొందరేమో దేవుడు అన్నం పెడుతున్నాడా, మనం వండుకుంటేనే కదా లభించేది, బ్రతుకు తెరువు కష్టపడితేనే కానీ డబ్బు రాదు కదా, మానవుడు చేస్తేనే కదా పనులు సమకూరుతున్నాయి అంటూ ఉంటారు. మరి దీనిలో ఏది గొప్పది వివరించమని కోరాట. అప్పుడు బ్రహ్మదేవుడు బదిలిస్తూ, మానవ ప్రయత్నం భూమి అయితే దైవం విత్తు, ఈ రెండూ కలవగలిగేటట్టు చేసే ప్రయత్నంతో

మానవులు చక్కని ఫలితాలు పొందుతారు. అంటే ప్రయత్నం అనేది మానవుల చేతుల్లో ఉంది, ఫలితమిచ్చే అదృష్టం కనిపించని దైవానిది. ఈ రెండు కలిస్తేనే మానవ జీవితం సఫలమవుతుంది. ఇదే జీవిత సాఫల్యానికి మూలం మార్గం కూడా అంటాడు. అంటే మనిషి ఏ పని చేయకుండా కూర్చుంటే దైవం మాత్రం ఏం చేస్తుంది? మనుషులు పనులు చేస్తేనే ఆయా ఫలాలను ఇస్తుంది. అంతే కదండి, మరి దైవం సహకరించకపోతే మానవ ప్రయత్నం ఫలవంతం కాలేదు. విత్తు తోడ్పాటు లేకుండా పోతే నేల బీడు పడిపోయినట్లు అవుతుంది, అంతే తప్ప ఫలితాన్ని ఇవ్వదు కదా. మరి మేలు చేస్తే రెండు లోకాల్లో మేలే, చెడు చేస్తే చెడే. కనుక మనిషి ప్రయత్నానికి అనుకూలించే ఫలమే దైవం ఇస్తుంది. మరి మహర్షి, మానవుడు మరి మంచి కర్మలు సత్సంకల్పంతో చేసేవాటికి దైవానుకూలత పెరుగుతుంది. దీపంలోని నెయ్యి లేదా నూనె తగ్గిపోతే దీపపు కాంతి తగ్గిపోతుంది కదా. మరి అదేవిధంగా మనిషి చేసే కర్మల్లో పవిత్రత అనేది లోపిస్తే దైవానుకూలత కూడా లోపిస్తుంది. కాబట్టి కర్మ దైవం తక్కువ విషయాలు కావు. మరి ఆలోచిస్తే ఒక పని ఫలవంతం కావడానికి మానవ ప్రయత్నం దైవానుగ్రహం రెండూ కావాలి. కనుక ఆ రెండింటిలో ఏది ఎక్కువ ఏది తక్కువ అనే విషయమే అక్కర్లేదు, రెండూ సమానమే అని వివరించగానే మరి వశిష్ఠ మహర్షి మరి మంచి పనులకు ఫలం ఎలా ఉంటుందో వినాలని కుతూహలంగా ఉంది, వివరించమని కోరతాడు. కోరితే అప్పుడు బ్రహ్మ అంటాడు, మరి మహర్షి, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం, అలసిపోయిన బాటసారికి అన్నం పెట్టడం వంటి ధర్మకార్యాలకు మించినవి లేవు. అగ్ని ఆరాధన వల్ల ముక్తి లభిస్తుంది, మంచి ప్రయత్నాలు సిద్ధిస్తాయి. పండితులకు పుణ్యాత్ములకు దానం చేయడం వల్ల వస్తువులు సిద్ధించడమే కాక పుణ్యం వస్తుంది. మౌన వ్రతానికి ఫలితం జ్ఞానశక్తి, గొప్ప తపస్సుకు భోగభాగ్యాలు, శక్తి జ్ఞానం ఫలితాలు, అహింసకు రూప బలం జ్ఞాన ఐశ్వర్యాలు ఫలితాలు. బ్రహ్మచర్య వ్రతానికి దీర్ఘాయువు ఫలం, ఉపవాసానికి ఫలం చిత్తశుద్ధి. ఇలా చేసే ప్రతి పవిత్ర కార్యాలకు ఫలితం అనేది లభిస్తుంది. అంటే మనిషి చేసే మంచి పనులకు దుష్కర్యాలకు ఆయా సమయాల్లో చేసే కర్మల ఆధారంగానే ఫలం అనేది కలుగుతుంది. మరి ఎలా అంటే కాలానుగుణంగా చెట్లకు ఆకులు పువ్వులు కాయలు పండ్లు కలిగినట్లుగా మంచి చెడు ఫలితాలు కలుగుతాయి. మరి ముసలితనం రాకతో జుట్టు దంతాలు చెవులు కళ్ళు ఇలా శరీరంలో ప్రతి అవయవం ముసలిదైపోతుంది. కానీ కోరికకు మాత్రం ముసలితనం రాదు. ప్రాణాలు ఉన్నంత వరకు ఉండే రోగం అది. అది ఒక రోగమని అజ్ఞానులు అల్పబుద్ధి కలవారు ఆలోచించరు. సుఖాలకు అలవాటు పడిన వారు వారిలో ఉన్న కోరిక అనే రోగాన్ని పోగొట్టుకుందామన్న ఆలోచనను కూడా మనసులోనికి రానివ్వరు. మరి లోకానురక్తులైన వారికి పాపం పుణ్యం కర్మలు దుఃఖాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి. మమకారం లేని వారికి విరక్తులకు ఆ ఫలాలు కలగవు. వారికి సుఖదుఖాలనే భావం ఉండదు. అందుచేత మోహాన్ని వీడి మనిషి తామరాకు మీద నీటి బొట్టులా జీవించగలగాలి అని వివరించారు. కాబట్టి మానవ ప్రయత్నం సఫలం అవడానికి దైవ బలం తోడుండాలి. ఇందుకు మనం సత్కల్పంతో సత్కర్మలు చేయిస్తూ ఉండాలి. ఇదంతా మనకు అనుభవమే అయినా సరే మమకారాన్ని వదలడం లేదు. మరొకసారి పార్వతీదేవి పరమేశ్వరునితో మానవుడి కర్మల యందు ప్రవర్తింపచేస్తుంది దైవమా అతని సంకల్పమా అని అడిగిందట. మరి పరమాత్మ బదిలిస్తూ, దేవి, దైవం తనకు తానుగా ఏ పని చేయడు, కానీ నరుడు చేసే పనులకు తోడ్పడి ఫలితాన్ని ఇస్తాడు. అంటే ముందటి జన్మలు మానవుడు చేసిన కర్మయే దైవం అని, ప్రస్తుతం చేసే కర్మలు మానవ ప్రయత్నం అని చెప్పబడుతుంది. మరి నేలను తవ్వితేనే నీరు పడుతుంది, ఆరని కర్రను మదిస్తేనే అగ్ని పుడుతుంది. అదేవిధంగా మానవ ప్రయత్నం ఉంటేనే దైవం సహాయపడుతుంది. అసలు యత్నపరుడు కాని వాడికి దైవం ఏ విధంగా సహాయపడుతుంది? కర్మఫలాలు లభించడానికి మానవ ప్రయత్నం దైవానుకూలత రెండూ ముఖ్యమే అని వివరించారు. అంటే ఇంత జ్ఞానాన్ని మనం తెలుసుకున్నా కోరిక వ్యామోహం వంటి వాటిని వదలలేకపోతున్నాం. తద్వారా ఒక్కోసారి దుష్కర్మలు చేయవలసి వస్తూ ఉంటుంది. మరి దానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తూ దైవాన్ని నిందిస్తూ ఉంటాం. కాబట్టి మంచితనంతో ఉంటూ జీవన గమనాన్ని సాఫల్యతతో ఆనందిద్దాం.
ఏమంటారు? ఓకే లిజనర్స్, మరొక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక ఈనాటి మరి కార్యక్రమానికి నెక్స్ట్ సెమెస్ మనకి ఎవరు పంపించారంటే, గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, ప్రవళిక, కౌండిన్య, తేజ, సూర్యకుమారి, లలిత, వశిష్ట, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణురెడ్డి వారికి శుభోదయం అంటున్నారు. శుభోదయం అండి. మరి అలానే శ్రోతలందరికీ కూడా ఏరువాక పూర్ణమి శుభాకాంక్షలు అంటున్నారు. చాలా చక్కటి విషయాలు తెలియజేస్తారు.

ధన్యవాదాలు అంటున్నారు. అలానే ఈరోజు మా కోసం మరి నువ్వు వస్తానంటే నేను తింటానా ఈ చిత్రం నుండి ఆకాశం అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరి అలా నేను ఎక్స్ట్రా ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే విశాఖపట్నం అపురూప స్నేహమాల నుంచి వారి ఫ్రెండ్స్ అంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి మంచి మంచి మాటలు స్టోరీలు చాలా చాలా చక్కగా ఉంటున్నాయి అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలా ఈరోజు చోడవరంలో ఉంటున్న దుగ్గిరాల అప్పారావు గారు పుట్టినరోజు. మరి ఈ సందర్భంగా సుస్వాగతం చిత్రం నుండి హ్యాపీ హ్యాపీ బర్త్డే అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు చోడవరంలో ఉంటున్న దుగ్గిరాల అప్పారావు గారికి మరి మీ అపురూప స్నేహమాల సభ్యులందరి తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి అప్పారావు గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. విని ఆనందించండి.

క్రిస్మస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగార్ తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి జూన్ 27 మరి మా ఎన్టీఆర్ నగర్ కాలనీలో మా 9వ బ్లాక్లో మా ఇంటి ప్రక్రియ ఉన్నటువంటి శ్రీనివాస్ దేవి వాళ్ళ పెద్ద కుమార్తెకు ఐశ్వర్య చెట్టు తల్లి పుట్టినరోజు జరిగింది. మరి అలానే జూన్ 27 మన కాలర్ బండారు శంకరయ్య గారి మనవడు హన్విత్ విహాన్ బాబుకు పుట్టినరోజు జరిగింది. మన సరదాగా కాసేపు షో లేనందువల్ల మరి ఆ చిరంజీవులు ఇద్దరికి కూడా బిల్లిటెడ్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి ఆ వెంకటేశ్వర స్వామి వారి కరుణాకటాక్షలతో వారిద్దరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటున్నారు. తప్పకుండానండి. ఇక అలానే మరి జూన్ 29 ఆయన ఏ చిత్రం తీసినా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా పౌరాణిక చిత్రాలు తీయడంలో వారికి వారే సాటి. అందుకే వారిని పౌరాణిక బ్రహ్మ అని కూడా అంటూ ఉంటారు. ఆయనే మన కమలాకర కామేశ్వరరావు గారు. మరి జూన్ 29 ఈరోజు ప్రముఖ దర్శకులైన కమలాకర కామేశ్వరరావు గారి వర్ధంతి. వారికి నివాళిగా వారు తీసిన అద్భుతమైన చిత్రాల్లో ఒక చక్కని కళాత్మక మరియు చారిత్రాత్మక చిత్రమైన మహామంత్రి తిమ్మరుసు. ఈ చిత్రం నుండి ఎస్ వరలక్ష్మి గారు ఆలపించిన పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీత సారథ్యంలో పింగళి నాగేంద్రరావు గారి సాహిత్యం ఒక చక్కని పాట అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇకలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయులు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి దేవుడు చేసిన మనుషులు ఈ చిత్రం నుండి దూర వయసు చిన్నది అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: అలాగా
1: లిజినెస్. మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నిన్నాగ్రామం నుండి ఆర్జీ శోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి శ్రోతలందరికీ కూడా ఏరు వాక పౌర్ణమి శుభాకాంక్షలు అంటున్నారు. మరి తొలకరి పలకరిస్తున్న వేళ, పుడమి తల్లి పలకరిస్తున్న వేళ, హలం పట్టి పొలం దున్ని రైతు కళ్ళల్లో సంతోషం తొంగి చూసే వేళ, కొత్త ఆశలు తీరాలకు హాలికుడు పయనించే వేళ, ఏరువాకకు ఆడపిల్లలు పుట్టింటికి చేరే వేళ, రైతన్న ఇంత సంబరాలు అంబరానంటే వేళ, దేశానికి వెన్నెముకైన రైతన్న అందరి ఆకలి తీరుస్తూ తాను సంతోషంగా ఉండాలి ఈ వేళ అంటున్నారు. అందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు అని చెప్పి అంటున్నారు. అలానే రోజులు మారాయి చిత్రం నుండి కల్లా కపటం కాననివాడ అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా అండి. ఇక అలానే మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, బెంగళూరు నుండి జయలక్ష్మి గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేము అంటున్నారు. నమస్తే అండి, మరి ప్రోగ్రామ్ అయితే వింటున్నాం. అలానే ఈరోజు మా కోసం దేవుళ్ళు చిత్రం నుండి జయ జయ శుభకర వినాయక అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. అలానే కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రమణి గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి అల్లరి అల్లుడు చిత్రం నుండి మచిలీపట్నం మాయాబజార్ అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. ఇక అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి చెన్నపట నుండి వాసు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయం మ్యామ్ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఏరువాక పున్నమి ప్రత్యేకతను బీరువాకుండా చెప్తుంటే, వేడి పట్టి హలం దున్నే రైతు చరితను, గోళంపై నడిచే కాలంలో దాగిన కార్తెలను, వాటి వెనుక దాగి ఉన్న కథలను భూతలంపై మీ గళంలో వినే గీతల గోచరించాయి అంటున్నారు. మరి ఇది విష్ణు రేడియోలో విజయ మేడం దళానికి మాత్రమే దక్కిన ఫలం అని చెప్పి అంటున్నారు. అలానే మరి రోజులు మారే చిత్రం నుండి ఏరువాక సాగారు అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. ఇక మరి తిరుమతులు గుప్తా గారు మరొక ఎస్ఎంఎస్ చేశారు. మరి మీరు తెలియజేసిన ముందు మాట, అక్షరాల యథార్థం బంగారు తల్లి అంటున్నారు. అంటే మన వంతు కర్మఫలం అనుభవించేంత వరకు కూడా ఆ ఆలోచన స్వామివారు మన మదిలోనికి రానివ్వడు అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో బాలవాక్కు అనే కథను నిన్నటి తెరవై భాగాన్ని వింటారు. వదిన లోకులు పలుగాకులు, వారి మాటలు పట్టించుకోకండి. చట్టబద్ధంగా ప్రసాద్ని దత్తత చేసుకుంటాను. అప్పుడీ బంగళా ఆస్తిపాస్తులు వడివేగా మీరు మీ కొడుకుతో ఇక్కడే ఉంటారు, మీ పుట్టింటికి వెళతారు, తేల్చుకోండి అనేసరికి మెత్తబడింది. అన్నమాట ప్రకారమే ప్రసాద్ని దత్తత తీసుకున్నాడు. ఈలోగా రమణి గర్భవతి పురుటికి వచ్చింది. నెలలు నిండి కవలలు పుట్టారు. ఆ పిల్లల ఆటపాటలతో ఇల్లు కళకళలాడటం రాఘవరావుకి ఎంతో ఆనందాన్ని కలిగించింది. అయితే వాళ్లు 5 నెలల రాగానే వెళ్లిపోతారనుకుంటే బాధ కలిగేది. అదే మాట లలితమ్మతో అంటే, ఆడపిల్ల ఎన్నాళ్ళని పుట్టింట్లో ఉంటుంది, ప్రసాద్కి పెళ్లి చేస్తే నువ్వు కోరుకుంటున్నట్లుగా మన ఇల్లు పిల్లపాపలతో సందడిగా ఉంటుంది అనేసరికి ప్రసాద్కి సంబంధాలు చూడసాగాడు. వాళ్ళందరూ తనని దేవుడిలా చూడటం తెలియని ఇబ్బంది కలిగించింది రాఘురావుకి. అలాంటప్పుడు అసలు విషయం ఇది అంటూ చెప్పాలనిపించినా మనసులోని బెరకు వెనక్కిలాగేది. ఇంతలోని లలితమ్మకి హార్ట్అటాక్ వచ్చిపోవడంతో ఇల్లంతా బోసిపోయినట్లయింది. ఎందరో ధనవంతులు, పేరున్న ఆఫీసర్లు పిల్లనిస్తామంటూ ముందుకు వచ్చినా ప్రసాద్కి అతడు ప్రేమించాలన్న జ్యోతితో పెళ్లి జరిపించాడు. బేదంటి పిల్ల, వేరే కులం పిల్ల అని ఎవరన్నా అంటే తీవ్రంగా ఖండించేవాడు. సొంత కూతురికంటే మిన్నగా జ్యోతిని చూసుకునేవాడు. దాంతో జ్యోతికి కూడా అతని పట్ల ఎంతో గౌరవం, అంతకుమించి అభిమానం ఏర్పడ్డాయి. చెబితే తప్ప వారందరూ ఒకే కుటుంబం కాదని తెలియదు చాలామందికి. నీకేంటోయ్, కళ్ళల్లో పెట్టుకుని చూసే కొడుకు కోడలు, తలమీద పెట్టుకుని గౌరవించే అల్లుడు కూతురు అని పరిచయస్తులు అంటే గర్వంగా అనిపించేది రాఘవరావుకి. బాబాయ్, వీరిన్నాళ్ళు ఎంతో శ్రమపడ్డారు, ఇంకా ఎందుకంత కష్టపడ్డం, రెస్ట్ తీసుకోండంటూ ప్రసాద్ వేడుకోవడంతో బాధ్యతలన్నీ తనకు అప్పచెప్పేశాడు. పేపర్ చదవటం, పిల్లలతో గడపటం దినచర్యగా మారిపోయాయి రాఘవరావుకి. సుఖంగా శాంతంగా గడిచిపోసాగింది కాలం. ఏ వ్యాపకం లేని మనసులు చిన్నగా చింత మొదలై ఇంతై ఒటుడింతై అన్నట్లు పెరగసాగింది. నేనిప్పుడు పొందుతున్న సుఖసంతోషాలు ప్రకాశానికి చెందినవి. తను అన్యాయంగా లాక్కుని పొందుతున్నాడు. ఎంత వద్దనుకున్నా వారించినా మనసు నిండా అదే అపరాధ భావన పెరిగిపోవడంతో మనిషిలో మార్పు చోటు చేసుకోసాగింది. ఎవరి మీదో తెలియని కోపం, అసహనం, మనసారా మాట్లాడలేకపోతున్నాడు. ఇదివరకటిలా గదిలో ఒక్కడూ కూర్చుని ఉంటున్నాడు. జ్యోతి ప్రసాదులకి మాట్లాడేందుకి వీలు ఇవ్వటం లేదు. అలా 2 నెలలు గడిచాయి. అదంతా తెలియని ప్రసాద్, జ్యోతి తమ వల్ల ఏదైనా తప్పు జరిగిందేమోనని, పొరపాటున డొప్పించామేమోనని తల్లడిల్లుతున్నారు. పోనీ రమణిని పిల్లల్ని పిలిపించినా బాబాయ్లో మార్పు వస్తుందనుకుంటే వాళ్లేమో ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, ఇంకో 3 ఏళ్ల వరకు రారు. ఎలా అన్నాడు ప్రసాద్ జ్యోతితో. ఇక్కడున్న టింకుతోనే ఆడటం లేదు. ఆయన మనసు కష్టపెట్టుకునే సంఘటన ఏదైనా జరిగిందా? మావయ్య గారి ఫ్రెండ్స్ ఎవరికైనా అనారోగ్యం వగైరాలు కలిగాయా? సాలోచనగా అడిగింది జ్యోతి. వారి మాటల్ని గదిలో నుండి వింటున్న రాఘవరావుకు వాళ్లు తన గురించి ఎంతగా ఆరాటపడుతున్నది తెలిసి మరింత బాధే కలిగింది. వాళ్లని బాధ పెట్టే హక్కు తనకెవరిచ్చారు అనుకుంటూ గదిలో నుండి బయటకు వచ్చాడు. కాని వాళ్లతో ఫ్రీగా మాట్లాడలేకపోయాడు. జ్యోతి, అమ్మా జ్యోతి పిలిచాడు రాఘవరావు. ఏంటి మావయ్య గారు? వెంటనే

అడిగింది జ్యోతి. ఆదివారమేగా, టింకు ఇంట్లో లేడేంటి? అడిగాడైన. గుళ్ళో ఎవరు స్వాములవారు వచ్చి పూజలు హోమాలు చేయిస్తున్నారు, సాయంత్రాలు భగవద్గీత చెబుతున్నారు. వీడికి సెలవులే కదా అని పక్కింటి బామ్మగారు రోజు తనకి సాయంగా టింకుని తీసుకుని గుడికి వెళ్తున్నారు. కాసేపుండొచ్చేస్తున్నాడు, ఇప్పుడు అప్పుడు వచ్చేస్తాడులేండి, వివరంగా జవాబిచ్చింది జ్యోతి. ఆ మాటల్ని నిజం చేస్తూ మరో అరగంటగల్లా ఇల్లు చేరాడు టింకు. తాతయ్యా అంటూ వచ్చిన టింకుని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. అందుకెంతో సంతోషం కలిగి అది చూపించే ప్రక్రియగా టింకు ఆయన్ని మరింత గట్టిగా హత్తుకుంటూ బొగ్గల మీద బుద్ధుల వర్షం కురిపించాడు. మనవడి పరిష్వంగం, చుంబనాలు, రాఘవరావులు ఎంతో ఉత్సాహం తెచ్చాయి. ఆ మాట ఈ మాట చెబుతూ, అవును తాతయ్య, నిమి అదేంటబ్బా, ఆ నిమిత్త మాతృడు అంటే ఏంటి తాతయ్య? ఇందాక గుళ్ళో స్వాములవారన్నారు, నాకర్థం కాలేదు. ఎప్పటిలా తన డౌట్ క్లియర్ చేసుకునేందుకు అడిగాడు టింకు. అబ్బో, పెద్ద సందేహమే కలిగిందే. నిమిత్త మాతృడంటే కేవలం నామమాతృడని అర్థం. అంటే నీకిష్టమున్నా లేకున్నా ఒక పని చేశావనుకో, దానివల్ల వచ్చిన ఫలితాన్ని నీతో చెప్పారనుకో, అప్పుడు నువ్వు నేను ఏమీ చేయలేదు, ఎవరో చెప్పింది చేశాను అంటావు. అంటే అప్పుడు నువ్వు నిమిత్త మాతృడు అన్నమాట అన్నాడు. మనవడి ముఖం వంకే చూస్తూ ఆ మాత్రం వివరణ చాలనుకుంటూ అర్థమైనట్లు తల పంకిస్తూ, ఓహో అందుకా స్వామీజీ ఈ లోకంలో మనమంతా నిమిత్త మాత్రులమని, భగవంతుడేం చెప్పాడో అదే చేస్తూ ఉంటామని అన్నారు. అంటే నువ్వు నిమిత్త మాత్రుడివే, నేను నిమిత్త మాత్రుడనే, అంతేనా అన్నాడు టింకు. బాలవాకు బ్రహ్మవాకు అని అంటుంటారుగా, అందుకే చిత్రంగా ఆ మాటలు ఆ భగవంతుడే దిగివచ్చి తనతో అన్నట్లుగా ఫీలయ్యాడు రాఘవరావు. ఈ ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి, అవన్నీ భగవంతుడు మనకెలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతున్నాయని అనుకుంటున్నాంగా. భగవంతుడు తన స్నేహితుడికి అర్ధాయుషే ఇచ్చాడేమో, తన నుదుటిన కడుపున పుట్టిన పిల్లలతో కాక పెంచుకున్న పిల్లలతో జీవితం గడపాలని రాశాడేమో, అందుకే ఇదంతా జరిగిందేమో. ఏవైనా జరిగిపోయిన దాన్ని తను మార్చలేడు. ప్రకాశం డబ్బు పెట్టుబడిగా తను సంపాదించిందంతా అతడి పిల్లలకే ఇచ్చాడు. ప్రసాద్, రమణి, జ్యోతి వారి పిల్లలు తననెంతో అభిమానిస్తున్నారు. వారి ప్రేమానురాగాలను అందుకుంటూ వారికి తిరిగి అవి రెట్టింపుగా అందజేస్తూ సునాయాసంగా తొడుమి నుండి రాలిపోయే పువ్వులా తను భగవంతుడిలో ఐక్యం అయ్యే వరకు మనగలిగితే అంతకన్నా కావలసిందేముంటుంది? అంతా శివుడాజ్ఞ. అలా అనుకోగాని అంతవరకు ఉన్న వ్యాకులత మాయమై ఆ స్థానాన్ని ఉత్సాహం చోటు చేసుకుంది రాఘవరావులు. ఆనందంగా టింకుతో కబుర్లు మొదలుపెట్టాడు. తాత మనవళ్ల నవ్వులు విని వంటగదిలోంచి పరుగున వచ్చిన జ్యోతి గుండెలమీది బండరాయి తొలగినట్లై వాళ్లను చూస్తూ ఉండిపోయింది తృప్తిగా. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో బాలవాక్కు కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.

0: Radio Vishnu 90.4.
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. భీమవరం రెండో పట్టణం రామరాజుతోటలో మావుళ్లమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో 41వ మావుళ్లమ్మ జాతర ముగింపు సందర్భంగా అన్న సమారాధన నిర్వహించారు. మావుళ్లమ్మ కళ్యాణ మండపంలో అన్నప్రసాదం కుంభానికి ఆలయ అర్చకుడు ప్రతినిధులు పూజలు చేయించి అమ్మవారి నైవేద్యం సమర్పించి అన్న సమారాధన ప్రారంభించారు. గునుపుడి గ్రామదేవత ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మవారి జ్యేష్ఠమాసం జాతర వేడుకల్లో భాగంగా 15వ వార్డులో ఊరేగింపు నేత్రపర్వంగా నిర్వహించారు. ఆదివారం నాచువారి కూడలి పరిసర ప్రాంతాల మీదుగా అసాధుల నృత్యాలు, విచిత్ర వేషధారణలు, తీన్మార్ డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారి ప్రతిమతో ఊరేగింపు రాత్రికి ఆలయానికి చేరుకుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ యుద్ధరంగంలో ఎంత గొప్ప వీరుడో, పరిపాలనలో అంతే గొప్ప దూరదృష్టి కలిగిన నాయకుడని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఛత్రపతి శివాజీ పట్టాభిషేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శౌర్య యాత్రను ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భీమవరంలో ఆదివారం నిర్వహించారు. చిన్నమిరం కూడలి నుంచి భీమవరం పట్టణం మీదుగా రాయలం వరకు, విస్సాకోడేరు రామాలయం వరకు యాత్రలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు ఆదివారం 400 టన్నుల క్రిప్కో యూరియా వచ్చిందని తాడేబుల్గూడెం ఇన్ఛార్జి వ్యవసాయ సహాయ సంచాలకుడు పి నారాయణరావు అన్నారు. తాడేబుల్గూడెం రైల్వే గూడ్ షెడ్ వద్ద బస్తాలను దిగుమతి చేశారు. ఇందులో 200 టన్నులు మార్క్ఫెడ్, 200 టన్నులు ప్రైవేటుకు కేటాయించినట్లు తెలిపారు. మార్క్ఫెడ్ యూరియా సొసైటీలకు, ప్రైవేట్ యూరియా డీలర్లకు సరఫరా చేశామని వివరించారు. ఈ రోజు మరో 600 టన్నులు కోరమండల్ యూరియా రానుందని తెలిపారు. భీమవరం మండలం తాడేరులో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా రైస్ మిల్లులను తనిఖీ చేశారు. ధాన్యం బియ్యం నాణ్యత నిల్వలను ఆయన స్వయంగా పరిశీలించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి అందించాల్సిన బాధ్యత రైస్ మిల్లర్లపై ఉందని అన్నారు. ప్రభుత్వానికి సరఫరా చేసే బియ్యం పూర్తి నాణ్యంగా ఉండాలని స్పష్టం చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన సత్వర వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. ఆదివారం తణుకు పర్యటనలో భాగంగా ఆమె జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పరిసరాలను పరిశీలించి వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలు, సౌకర్యాలపై రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. వైద్య సేవల విషయంలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకురావాలని రోగులకు సూచించారు. అనంతరం వైద్యులతో సమావేశం నిర్వహించారు. ప్రతి రోగిని ఆప్యాయంగా పలకరించి మానవత్వంతో కూడిన సేవలు అందించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా కృషి చేయాలని అన్నారు. అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్య సేవలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. పరిశుభ్రత, మందుల లభ్యత, రోగులకు అందుతున్న సేవలపై పలు సూచనలు చేశారు. పోలియో నుంచి చిన్నారులను రక్షించేందుకు ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు తప్పనిసరిగా చుక్కల మందు వేయించాలని కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో పోలియో చుక్కలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఆదివారం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి చిన్నారులకు చుక్కల మందు వేశారు. దేశంలో చివరి పోలియో కేసు 2014లో నమోదు కాగా 2014లో పోలియో రహిత దేశంగా అధికారికంగా గుర్తింపు పొందిందని అన్నారు. 15 ఏళ్లలో జిల్లాలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాకపోవడానికి ప్రజల సహకారం, తల్లిదండ్రుల బాధ్యత, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కృషికి నిదర్శనమని ఆమె అభినందించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి గీతాబాయ్, డీసీహెచ్ఎస్ జిల్లా సమన్వయకర్త పగడాల సూర్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళ్లలకు నిలయమైన పాలకొల్లులో సినీ శిక్షణా సంస్థను నెలకొల్పి నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు లయన్స్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో పాడుతా హాయిగా పేరిట సినీ పాటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన పలువురికి ప్రశంసా పత్రాలు అందించారు. మంత్రి మాట్లాడుతూ తెలుగు సినీ చరిత్రలో పాలకొల్లు, తెనాలి ప్రాంతాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. మాజీ మంత్రి చేగొండి హరిరామ్ జోగయ్య, సినీ దర్శకుడు కళ్యాణకృష్ణ, సినీ నటి దివ్యవాణి, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమవరం ఉండి నియోజకవర్గాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత సమాజ స్థాపన దిశగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఆదివారం భీమవరం ప్రాంతీయ ఆసుపత్రిలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు రుణాలు అందిస్తూ ఉన్నారు. వీరిని గుర్తించేందుకు భీమవరంలోని 39 వార్డుల్లో ప్రత్యేక శిబిరాలు, సదస్సులను అధికారులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. 2020లో ప్రారంభమైన పీఎం స్వనిధి పథకం ద్వారా ప్రభుత్వం వీరికి గుర్తింపు కార్డులిచ్చి రుణ సదుపాయం కల్పిస్తోంది.

ఆశించినంతగా దరఖాస్తులు రాకపోవడం, ఆన్లైన్లో నమోదు కాకపోవడంతో ఎక్కువ మంది సద్వినియోగం చేసుకోవడం లేదు. దాంతో నెల రోజుల పాటు స్వనిధి శిబిరాలతో నమోదు ప్రక్రియ వేగవంతం చేశారు. వీధులు, ఫుట్పాత్లు, రహదారుల వెంబడి కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పాదరక్షలు, హోటళ్లు, చెరకురసం విక్రయం ఇలా వివిధ రకాల వ్యాపారాలు చేసి జీవనోపాధి పొందేవారికి 15,000 నుంచి 50,000 వరకు రుణాలు ఇస్తారు. సకాలంలో చెల్లిస్తే రెండో విడత 25,000, ఆ తర్వాత 50,000 ఇస్తారు. యూపీఐ క్రెడిట్ కార్డుతో పాటు నిర్ణీత గడువులోగా అప్పు చెల్లిస్తే 7% వడ్డీ రాయితీ వస్తుంది. ప్రతి డిజిటల్ లావాదేవీపై 1 రూపాయి చొప్పున 1,600 వరకు క్యాష్ బ్యాక్ అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఇప్పుడు నిర్వహిస్తున్న శిబిరాలకు బ్యాంకర్లు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా ప్రతినిధులు, డిజిటల్ అగ్రిగేటర్లు, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు అందుబాటులో ఉంటారు. పట్టణంలో ఈ ఏడాది 514 మందికి రుణ సదుపాయం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీధి విక్రయ వ్యాపారులు స్వనిధి శిబిరాలకు వెళ్లి వివరాలను అధికారులకు చెప్పి రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెప్మా అధికారులు చెబుతూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా పాఠ్య పుస్తకాలపై క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చింది. విద్యార్థులు సక్రమంగా బడికి వెళ్లి ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు వినుకుంటే చదువులో వెనకబడతారు. ఆ తర్వాత ఎంత చెప్పినా అర్థం కాదు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని దీక్ష యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా సులభంగా పాఠ్యాంశాలు చదువుకునేలా రూపకల్పన చేశారు. పుస్తకాలపై ముద్రించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పాఠ్యాంశాలు సరళ విధానంలో ప్రత్యక్షమవుతాయి. తీర ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ దాసీ రాజుతో కలిసి తీర ప్రాంత రైతులకు వీడియో ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి చెందితే కలిగే ప్రయోజనాలు, ఉపాధి, ఇతర అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ నర్సాపురం, పేరుపాలెం తీర ప్రాంతాన్ని గోల్డ్ కోస్ట్ బీచ్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించామని అన్నారు. దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమంలో ఆదివారం జిల్లాలో 1,66,693 మందికి పోలియో చుక్కలు వేశారు. ఇంకా 4,371 మందికి పోలియో చుక్కలు వేయవలసి ఉంది. వీరిని గుర్తించి వేసేందుకు ఈ రోజు, రేపు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలను వేసేలా అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. జిల్లాలో 1,75,435 మంది 5 ఏళ్లలోపు పిల్లలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దీనికి అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా 1,151 కేంద్రాలను సిద్ధం చేశారు. వీటిలో 1,063 స్థిర కేంద్రాలు, 52 మొబైల్ కేంద్రాలు, 36 ట్రాన్సిట్ బూత్లను ఏర్పాటు చేశారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: The mighty, the fearless, the powerful, behold the emperor, Bimbi.

0: विष्णु एफएम 90.4।
1: डॉक्टर संजीव होमियो केयर जर्मनी स्विट्जरलैंड एंड हाई क्वालिटी होमियो मेडिसिन तो चिकित्सा चेचुन एक होमियो हॉस्पिटल मन डॉक्टर संजीव होमियो केयर डॉक्टर सत्य संजीव चिक्कम एमडी होमियो इनफर्टिलिटी पाइल्स फिशर किडनी रालु स्त्री ललो फाइब्रॉइड्स पीसी बॉडी ओवरी ट्यूमर्स फिट्स पक्षवातम डायबिटीज थायराइड स्पॉन्डिलाइटिस हेयर फॉल मोटिमलु सोरियासिस बुल्ली लिवर किडनी समस्यलु गॉल स्टोन्स गैस्ट्रिक अन्नी दीर्घकालिक व्याधुलकु 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: చిగుళ్ళ సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ళ వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ళ నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యం ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంజియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ సిల్వర్ స్క్రీన్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. తెలుగు సినిమా స్వర్ణయుగానికి అచ్చమైన కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఒక దిగ్గజ దర్శకుడి ప్రస్థానాన్ని, ఆనాటి పౌరాణిక చిత్రాల వైభవాన్ని మీ కళ్ళ ముందు ఈరోజు సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంతో మీ ముందుంచబోతున్నాం. మరి ఈనాటి ఎపిసోడ్లో పురాణాలు అనగానే మనకి గ్రంథాలు గుర్తొస్తాయి, కానీ ఆ పురాణ పురుషులని సజీవంగా మన కళ్ల ముందు నడిపించి వెండితెరనే ఒక దేవలోకంగా మార్చవచ్చు అని నిరూపించిన మహానుభావుడైన కేవలం కెమెరా యాంగిల్స్ మాత్రమే కాదు, పాత్రల వెనుక ఉండే ఔచిత్యాన్ని, రస పోషణ్ని, తెలుగుదనాన్ని వెండితెరపై కావ్యంగా లిఖించి ఇండస్ట్రీలో అందరి చేత గౌరవంగా పౌరాణిక చిత్ర బ్రహ్మ అని పిలిపించుకున్న అద్భుత సృష్టికర్త మన అలనాటి దర్శకుడు కమలాకర కామేశ్వరరావు గారు. ఈనాటి మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో ఆయన గురించిన విశేషాలు చూద్దాం. ప్రముఖ చిత్ర దర్శకుడైన పౌరాణిక చిత్ర బ్రహ్మ శ్రీ కమలాకర కామేశ్వరరావు గారు అలనాటి ప్రముఖ కృష్ణా పత్రికలో చిత్ర సమీక్షకుడుగా తన సినీ రంగ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎందుకంటే ఆ పత్రికలో ఆయన రాసిన చిత్ర సమీక్షలే కామేశ్వరరావు గారి చిత్ర రంగానికి దారి చూపాయని చెప్పుకోవచ్చు. ఆ

రంగంలో వెళ్లిన ఆయన తర్వాత కాలంలో ప్రముఖ దర్శకుడు కావడానికి ఆయన కృషి, పట్టుదల, ప్రతి విషయాన్ని స్థూలంగా కాకుండా సునిశ్చితంగా పరిశీలన చేసే దృష్టి సహాయం చేశాయి. అన్నింటిని మించి అప్పటికే మేలు బంతిగా ప్రథమ పంక్తిలో నిలిచే విజయ చిత్రాల దర్శకుడు కెవి రెడ్డి దగ్గర సహాయకుడుగా పనిచేసే అవకాశం దక్కడం కమలాకర కామేశ్వరరావు గారి అదృష్టం అని చెప్పుకోవాలి. చాలా కొద్ది మంది మాత్రమే వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. కెవి రెడ్డి దగ్గర పనిచేసేటప్పుడు నేర్చుకున్న చిత్రరంగ విద్య తదుపరి కాలంలో కమలాకరకు పౌరాణిక చిత్ర బ్రహ్మగా విజయవంతమైన చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకోవడానికి ఎంతో సహాయం చేసింది. అయితే విజయమే ప్రతిభకు గీటురాయిగా భావించిన సినిమా రంగంలో కమలాకర దర్శకత్వం చేసిన మొదటి చిత్రం విజయవారి చంద్రహారం పరాజయం పొందింది. ఎన్టీఆర్, ఎస్వి రంగారావు, సావిత్రి, రేలంగి వంటి ప్రముఖ తారాగణం, పింగళి ఘంటసాల, మార్కస్ బార్క్లీ, మాధవపెద్ది గోఖలే వంటి సాంకేతిక నిపుణులు ఉన్న చంద్రహారం అపజయం పాలైంది. దర్శకుడుగా ఆదిలోనే హంసపాదు. మరొక దర్శకుడైతే ఆ పరాజయానికి నిరాశ చెందేవాళ్ళు. కానీ కమలాకర్ గారు తన తొలి చిత్రం అపజయానికి కారణాలు విశ్లేషించుకున్నారు. అప్పటికే ప్రజాదరణ పొందిన ఎన్టీఆర్ లాంటి కథానాయకుడు సినిమాలో చాలా భాగం నిద్రపోతూ ఉండడమే ఆ చిత్ర పరాజయానికి ప్రధాన కారణం. అయితే పరాజయం పొందిన చంద్రహారం సినిమాలో కొన్ని విశేషాలు ఉన్నాయి. ఈ సినిమాలో సావిత్రి ఒక దుష్ట పాత్రలో నటించడం విశేషం. ఇప్పుడు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన రే చుక్క పగటి చుక్క సినిమాలోంచి ఘంటసాల బృందం గానం చేసిన అన్నలారా తమ్ములారా ఆరోగ్యమే భాగ్యము పాట వింటారు.

రే చుక్క పగడి చుక్క చిత్రం నుంచి ఒక చక్కని పాట విన్నారు కదండి. ఇప్పుడు కమలాకర్ గారు దర్శకత్వం వహించిన కొన్ని సినిమా విశేషాలు తెలుసుకుందాం. చిత్రరంగం అక్షరాల విచిత్ర రంగమే అని చెప్పుకోవచ్చు. కమలాకర్ మొదటి చిత్రం విజయవంతం కాకపోయినా ఆయన దర్శకత్వం నేర్పు మీద ఎవ్వరికీ సందేహం రాలేదు. నిజం నిలకడ మీదగానే తేలుతుంది అన్నట్టు కమలాకర్ దర్శకత్వం ప్రతిభను నిరూపించే ఎన్టీఆర్ సొంత చిత్రం పాండురంగ మహత్యం ఆయన్ని మేటి దర్శకుల్లో ఒకళ్లుగా చేర్చింది. ఈ చిత్రం గురించి ఒకటి రెండు కాదు, చాలా విశేషాలున్నాయి. ముఖ్యంగా చిత్రకథ ఆంధ్రదేశానికి సంబంధించిన భక్తుని కథ కాదు, మహారాష్ట్ర ప్రాంతంలోని భక్తుల పరంపరలోని పాండురంగని భక్తుడు పుండరీకుడి కథ. కళ్ళకు ఎల్లలుండవు అని అనుకున్నా సినిమా అనేసరికి ప్రేక్షకులకి చూస్తున్న చిత్రకథ వాతావరణం తమకు సంబంధించింది కాదు అనిపిస్తే ఎంతో కష్టపడి ఇష్టపడి చిత్రం తీసినా ఆ శ్రమ వృధా అవుతాయి. ఇవన్నీ తెలిసిన దర్శకుడు కమలాకరుడు. అందుకే ఆ పరాయి భక్తుని కథకి మన ప్రాంతీయ కథాకథనాలు అద్దారు. భక్తికి ప్రాంతీయ భేదాలు ఉండవని నిరూపించారు. అది దర్శకుడుగా ఆయన మేధాశక్తికి ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఈ కథలో ఒక చిత్రకథకు కావలసినంత నాటకీయత ఉంది. ప్రేక్షకుల్ని ఆకర్షించే వాణిజ్య సూత్రాలు ఉన్నాయి. తీసుకున్నది భక్తుని కథే అయినా ఆ కథను నవరస భరితంగా చిత్రకావ్యంగా కమలాకర్ తీర్చిదిద్దిన తీరు పాండురంగ మహత్యం చిత్రాన్ని ఎవర్ గ్రీన్ హిట్ చిత్రం నిలిపాయి. ఈ చిత్రంలో హే కృష్ణ ముకుంద మురారి పాట 6 నిమిషాలుంటుంది. ఇంత పెద్ద పాటని ప్రేక్షకులకి విసుగురానివ్వకుండా తెర మనోహరంగా దర్శకుడు కమలాకర్ కామేశ్వరరావు చిత్రించిన విధానం నిజంగా అపూర్వం. ఈ సినిమాలో మరొక విశేషం, ప్రముఖ కథానాయిక మహిళా దర్శకురాలుగా గిన్నీస్ వరల్డ్ రికార్డుకెక్కిన విజయ నిర్మల తొలిసారి తెర మీద ఈ చిత్రంలోనే కనిపించారు. నర్తనశాల, మహామంత్రి తిమ్మరుసు, పాండవ వనవాసం, మహాకవి కాళిదాసు, శ్రీకృష్ణావతారం, వినాయక విజయం, ఏడుకొండల స్వామి, కురుక్షేత్రం మొదలైన చిత్రాలు ఆర్థిక విజయం, ప్రేక్షక అభిమానం పొంది కమలాకర్ కామేశ్వరరావుకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. మరి కార్యక్రమంలో మరొక పాట విందాం. ఇప్పుడు సూపర్ డూపర్ హిట్ అయిన గుండమ్మ కథ చిత్రంలో ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి పాట వింటారు.

వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. పౌరాణిక చిత్రాలు తెరకెక్కించడంలో కమలాకర్ ఎన్నో పురాణ గ్రంథాల్ని పరిశీలించేవారు, పండితులతో చర్చించేవారు. ఎందుకంటే తెర మీద చెప్పే విషయాన్ని ప్రేక్షకులు పుక్కిటి పురాణం అని అనుకోకూడదని అంత శ్రమ అంత దీక్షతో ఆ చిత్ర కథ కథనాలు తయారు చేసుకునేవారు. అందుకే ఆ చిత్రాలు ఘన విజయం సాధించి ఆయనకి పౌరాణిక చిత్ర బ్రహ్మ అనే బిరుదు రావడానికి తోడ్పడ్డాయి. మహాభారతంలోని విరాట పర్వాన్ని గొప్ప కథనంతో తెర మీద నర్తనశాల చిత్రంగా కమలాకర్ కామేశ్వరరావు గారు రూపొందించిన తీరు, ఆయన దర్శకత్వ ప్రతిభని బహుముఖాలుగా తెలియచేసిన చిత్రం అది. సలక్షణ సమ్మోహన వీర శృంగార కథానాయకుడు ఎన్టీఆర్తో ఆడ మగ కాని బృహన్నల పాత్రని ధరింపచేసి చిత్ర పరిశ్రమలోని వారితో పాటు ప్రేక్షకుల అభిమానాన్ని పొందడం దర్శకుడుగా ఆయన సాధించిన మరో ఘన విజయం అని చెప్పుకోవాలి. అప్పటికే కాస్త భారీ శరీరంగా కనిపించే ఎన్టీఆర్ ఆ పాత్రలో ఒదిగిపోయి అలాంటి పాత్రలకు వరవడిగా కూడా నిలవడం దర్శకుడి ప్రతిభ అని చెప్పుకోవాలి. ఈ పాత్ర ధారణ కోసం దర్శకుడి సూచనల మేరకు ఎన్టీఆర్ కొన్ని వారాల పాటు నృత్యంలో శిక్షణ తీసుకోవడం ఆయనకి దర్శకుడి మీద ఉన్న ప్రతిభకు గౌరవాభిమానాలకి నిదర్శనం. నర్తనశాల చిత్రం ఆరంభంలో ఎన్టీఆర్ ఒకటి రెండు దృశ్యాల్లో ఒక పాటలోనూ మనోహరంగా కనిపించిన ఆ తర్వాత చిత్రం అంతా బృహన్నల రూపంలోనే కనిపించడం జరుగుతుంది. మరి అంత నిడుగల పాత్రలో ఎన్టీఆర్ని ప్రేక్షకులు భరించలేక నిరాకరిస్తే చిత్ర ఫలితం అందరికీ తెలిసిందే. కానీ దర్శకుడుగా కమలాకర్ కామేశ్వరరావు అంచనా తప్పలేదు. ఆ పాత్రలో ఎన్టీఆర్ని ప్రేక్షకులు అభిమానంతో ఒప్పుకున్నారు. అభిమానం ప్రేక్షకులది అయితే వారిని ఒప్పించిన ఘనత నిస్సందేహంగా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న దర్శకుడు కమలాకర్దేనని చెప్పుకోవాలి. అసమాన అభినయ ప్రతిభతో పాటు సంభాషణలు పలకడంలో తనదంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఎస్వి రంగారావుతో నర్తనశాల చిత్రంలో కీచకని పాత్ర ధరింపజేశారు కమలాకర్. ఏ పాత్ర ధరించినా తనదైన శైలిలో రక్తి కట్టించే ఎస్వి రంగారావు ఈ కీచక పాత్రతో జకార్తా అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడి అవార్డు పొందడం విశేషం. చారిత్రక చిత్రాల కథావస్తువులను చిత్రంగా తీసేటప్పుడు తెర కథకు అవసరమైన కల్పన చేర్చినా మూల కథకు భంగం ఏర్పడకుండా చూడడం కత్తి మీద సాము లాంటిది. మహాకవి కాళిదాసు కాల నిర్ణయం పట్ల ఇప్పటికీ సరైన చారిత్రక ఆధారాలు లేకున్నా ప్రాచుర్యంలో ఉన్న సంఘటనల ఆధారం చేసుకుని కమలాకర దర్శకత్వంలో వచ్చిన మహాకవి కాళిదాసు చిత్రం ఘన విజయం సాధించింది.

భారతీయ మహాకవుల్లో మహాకవిగా కాళిదాసుది అగ్రస్థానం. ఆ పాత్రని అక్కినేని చేత నభూతో నభవిష్యతి అన్నట్లుగా నటింపచేశారు కమలాకర కామేశ్వరరావు. ఈ చిత్రంలో అక్కినేని నటనకు భారతదేశంలోనే ఎంతో గౌరవప్రదమైన ఉజ్జయిని కాళిదాస్ సమ్మాన్ అవార్డు లభించడం గురించి అక్కినేని ఎప్పుడూ గర్వంగా చెప్తూ ఉండేవారు. మహాకవి కాళిదాస్ రచించిన మేఘ సందేశం, అభిజ్ఞాన శకుంతలం, కుమార సంభవం మొదలైన కావ్యాలు రాయడానికి ప్రేరణ కలిగించిన సందర్భాల కథనాన్ని ప్రతిభావంతంగా సమయోచితంగా దర్శకుడు కమలాకర కామేశ్వరరావు చిత్రీకరించిన తీరు ఆయన విజ్ఞతని తెలియచేస్తుంది. కమలాకర్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఆయన దర్శకత్వంలో వచ్చిన నర్తనశాల చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన ఎవ్వరి కోసం చెలిమందహాసం పాట వింటారు.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 సిల్వర్ స్క్రీన్ కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం. మరి ఇంతవరకు నర్తనశాల చిత్రం నుంచి ఒక చక్కని పాట విన్నారు కదా, ఇప్పుడు కమలాకర చిత్రాల దర్శకత్వ ప్రతిభ గురించి ఒక్కసారి తెలుసుకుందాం. మన పూర్తి చారిత్రాత్మక ఇతివృత్తంతో తీసిన మహామంత్రి తిమ్మరుసు చిత్రం శ్రీ కమలాకర్ దర్శకుడుగా సాధించిన మరో ఘన విజయం అని చెప్పుకోవాలి. ఎంతో ఘన విజయం సాధించిన మహామంత్రి తిమ్మరుసు చిత్రానికి ప్రేక్షక ఆదరణతో పాటు జాతీయ స్థాయిలో రాష్ట్రపతి ప్రశంస లభించడం కమలాకర విశిష్ట దర్శకత్వ ప్రతిభకు ప్రతిష్టాత్మక కానుక అని చెప్పాలి. అలాగే పౌరాణిక చారిత్రక చిత్రాలతో అద్వితీయ దర్శకత్వ ప్రతిభను చూపిన కమలాకర్ తన ప్రతిభా పరిమళాలను సాంఘిక చిత్రాల్లోనూ ప్రదర్శించడం జరిగింది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అగ్ర నటీనటులతో నిర్మించిన విజయ సంస్థ ఎన్టీఆర్ అక్కినేని కథానాయకులుగా అఖండ విజయం సాధించిన గుండమ్మ కథ చిత్రం కమలాకర్ దర్శకత్వం నేర్పుకు చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రం. ఈ చిత్రంలో ప్రతి పాట మాట ఇంటింటా

0: మృగయ్య అగ్ర హీరోలు ఇద్దరూ ఉన్న చిత్రానికి గుండమ్మ కథ అని పెట్టడం ఒక విశేషం. అయితే అసలు గుండమ్మ అన్న పేరు తెలుగు పేరు కాకపోవడం మరో విశేషం. గుండమ్మ అనే పేరు కర్ణాటక ప్రాంతాన్ని. అయితే ఆ సందేహానికి సంశయానికి తావు ఇవ్వకుండా ఆద్యంతం చిత్రాన్ని వినోదభరితంగా నడిపిన దర్శకత్వ నేర్పు కమలాకర కామేశ్వరరావుదనే చెప్పుకోవాలి. ఈ సినిమా మాతృక కూడా కన్నడ చిత్రమే అవడం ఇంకో విశేషం. ఆంధ్రుల గయ్యాళి అత్తగా ప్రముఖ నటీమణి శ్రీమతి సూర్యకాంతానికి స్థిర కీర్తి ఆర్జించి పెట్టిన చిత్రం గుండమ్మ కథ. ఈ చిత్రంలో ప్రముఖ హాస్య నటుడు రేలంగి తప్ప ఇంచుమించు తెలుగు సినీ రంగ ప్రముఖ నటులు అందరూ ఉన్నారు. కథలోని అన్ని పాత్రలకు సమాన న్యాయం జరిగేలా చిత్రకథాన్ని అద్భుతంగా నడిపించిన కమలాకర దర్శకత్వ ప్రతిభ అసామాన్యం. పౌరాణిక చిత్ర బ్రహ్మ అనిపించుకున్న దర్శకుడు విజయ సంస్థకి అందించిన అత్యంత విజయవంతమైన సాంఘిక చిత్రంగా గుండమ్మ కథ తెలుగు సినీ చరిత్ర పుటల్లో స్థిరంగా నిలిచిన వినోదాత్మక కుటుంబ కథా చిత్రం. పౌరాణిక చిత్రాలకి ఒక తీరు తిన్ను విధి విధానం ఏర్పరిచిన చిత్రీకరణలో సాధికారతకు ఏ లోటు లోపం రాకుండా రూపొందించడంలో శ్రీ కమలాకర కామేశ్వరరావు ఎందరో దర్శకులకి మార్గదర్శకుడయ్యారు. వారిలో నేటి ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు. కమలాకర్ గారి దగ్గర దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేయడం విశేషం. దర్శకుడుగా కమలాకర్ చివరి పౌరాణిక చిత్రం కురుక్షేత్రం. ప్రసిద్ధ దర్శకుడు కెవీ రెడ్డి కీర్తిని, గురువుకు తగిన శిష్యుడిగా చిరస్థాయిగా నిలిపిన బహుముఖ ప్రజ్ఞావంతుడైన దర్శకుడు కమలాకర కామేశ్వరరావు. ఈయన పౌరాణిక చిత్రాలకు ప్రామాణికుడు, విజయవంతమైన చిత్రాలకి నిర్దేశకుడు. కమలాకర్ తీసిన సినిమాలు తదితర విశేషాలు తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన మాయని మమత చిత్రంలోంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బి వసంత గానం చేసిన ఈ బ్రతుకే ఒక ఆట పాట వినండి. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 సిల్వర్ స్క్రీన్ కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి మాయని మమత చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బి వసంత గానం చేసిన ఈ బ్రతుకే ఒక ఆట అనే పాట విన్నారు కదా. ఇంతవరకు కమలాకర్ కామేశ్వరరావు గారు తీసిన సినిమాలు తదితర విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరి ఈనాటి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
4: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మన తెలుగు సినిమా పాటల్లో నవరసాలు తొణికిసలాడుతూ ఉంటాయి. సందర్భాన్ని బట్టి, కథా సన్నివేశాన్ని బట్టి ఆయా భావోద్వేగాలు వ్యక్తీకరించే హాస్యం, భయానకం, అద్భుతం, భక్తి, భీభత్సం, రౌద్రం, వీరం, కరుణ, శృంగారం, ఇలా నవరసాలు పదాలుగా, వాక్యాలుగా, పాటలుగా వెండి తెరపై ప్రవహించాయి. ఒక సినిమా పాట జనాదరణ పొందాలన్నా, 10 కాలాల పాటు నిలబడాలన్నా ఆ పాటలోని సాహిత్య అంశాలు, సంగీతపు సొబగులు, గానం, ఈ మూడు ముఖ్యంగా పండాలి. అలనాటి పాటల్లో ఇవి మనకి ఎంతో చక్కగా అందించారు. కనుకనే 10 కాలాల పాటు ఆ పాటలన్నీ మనం మళ్లీ మళ్లీ వింటూ ఉన్నాం. అటువంటి పాటలు వినాలంటే రేడియో విష్ణు 90.4 కి ట్యూనిన్ అవ్వండి, మీరు మెచ్చే పాటలు వినండి. ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా ఉత్తమ చలనచిత్ర విభాగంలో నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డు అందుకున్న చిత్రం ఓ సీత కథ. కె విశ్వనాథ్ దర్శకత్వంలో చంద్రమోహన్, రోజారమణి, శుభ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నుంచి సి నారాయణరెడ్డి గీతం మల్లెకన్న తెల్లన మా సీత సొగసు పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు కెవి మహాదేవన్ స్వరాలు అందించారు.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట ఎస్ఎస్ బాలన్ దర్శకత్వంలో 1974లో విడుదలైన చిత్రం కన్నవారి కలలు. శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఒకనాటి మాట కాదు పాట వింటారు. రామకృష్ణ, పి సుశీల గానం చేసిన ఈ పాట రచన రాజశ్రీ, సంగీతం వి కుమార్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వి రామకృష్ణ, పి సుశీల అలపించిన ఒకనాటి మాట కాదు పాట విన్నారు కదా. తర్వాత పాట కన్నడ సినిమా సెరపంజర అనే సినిమాకి తెలుగులో పునర్నిర్మాణం అయిన చిత్రం కృష్ణవేణి. కృష్ణంరాజు, వాణిశ్రీ జంటగా నటించిన ఈ

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. గానం చేసిన సంగీతం మధుర సంగీతం పాట విన్నారు కదా. కన్నడ చిత్రం ఆధారంగా 1974లో కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో శోభన్ బాబు, లక్ష్మి జంటగా నిర్మితమైన సినిమా కోడెనాగు. ఈ చిత్రం నుంచి సంగమం సంగమం అనురాగ సంగమం పాట మీకోసం. ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట రచన మల్లెమాల, సంగీతం పెండియాల నాగేశ్వరరావు.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. ఘంటసాల పి సుశీల ఆలపించిన సంగమం సంగమం అనురాగ సంగమం పాట విన్నారు కదా. ఇప్పుడు గాలిపటాలు చిత్రం నుంచి ఎన్నాళ్లు వేచేను పాట వింటారు. గీత రచన సి నారాయణ రెడ్డి, సంగీతం టి చలపతిరావు, తాతినేని ప్రకాశ్రావు దర్శకత్వంలో ఈ చిత్రం 1974 విడుదలైంది. కృష్ణ విజయ నిర్మల జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఈ పాట వినండి. పాడినవారు ఎస్ జానకి.

ఎస్ జానకి ఆలపించిన పాట విన్నారు కదా. తర్వాత పాట కేవి మహాదేవన్ స్వరాలు అందించిన ఓ రబ్బీ చెబుతాను ఉలమ్మి చెబుతాను పాట వింటారు. 1974లో విడుదలైన ఖైదీ బాబాయ్ చిత్రంలోని ఈ పాట ఘంటసాల ఎస్ జానకి గానం చేసిన ఈ పాట సి నారాయణ రెడ్డి అందించారు. టి కృష్ణ దర్శకత్వంలో శోభన్ బాబు వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రంలోని ఈ పాట వినండి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

హాయ్ హలో లిసనర్స్, వెల్కమ్ టు మహిళ. మీరు వింటున్నారు రెడెప్షన్ 90.4 విత్ మీ ఆర్జే జాహ్నవి. ముఖం మీద మొటిమలు వస్తే తగ్గించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాం. హార్మోనుల్లో అసమతుల్యత, కాలుష్యం, క్రీములు పడకపోవడమే ఇందుకు కారణం అనుకుంటాం. ఒత్తిడి సైతం అందానికి హాని చేయగలదు. ఆశ్చర్యంగా ఉంది కదూ, మాళవిక జైన్కి అలాగే అనిపించింది. దాని గురించి తెలుసుకోవడమే కాదు, దేశంలో తొలి సైకోథెర్మటాలజీ సంస్థని ప్రారంభించింది ఆమె. మాళవిక లిటిగేషన్ లాయర్, ఈమెది ఢిల్లీ. తన కజిన్కి ముఖమంతా మొటిమలు. ఇంటి చిట్కాలు, క్రీములు ఎన్ని ప్రయత్నించినా లాభం లేదు. అప్పుడు ఎవరో ఒత్తిడి ఆందోళన బాగా పెరుగుతున్నట్టున్నాయి అన్నారట. దాంతో ఆ అమ్మాయి సంబంధిత నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకుంటే ఆశ్చర్యంగా మొటిమలు తగ్గాయి. మానసిక సమస్యలు చర్మంపై ప్రభావం చూపడం మాళవికకి ఆసక్తిని కలిగించింది. దానిపై పరిశోధన చేస్తే ఇవి సోరియాసిస్, ఎగ్జిమా, రొసారియా వంటి అనేక చర్మ సమస్యలకు దారి తీస్తాయని తెలిసింది. నిపుణుల ద్వారా సైకోథెర్మటాలజీ గురించి తెలుసుకుని దానిపై అవగాహన తెచ్చుకుంది ఆమె. పట్టు సాధించాక లాయర్ వృత్తిని పక్కన పెట్టి సెరెకో ప్రారంభించింది. సెరెకో దేశంలోనే తొలి సైకోడెర్మటాలజీ సంస్థ. అంటే ఒత్తిడి ఆందోళనలను తగ్గిస్తూనే చర్మానికి మేలు చేసే సంస్థ. దీనికోసం దేశ విదేశాల్లోని నిపుణులను సంప్రదించింది మాళవిక. సహజ పదార్థాలను ఉపయోగించి స్క్రబ్స్, బాడీ ఆయిల్స్, టోనర్స్, క్రీములు, సన్స్క్రీన్ వగైరా రూపొందించింది. గమ్మీస్ తరహాలో కామింగ్ క్యాండీలను తీసుకొచ్చింది. వీటిలోని పరిమళాలు మనసును తేలికపరిస్తే తయారీకి వాడిన పదార్థాలు చర్మాన్ని సంరక్షిస్తాయి. ఈ ప్రొడక్ట్స్ని సొంత వెబ్సైట్లతో పాటు ఈకామర్స్ వేదికల్లోనూ అమ్ముతుంది. ఇప్పటి వరకు 50,000 పైగా ఉత్పత్తులను అమ్మిందట. త్వరలో అరోమాథెరపీ క్లినిక్లను కూడా ప్రారంభిస్తుంది ఆమె. ఓకే లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కని పాట వినేద్దాం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622344. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. టిక్ టిక్ టిక్, టైం బాంబ్ ఎక్కడో లేదు, మీ చేతుల్లోనే ఉంది. అదిరిపడినా ఎలా అని ఆశ్చర్యపోయినా వాస్తవం అదే. అది మరేదో కాదు, నిత్యావసరాల కోసం మనం ఉపయోగించే ప్లాస్టిక్ బ్యాగ్. ఎన్నో కాలుష్యాలకు కారణమవుతున్న ఈ ప్లాస్టిక్ బ్యాగులకి ప్రత్యామ్నాయంగా ఎన్నో కనిపెడుతున్నారు మహిళలు. అది కల్హార ఎడారి. అక్కడ ఓ తెగ నివాసం ఉంటుంది. ఓ రోజు వాళ్ళకి గాల్లో వెళ్తున్న విమానం నుంచి కోలా బాటిల్ ఒకటి కింద పడి దొరికింది. అక్కడున్న జంతువులు ఎడారి చెట్ల మాదిరిగానే ఇది కూడా దేవుడిచ్చిన ప్రసాదం అనుకుని జాగ్రత్త పెట్టుకున్నారు ఆ తెగ ప్రజలు. తర్వాత ఆ సీసాతో వాళ్ళలో కలహం రాజుకుంటుంది. అది భగవంతుడే ఇచ్చినా సరే తన జాతికి హాని చేసే ఆ సీసా వద్దనుకుని దూరంగా పారేసి వస్తాడు ఆ తెగ నాయకుడు. గాడ్స్ మస్ట్ బి క్రేజీ అనే పాత ఇంగ్లీష్ సినిమా కథ ఇది. ప్లాస్టిక్ తో వచ్చే సమస్యలన్నీ మనకి తెలిసినా మనం మాత్రం వాళ్ళలా వదిలించుకోకుండా ఇంకా వాటిని పట్టుకుని వేలాడుతున్నాం.

కానీ మహిళలు మాత్రం ప్రత్యామ్నాయాలు చూపిస్తున్నారు. చెరువులు కాలువల నిండా అల్లుకునే కలుపు మొక్క గుర్రపుడెక్క గురించి, అది వ్యవసాయానికి చేసే నష్టం గురించి మనకు తెలిసిందే. వాటితోనే అందమైన బ్యాగులు తయారు చేస్తున్నారు త్రిశూర్లోని కిట్స్ అనే సంస్థకు చెందిన 600 మంది మహిళలు. అలప్పుళా జిల్లాలోని నీలంపూర్ పంచాయతీకి చెందిన వీళ్ళు ఎన్నో ఏళ్లుగా గుర్రపుడెక్కలు సేకరిస్తూనే ఉన్నారు. వీటిని ఎండబెట్టి 10 రూపాయలకు అమ్ముతున్నారు. మొగలి తాటాకులను సేకరిస్తున్నారు. వీటిని తమిళనాడుకు చెందిన మహిళలు అందమైన బ్యాగులుగా మారుస్తున్నారు. కోవిడ్ సమయంలోనూ ఈ బ్యాగులకు నిబంధన తగ్గలేదు. మరోపక్క గుర్రపుడెక్క తొలగింపుతో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను అడ్డుకుంటున్నారు. అలాగే ఫిలిప్పైన్స్, థాయిలాండ్, వియత్నాం దేశాల్లోని బ్యాక్ టు బాస్కెట్, హైప్యాక్ వంటి సంస్థలు గుర్రపుడెక్కతోనే సంచులను తయారు చేస్తున్నారు. ప్యాకింగ్లోని వీటిని వాడుతున్నారు. ఇప్పుడంటే ప్లాస్టిక్ సింగిల్ యూస్ బ్యాగులు వాడుతున్నాం, కానీ గతంలో బయటకు వెళ్ళేటప్పుడు చేతిలో సంచి పట్టుకొని వెళ్ళేవాళ్ళం. తమిళనాడులో అయితే తప్పనిసరిగా ఓ పసుపు సంచి వెంట పెట్టుకుని వెళ్ళేవారు. తిరిగి ఆ పద్ధతి వస్తే ప్లాస్టిక్ను తగ్గించుకోవచ్చు. తమిళనాడులోని మీండుం మంజాబై ఉద్యమం లేవనెత్తారు ఐఏఎస్ అధికారిని సుప్రియా సాహు. బీచ్ల దగ్గర ప్రత్యేకంగా వీటి కోసం కియోస్కలన్నీ ఏర్పాటు చేశారు. కాయిన్ వస్తే సంచి వస్తుంది. సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లు లేని రోజుల్లో మనం చాలా మంది వైరు బుట్టలు అల్లేవారు. ఎక్కడికెళ్ళినా అది చేతిలో ఉండేది. ఇప్పుడు ఆ వైరు బుట్టలే మళ్ళీ ఫ్యాషన్ అయ్యాయి. తమిళనాడుకు చెందిన అత్తాకోడళ్ళు సరస్వతి, అభిలు స్థానిక మహిళలకు ఉపాధినిస్తూ ఈ వైరు బుట్టల్ని సారస్ పేరుతో దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నారు. బలంగా ఎక్కువ కాలం మన్నే ఈ బుట్టలు సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్ల కన్నా ఎంతో మిన్న. చిత్తూరులోని చిన్న గ్రామం పాలగుట్టపల్లె. గతంలో ఆ ఊరు గురించి గూగుల్ మ్యాప్లో కూడా లేదు. అలాంటిది ఇప్పుడు పాలగుట్టపల్లె గురించి నలుగురికి తెలుస్తుందంటే దానికి కారణం అక్కడ వస్త్రంతో చేసే సంచుల వల్లే. కొన్నేళ్ల క్రితం అక్కడ కరువు వల్ల వ్యవసాయంలో నష్టాలు వచ్చాయి. మరో దారి లేక తమకు తెలిసిన కుట్టు పనినే ఉపాధిగా మార్చుకుని బ్యాగులు కుట్టడం ప్రారంభించారు. వాళ్ళు కుట్టే టోటే క్యాన్వాస్ బ్యాగులకు ఎంతో డిమాండ్ వచ్చింది. సస్టైనబుల్ మెటీరియల్స్తో తయారు చేసిన ఈ బ్యాగులు బాగా మన్నుతాయి. కాయగూరల మార్కెట్కి వెళ్ళినప్పుడు కొత్తిమీరకో కవరు, కాకరకాయలకో కవరు అని కాకుండా అన్నిటినీ విడివిడిగా వేసుకోవడానికి వీలుగా 6 కంపార్ట్మెంట్లున్న క్యాన్వాస్ బ్యాగులు దొరుకుతాయి. వీటిని వాడితే ప్లాస్టిక్ వాడకాన్ని బాగా తగ్గించుకోవచ్చు. ఓకే లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కని పాట వినేద్దాం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. ఈ రోజు ఆరెంజ్ పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: వెన్న 200 గ్రాములు, పంచదార పొడి 1 టీ స్పూన్, ఆరెంజ్ తొక్కల పొడి 2 టీ స్పూన్లు, గుడ్లు 3, మైదా 1.5 కప్పు, పాలు 1/2 కప్పు, ఆరెంజ్ జ్యూస్ 1/2 కప్పు, కమలాలు 2. తయారు చేసే విధానం: వెన్న 1/4 కప్పు పంచదార పొడి, కమలాల తొక్కల పొడి వేసి గెలకొట్టాలి. గుడ్లు సన ఒకదాని తర్వాత ఒకటి వేసి బీట్ చేయాలి. మైదా పిండి కూడా వేసి గెలకొట్టాక పాలు పోసి కలపాలి. పుడ్డింగ్ వండే గిన్నెలో అడుగున బేకింగ్ పేపర్ పరచి నెమ్మదిగా పుడ్డింగ్ మిశ్రమాన్ని పోసి వెడల్పాటి ప్యాన్ లో పెట్టి మూత పెట్టాలి. పుడ్డింగ్ గిన్నె సగం మునిగే వరకు ప్యాన్ లో వేడి నీళ్లు పోసి మూత పెట్టిన స్టవ్ మీద పెట్టాలి. పుడింగ్ గిన్నె సగం మునిగే వరకు ప్యాన్ లో వేడి నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టాలి. నీళ్లు మరిగాక సిమ్ లో పెట్టి 1.5 గంట సేపు ఉడికించాలి. ఓ గిన్నెలో మిగిలిన పంచదార, ఆరెంజ్ జ్యూస్ వేసి 2-3 నిమిషాల పాటు మరిగించి సిమ్ లో 5 నిమిషాలు ఉంచి తీసేయాలి. తర్వాత ఒలిచిన కమలా తునలు అందులో వేయాలి. స్టవ్ ఆఫ్ చేశాక 10 నిమిషాలు చల్లారించి పుడింగ్ బయటకు తీసి ప్లేట్ లో పెట్టి ఆరెంజ్ జ్యూస్ మిశ్రమం దాని మీద పోసి వడ్డించాలి. అంతేనండి, ఆరెంజ్ పుడింగ్ రెడీ. ఓకే లిసనర్స్, ఈ రోజు మహిళలో కొన్ని విషయాల గురించి తెలుసుకున్నాం కదా. మరి తిరిగి ప్రసారమయ్యే మహిళలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో 90.4. ఇది విజ్ఞాన వికాస వినోద సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే జాహ్నవి.
3: అరే గుచ్చే గులాబీ లాగా నా గుండె రోతునే తాకినదే.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా

0: రెండున్నర ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే కీర్తి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. హైదరాబాద్ కు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని బరువు తగ్గాలనే ఆలోచనతో తన ఎత్తు బరువు వివరాలు పొందుపరుస్తూ ఏఐ ను సలహా అడిగింది. ఏఐ చాట్ జీపీటీ చెప్పినట్లు ఆహారపు అలవాట్లను పాటించింది. దీంతో శరీరానికి అవసరమైన క్యాలరీల్లో నియంత్రణ కోల్పోయింది, తీవ్ర అనారోగ్యం బారిన పడింది. అలాగే ఇలాంటిది ఇంకో సంఘటన కూడా జరిగింది. గుంటూరుకు చెందిన ఓ యువకుడు తన శరీర లక్షణాలను ఏఐ యాప్లో నమోదు చేయగానే గుండెపోటుగా సమాధానమిచ్చింది. ఆందోళనతో అత్యవసరంగా ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యుడిని సంప్రదించగా అన్ని పరీక్షలు చేసి అనవసర ఆందోళనే తప్ప గుండె నొప్పి కాదని తేల్చారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు అంటే ఏఐ ఒక విప్లవం రోగ నిర్ధారణ, చికిత్స ప్రణాళికలు, పర్యవేక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఏఐ ఎంత ఆధునికమైనదైనా వైద్యుడి స్పర్శకు, క్లినికల్ తర్కారానికి, పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి అది ప్రత్యామ్నాయం కానే కాదని చెబుతున్నారు. అలాగే భావోద్వేగాలను పంచుకోవడానికి తోటి మనిషి అందించే ఆత్మీయ స్పర్శే కీలకమంటున్నారు డాక్టర్లు. ఓకే లిజనర్స్, ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేయండి.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. అనేక ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఏఐ ఆధారిత వ్యవస్థలను ఉపయోగిస్తున్నాయి. అయితే ఏఐ సూచనలకు, వైద్యుడి సేవలకు చాలా వ్యత్యాసం ఉంది. రోగి స్వరంలో, భావాల్లో, పరిస్థితుల్లో మార్పులను వైద్యుడు మాత్రమే గుర్తించగలడు. ఏఐ ఇవేవీ గుర్తించలేదు. అయితే ఇటీవల కాలంలో ఏఐ సాంకేతికను వినియోగించి మానసిక థెరపీని, వైద్య సలహాలను పొందడం, స్వీయ రోగ నిర్ధారణ చేసుకోవడం అధికమైపోయింది. చిన్న సమస్య వచ్చినా ఏఐను ఆశ్రయిస్తున్నారు. ప్రశ్నిస్తే సెకండ్ల వ్యవధిలోనే సమాధానమిచ్చేస్తుండటంతో మానసిక ఊరటకు దానిపై ఆధారపడుతున్నారు. నిజానికి ఇది ఆందోళనకరమైన ధోరణి. దీనివల్ల మానసిక రుగ్మతలు చుట్టుముట్టే అవకాశం చాలా ఉన్నాయి. నిపుణుల పర్యవేక్షణ లేకుండా ఈ ఫలితాలను తప్పుగా అర్థం చేసుకుంటే ఇది మరింత ప్రమాదకరమండి. ఎప్పటికైనా రోగి, వైద్యుల మధ్య ఉన్న పరస్పర విశ్వాసంపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఏఐ సహాయకారే తప్ప వైద్యుడికి ప్రత్యామ్నాయం కానే కాదు. ఏఐ యాప్ ఓదార్పులా అనిపిస్తుంది, కానీ ఇది నిజమైన సానుభూతి కానే కాదు. కేవలం ప్రోగ్రామింగ్ చేసిన స్పందన మాత్రమే అన్నది మనందరం గ్రహించాలి.

డాక్టర్ని కలుసుకునే ముందు ఏఐ యాప్లు లేదా చాట్ జీపీటీలను సంప్రదిస్తున్నారు, గణనీయంగా ఉంటున్నారు. లక్షణాలను నమోదు చేస్తే వ్యాధి పేర్లు, చికిత్స విధానాలు వెంటనే వచ్చేస్తాయి. ఈ తక్షణ సమాధానాలే ప్రజలను చాలా ఆకర్షిస్తున్నాయి. దీంతో తత్కాలిక ఉపశమనం, సమాచారాన్ని పొందవచ్చు. కానీ ఇదే ధోరణితో వైద్య సేవలు కొనసాగిస్తే దీర్ఘకాలంలో ముప్పు పొంచి ఉంటుంది. ఏఐ కొన్ని అరుదైన సూక్ష్మమైన రుగ్మతలను గుర్తించలేకపోవడం వల్ల తప్పుడు అభిప్రాయాన్ని వెల్లడించేస్తుంది. సాధారణ లక్షణాలను ఏఐ ఎక్కువగా అంచనా వేయడం వల్ల అనవసర భయం పెరుగుతుంది. దీంతో ప్రమాదకరమైన వ్యాధి లక్షణాలను తమకు ఆపదించుకుని వైద్యులను తరచూ సంప్రదిస్తుంటారు. కొన్నిసార్లు ప్రమాదకరమైన జబ్బులను కూడా ఏఐ సూచనలతో నిర్లక్ష్యం చేసే అవకాశముంది. తద్వారా జబ్బు తీవ్రమవుతుంది. ఏఐ ఆధారిత ఆరోగ్య యాప్లు వినియోగదారుల డేటాను విస్తృతంగా సేకరిస్తాయి. ఇది నైతికత, గోప్యతకు సవాల్గా నిలుస్తుంది. డేటా సైట్లపై శిక్షణ పొందిన ఆల్గరిథంలు పరిమితంగా ఉండటం కూడా తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఏఐ తప్పు సలహా ఇచ్చినప్పుడు దాని బాధ్యత ఎవరిదో స్పష్టంగా తెలీదు. డెవలపర్దా, ప్లాట్ఫామ్దా, లేక వినియోగదారుడిదా? ఇది తెలుసుకోవడం పెద్ద సవాలే అండి. ఏఐ సేవలను మార్గనిర్దేశంగా స్వీకరించాలే తప్ప తుది నిర్ణయం తీసుకోవడంలో వైద్యుడిదే ప్రధాన పాత్రగా ఉండాలి. ఈ కనిపించని ఏఐ నేస్తంతో కాస్త జాగ్రత్తగా ఉండాలండి. ఓకే లిజనర్స్, రేపు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే కీర్తి.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665-58773. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి.

పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్: గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: FM 90.4.
1: బెండకాయ పండించడం మరియు నిల్వ చేయడం. బెండకాయ ప్రపంచవ్యాప్తంగా మానవ ఆహారంగా వాడతాం. బెండకాయ ఐరన్, విటమిన్ సి మరియు అధిక పోషక విలువలు కలిగి గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తుంది. బెండకాయ పంట అన్ని కాలాల్లో అధిక లాభాన్ని ఇస్తుంది. కానీ పంట నిల్వ చేసే పద్ధతులు సరిగా లేకపోవడం వలన ఎక్కువ కాలం నిల్వ చేయలేకపోతున్నారు. దానివలన బెండకాయ పండించే వారికి నష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం దక్షిణ మాలి వ్యవసాయదారుల నుంచి బెండకాయని పండించడం మరియు నిల్వ చేయడం ఎలా అని నేర్చుకుందాం. బెండకాయని నాటిన తర్వాత 7 నుండి 10 వారాల్లో పంట చేతికొస్తుంది. బెండకాయ పూర్తిగా ముదరక ముందే పంటని సేకరిస్తారు.
2: లేదా బెండకాయలో ఉండే గుజ్జు పదార్థం జిగురువలే ఉంటుంది.

0: స్త్రీలు దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. కనుక మనం దీన్ని మార్కెట్లో విక్రయించినప్పుడు కొనుగోలుదారులు లేత బెండకాయల్ని ఎక్కువగా తీసుకుని ముదిరిన బెండకాయల్ని వదిలేస్తారు, వాటిని కొనరు.
1: బెండకాయల్ని చేతితో పట్టుకొని చూసి ముదిరినవి వదిలేసి వంటకి వీలుగా ఉన్నవి చూసుకోవాలి.
0: పంట పండిన తర్వాత పొలంలోకి వెళ్లి చూసినప్పుడు బెండకాయలను చేతితో పట్టుకున్నప్పుడు మొదలు ముదురుగా ఉండి చివర మెత్తగా ఉన్నా కోత ఆలస్యమైనట్లే, మొత్తం కాయ మెత్తగా ఉంటే పంట సిద్ధమైనట్లే.
2: బెండకాయ లేతగా ఉందా లేదా అని చూడడానికి పైకొసును విరగొడితే తెలుస్తుంది. అది తేలిగ్గా విరిగితే లేతది, విరగకపోతే ముదిరిందని తెలుస్తుంది.
1: మెత్తని బెండకాయల్ని 2 రోజులకు ఒకసారి పరిశీలించాలి. ముదరక ముందే సేకరించాలి. అతి చిన్నగా ఉన్నవి తర్వాత పంట కోసం వదిలేయాలి. బెండకాయల్ని ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే అవి ముదిరి పీచులాగా మారిపోతాయి.
0: మనం వాటిని ఎక్కువ కాలం వదిలేస్తే వాటిని తినడానికి అంత రుచికరంగా ఉండవు. లేత బెండకాయల్ని నీళ్లు ఆరేయడానికి సులభంగా ఉంటాయి, కానీ ముదిరిన బెండకాయల్ని ఎండలో ఆరేయక తప్పదు, నీడలో ఆరేయడం కుదరదు, కనుక అవి తినడానికి పనికిరావు.
1: ఒకవేళ ముదిరిన బెండకాయల్ని అలాగే చెట్లపైన వదిలేస్తే అవి చెట్టు నుండి బలాన్ని తీసుకుని కొత్త కాపుని తగ్గిస్తాయి, కొత్త కాపు పూర్తిగా నిలిచిపోవచ్చు. ఎల్లప్పుడూ పంటని కత్తితోనే కొయ్యాలి. బెండకాయల్ని అరిచేతులతో తెంపకూడదు, దానివల్ల చెట్టుకి హాని జరిగి పంట ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవచ్చు, చెట్టు త్వరగా చనిపోవచ్చు, కాయలు కూడా కుళ్ళిపోవచ్చు.
2: బెండకాయ పంటని కత్తితో కోయడానికి గల కారణం ఏంటంటే పంటని చేత్తో కోయడం వల్ల చెట్టుకి హాని జరగచ్చు, లేదా చెట్టు మొత్తం పైకి ఊడి రావచ్చు, అప్పుడు పంట దిగుబడి తగ్గిపోవచ్చు.
1: పదునైన చాకుతో చెట్టు కాండం మొదలు పట్టుకుని బెండకాయని జాగ్రత్తగా కొయ్యాలి. దీనివల్ల చెట్టు 6 నెలల వరకు కాపుని ఇవ్వగలదు, తద్వారా చెట్టుకి అంటువ్యాధులు కూడా సోకవు.
0: చేత్తో కోయబడిన బెండకాయ చెట్టు 4 పంటల కన్నా ఎక్కువ ఇవ్వలేదు, కత్తితో కోయబడిన చెట్టు ఎక్కువ కాలం అధిక దిగుబడిని ఇవ్వగలదు.
1: అలా కోసిన పంటని శుభ్రమైన వెదురు బుట్టలో భద్రపరుచుకోవాలి, అప్పుడు అవి పాడవకుండా మరియు కుళ్ళిపోకుండా ఉంటాయి. ప్లాస్టిక్ సంచులని ఎప్పుడూ వాడకూడదు, అవి ఎక్కువ ఉష్ణోగ్రతని పుట్టిస్తాయి. లేత బెండకాయ పంటకి ఎక్కువ గాలి ఉండాలి. ఇప్పుడు సేకరించిన బెండకాయ పంటని ఒక పెద్ద బుట్టలో లేదా కార్డ్బోర్డ్ పెట్టెలో కానీ ఒక పద్ధతిలో అమర్చి పైన తడిబట్టని కప్పాలి. దీనివల్ల బెండకాయలకు తేమ తగిలి రోజంతా పాడవకుండా ఉంటాయి. పంట రవాణా సమయంలో జాగ్రత్త వహించాలి. కాయలు ముక్కలైనా నలిగినా తొందరగా పాడవుతాయి, ఎక్కువ కాలం నిల్వ ఉండవు. తాజా బెండకాయల్ని 3 వారాల వరకు ఫ్రిడ్జ్లో పాడవకుండా ఉంచవచ్చు. డెసర్ట్ ఫ్రిడ్జ్లో 2 మట్టి పాత్రలు ఒకదానిలో ఒకటి ఉంచి ఇసుకతో వేరు చేయబడతాయి.
0: పంట నిల్వకు స్థానిక ఫ్రిడ్జ్ ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే మనం పెద్ద మొత్తంలో పంట పండిస్తే వాటిని విక్రయించలేము, కానీ విక్రయించలేకపోతే స్థానిక ఫ్రిడ్జ్లో 2-3 వారాలు పాడవకుండా నిల్వ చేయవచ్చు.
1: చిన్న కూజాలో శుభ్రమైన పొడి బెండకాయలు ఉంచండి. 2 చిన్న జాడీలను వేరు చేసే ఇసుకకు కనీసం రోజుకు ఒక్కసారైనా నీళ్లు పోసి తడిగుడ్డతో కప్పండి. ఇసుక మరియు తడిగుడ్డ జార్ లోపల బెండకాయపై తేమను ఉంచడంలో సహాయపడతాయి. ఫ్రిడ్జ్ను నీడలో ఉంచండి. పాత్రలో తేమ ఉన్నంతకాలం పంట తాజాగా ఉంటుంది. ఇసుకని 6 నెలలకి ఒకసారి మార్చడం ద్వారా దాని సామర్థ్యం పెరుగుతుంది. డెసర్ట్ ఫ్రిడ్జ్లో 3 వారాల వరకు పంటని పాడవకుండా ఉంచవచ్చు. ఫ్రిడ్జ్ తెరిచి అవసరం మేరకు బెండకాయల్ని తీసుకొని మళ్లీ దాన్ని మూసేయాలి. కొత్త పంటని కూడా మళ్లీ అందులో పెట్టుకోవచ్చు. మీరు తాజా బెండకాయల్ని బుట్ట సహకారంతో కూడా భద్రపరచవచ్చు. సదన్వాలిలో వ్యవసాయదారులు సహజంగా కలపతో చేసిన బుట్టలలో లేదా గడ్డితో చేసిన బుట్టలలో పంటని భద్రపరుస్తారు. బెండకాయల్ని బుట్టల్లో పెట్టి గోనె సంచులతో కానీ కాటన్ బట్టతో కానీ కప్పాలి. నీడలో గాలి వెలుతురు ఉన్న చోట జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎండ తగలనివ్వకూడదు.
2: ఈ విధంగా బెండకాయ పంటని భద్రపరచడం వల్ల తాజాగా ఉంటాయి, త్వరగా పాడుకావు.
1: ఎండబెట్టడం అనేది మరొక నిల్వ చేయు విధానం. ఒక పెద్ద పాత్రలో బెండకాయల్ని వేసి నీటితో శుభ్రంగా కడగండి. దానివల్ల వాటిపై అంటిన దుమ్ము పోతుంది. చాకుతోటి బెండకాయల్ని 1 సెంటీమీటర్కి తక్కువ కాకుండా ముక్కలుగా కొయ్యండి. ఎంత చిన్న ముక్కలు అయితే అంత త్వరగా ఎండుతాయి. బెండకాయల్ని ఒక ఎత్తైన బల్లపైన కానీ, ఒక చేప పైన కానీ, పొడి బట్ట పైన కానీ నీడలో 5 నుంచి 7 రోజుల వరకు ఆరబెట్టండి. ఎత్తైన బల్ల ఉపయోగించడం ద్వారా దుమ్ము తూలి నుండి మనం పంటని కాపాడవచ్చు, మరియు నీడలో ఆరబెట్టడం వల్ల వాటి రంగు మారకుండా బాగా ఎండుతాయి.
2: బెండకాయ ఎండినప్పుడు అది కొంచెం కుదించుకు

0: పోతుంది. మరియు వాటిని మనం చేత్తో పట్టుకున్నప్పుడు అది గలగలా అని శబ్దం వస్తుంది. అది పూర్తిగా ఎండినట్లు మనకు అర్థం అవుతుంది.
1: బెండకాయ విత్తనాలు కింద పడి విడిపోయినప్పుడు, వాటి ముక్కలు కుదించి చిన్నవైనప్పుడు అవి ఎండినట్లు అర్థమవుతాయి. కానీ మీరు తొందరపడి వాటిని పూర్తిగా ఎండనివ్వకుండా సేకరించి నిల్వ చేస్తే పూజు పడతాయి. మీరు వాటిని పూర్తిగా నీడలో ఆరేసి నిల్వ చేస్తే తాజాగా ఉంటాయి.
2: చాకుతో బెండకాయల్ని ముక్కలుగా చేసి నీడలో నిల్వ చేయడం వల్ల సంవత్సరం వరకు రంగు మారకుండా పోషకాలతో సహా నిల్వ చేయవచ్చు. ఇప్పుడు మనం నేర్చుకున్నది నెమరి వేసుకుందాం. బెండకాయ విటమిన్ సి మరియు ఐరన్ సమృద్ధిగా కలది. బెండకాయల్ని ముదరకుండా పీచులాగా మారక ముందే పంటను కోసేయాలి. పంటని చాకుతో ప్రతి 2 రోజులకు ఒకసారి చెట్టు తెగకుండా కాపు పాడవకుండా జాగ్రత్తగా కోసి నిల్వ చేసుకోవాలి. దాని వలన పంట 6 నెలల వరకు పొడిగించబడుతుంది. లేత బెండకాయ పిందెలను తర్వాత కాపు కోసం ఉంచుకోవాలి. గాలి వెలుతురు ఉన్న బుట్టలో సేకరించిన బెండకాయల్ని నీడలో ఆరబెట్టుకోవాలి. బెండకాయల్ని బుట్టలో పెట్టి తడిబట్టను కప్పడం వలన వారం రోజుల వరకు తాజాగా ఉంటాయి. బెండకాయల్ని 3 వారాల వరకు తాజాగా ఉంచడం కోసం డెసర్ట్ ఫ్రిడ్జ్ని వాడాలి. రోజుకొక్కసారి నీళ్లు జల్లాలి. బెండకాయల్ని సెంటీమీటర్ తగ్గకుండా కోసి నీడలో ఆరబెట్టడం వలన సంవత్సరం వరకు వాటి పోషకాలను రంగుని కోల్పోకుండా జాగ్రత్త పరచవచ్చు. ఎంతకాలం మనం బెండకాయల్ని జాగ్రత్త పరుస్తామో అంతకాలం వరకు మనం డబ్బుని సంపాదించుకోవచ్చు.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622345.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622345 4.
2: అరే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే ర

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో

0: ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగు, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరెస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: விஷ்ணு எஃப்எம் 90.4
1: రేడి విష్ణు శ్రోతలందరికీ వెల్కమ్ అండి. మన కంటికి కనిపించేదంతా నిజం కాదు. సైన్స్ రాసిన సూత్రాలన్నీ ప్రకృతి ముందు సరిపోవు. మనం జీవిస్తున్న ఈ భూమి మీద అనంతమైన ఈ విశ్వంలో కొన్ని నమ్మసక్యం కాని నిజాలు దాగున్నాయండి. వాటిని చూస్తే కళ్ళు నమ్మవు, వింటే మైండ్ ఒప్పుకోదు. అలాంటి మైండ్ బ్లోయింగ్ మిస్టరీల ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మన రేడియో విష్ణు 90.4 వింతల లోకం. ఇక్కడ ట్విస్టులు మామూలుగా ఉండవు, షాక్ అవ్వడం ఖాయం. మరి ఈరోజు ఆ అద్భుతమైన వింతలు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మరి ఆ ట్విస్ట్ ఏంటో మరి ఒక్కసారి చూసేద్దామా?

ప్రపంచంలో ఎన్నో వింతలండి, అవి వింటుంటే భలే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. అటువంటి వింతలు మరి ఏంటో ఇవాళ్టివి చూద్దామా. మన పుస్తకాల్లో చదివిన పాల సముద్రం నిజంగానే ఉందండి. దీన్ని మిల్కీసీ అంటారు. రాత్రిపూట సముద్రం పాలలా మెరిసే వింత ఇది. ఈ పాల సముద్రం వింతలు విశేషాలు ఏంటో తెలుసా మీకు? రాత్రి సమయంలో 100 కిలోమీటర్ల నుంచి 15,000 చదరపు కిలోమీటర్ల ఏరియాలో సముద్రం మొత్తం పాలలా నీలం తెలుపు రంగులో మెరిసిపోతూ ఉంటుంది. అలలుండవు, కదలిక అంతకన్నా ఉండదు, నిశ్శబ్దంగా వెలిగిపోతూ ఉంటుంది. ఈ పాల సముద్రాలు ఎక్కడెక్కడ కనిపిస్తాయా అని అనుకుంటూ ఉన్నారా? ఇవి సోమాలియా కోస్ట్లో వాయువ్య హిందూ మహాసముద్రం, ఇండోనేషియా జావా సముద్రం, దక్షిణ చైనా సముద్రం, ఈ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఎందుకు తెల్లగా మెరుస్తాయి అంటే ఇది ఒక రకమైన బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఎలా పనిచేస్తుందంటే, బ్యాక్టీరియా ఒంటరిగా ఉంటే మెరవదండి, కోట్ల కొద్దీ ఒక చోట చేరినప్పుడు కెమికల్ సిగ్నల్ పంపుకుంటాయి, అవన్నీ కలిసి మెరుస్తాయి. ఇలా మెరవడానికి కారణం ఆల్గేని ఆకర్షించడానికి, ఆల్గే వస్తే ఆ ఆల్గేని తినడానికి, చిన్న చేపలు వస్తాయి ఆ చేపల పొట్టలోకి ఈ బ్యాక్టీరియా చేరుతుంది, అక్కడ సేఫ్గా బతుకుతుంది. ఇలా ఫుడ్ ట్రాప్ చేస్తాయి. 1 లీటర్ నీటిలో 100 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. అలా 15,000 చదరపు కిలోమీటర్ల వెడల్పులో 20 మీటర్ల లోతు వరకు బ్యాక్టీరియా ఉంటేనే మిల్క్సీ ఏర్పడుతుంది. చరిత్రలో మిల్క్సీ గురించి తెలుసుకోవాలంటే 1610లో డచ్ షిప్ కెప్టెన్ మొదటిసారిగా రాశారు. ఇది 400 ఏళ్ల లాగ్ బుక్. దానిలో సముద్రం పాల మైదానంలో ఉంది. 1864 జూల్స్ వెర్న్ లీగ్స్ అండర్ ద సీలో పాల సముద్రం గురించి కూడా రాయడం జరిగింది. 1995లో బ్రిటిష్ సిప్ ఎస్ఎస్ లీమా అరేబియా సముద్రంలో 3 రాత్రులు మిల్క్ సీలో ప్రయాణించింది. కెప్టెన్ మాటల్లో వింటే హారిజన్ లేదు, ఆకాశం ఎక్కడా నీళ్లెక్కడో తెలియలేదు, మంచు మైదానంలో వెళ్తున్నట్టుంది అని పేర్కొన్నాడు. 2019లో మొదటిసారిగా శాటిలైట్ ఫోటో తీసింది. అమెరికా శాటిలైట్ సోమాలియా దగ్గర 1,00,000 చదరపు మీటర్ల మిల్కీసీని ఫోటో తీసింది. ఇలా 3 రాత్రులు మెరిసింది. మిల్కీసీని చూడగలమా అంటే దాదాపు కష్టమేనండి, ఎప్పుడు ఎక్కడొస్తుందో తెలీదు. శాటిలైట్ డేటా నీటి ఉపరితలంపైన ఉన్న బ్యాక్టీరియాను చూసి గెస్ చేయాలంతే. ఇవి ఎక్కువగా సోమాలియా కోస్ట్లో ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడికి వెళ్లడం చాలా డేంజరస్. ఇది పైరేట్స్ ఏరియా. సైంటిస్టులు మాత్రమే ప్రత్యేక షిప్లో వెళ్ళగలరు. ఈ పాల సముద్రాల స్పేస్ నుండి కనిపిస్తాయి కూడా. 2019లో 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శాటిలైట్ తీసింది. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి కూడా దీన్ని చూడొచ్చు. ఈ మిల్కీసీ ఏర్పడినప్పుడు పెద్ద చేపలు పారిపోతాయి, లైట్ ఎక్కువై డీప్కి వెళ్ళిపోతుంది. మిల్క్సీ వచ్చిందంటే ఆ ఏరియాలో ప్లాంక్టన్ బ్లూమ్ ఎక్కువగా ఉంటుంది, అంటే సముద్రం వేడెక్కింది, న్యూట్రియంట్స్ పెరిగాయి. ఇది క్లైమేట్ చేంజ్కి ఒక సిగ్నల్. మనం చెప్పుకోవాలంటే మిల్కీసీ అంటే సముద్రం నవ్వడం, కోట్ల బ్యాక్టీరియా కలిసి చేసే లైట్ షో, మనిషి ఇంకా ప్రిడిక్ట్ చేయలేని, కంట్రోల్ చేయలేని ప్రకృతి మ్యాజిక్. మరి విన్నారుగా పాల సముద్రం వింతలు విశేషాలు. మరి మరొక వింతతో మీ ముందుకు వచ్చేలోపు ఒక చక్కని పాట మీ అందరి కోసం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. పాల సముద్రం గురించి అయితే తెలుసుకున్నాం కదండి. మరి తెల్లటి మంచుకొండ, ఆ మంచుకొండ నుంచి ఎర్రటి నీళ్లు కారుతూ ఉంటాయి. చూస్తే ఎవరిని చంపేస్తే వారి రక్తం అలా కారుతోందా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది 20 లక్షల ఏళ్ల నాటి టైం క్యాప్సూల్ నీళ్లు. అంటార్కిటికాలో ఉన్న రక్తపు జలపాతం విశేషాలు ఇవన్నీ కూడా. మరి ఆ విశేషాలన్నీ తెలుసుకుందామా? ఈ ప్రాంతాన్ని బ్లడ్ ఫాల్స్ అని పిలుస్తూ ఉంటారు. మరి ఈ జలపాత విశేషాలు తెలుసుకుందామా? ఇది తూర్పు అంటార్కిటికాలో ఉంది. ఇది మొదటిగా ఇక్కడ ఉందని కనిపెట్టిన జియాలజిస్ట్ గ్రిఫత్ టేలర్ 1911లో కనిపెట్టారు దీన్ని. దీని ఎత్తు 5 బిల్డింగ్ల ఎత్తు. ఎంత ఉంటుందో అంత ఎత్తు ఉంటుంది. అంత ఎత్తు నుండి ముదురు ఎరుపు రంగులు, తుప్పు రంగులో ఈ జలపాత నీరు కారుతూ ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఏడాదంతా నిరంతరంగా కారదండోయ్, నవంబర్ నుంచి ఫిబ్రవరి మాసాల మధ్యలో మాత్రమే కారుతుంది. అసలు ఇది ఎర్రగా ఎందుకుందో సైన్స్ రీత్యా జియాలజిస్టులు చెప్పింది. మియోసీన్ యుగంలో ఇక్కడ సముద్రం ఉండేదట. అక్కడ హిమానీ నదం పెరిగి 400 మీటర్ల మంచు కింద ఆ సముద్రపు నీటిని బంధించేసింది. అక్కడో చిన్న హిమానీ నదం ఏర్పడింది. ఈ మంచు కింద సూర్యరశ్మి లేదు, గాలి లేదు, దాంతో నీటిలో ఆక్సిజన్ అయిపోయింది. సముద్రపు నీరు కాబట్టి ఉప్పు ఎక్కువగా, సాధారణ సముద్రం కంటే 4 రెట్లు ఎక్కువ ఉప్పుగా ఉంటుంది. అందుకే -7 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా గడ్డకట్టదు. కిందున్న బెడ్రాక్లో ఐరన్ రిచ్ ఖనిజాలు ఉన్నాయి. 20 లక్షల ఏళ్లగా ఆ నీరు ఐరన్ని కరిగించుకుంటూ ఉంది. ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఐరన్ ఫెర్రస్ ఐరన్ రూపంలో

ఆఖరి ఉంది. అది రంగు లేంది. కాబట్టే హిమానీ నదం పగుళ్ల ద్వారా ఆ నీరు బయటికి లీక్ అవుతోంది. గాలిలో ఆక్సిజన్ తగలగానే ఫెర్రస్ ఐరన్ కాస్త ఫెర్రిక్ ఐరన్గా మారుతుంది. అంటే తుప్పు పడుతోందంతే. ఇది మాత్రం రక్తం కాదండి, 20 లక్షల ఏళ్ల నాటి తుప్పు నీరు. కానీ మనకి మాత్రం ఎరుపు రంగులో తుప్పు నీరు రక్తపు జలపాతంలా కనపడుతూ ఉంటుంది. అక్కడ జీవం ఉందా అని రీసెర్చ్ చేశారు. -8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఆక్సిజన్ లేదు, సూర్యరశ్మి లేదు, ఉప్పు 4 రెట్లు ఎక్కువ. వీటన్నిటి కూడా నాసా అనుకుంది ఇక్కడ జీవం ఉండదని. కానీ 2009లో ఇది తప్పని తెలింది. ఇక్కడ 17 రకాల మైక్రోబ్స్ బతికే ఉన్నాయట. అవి ఎలా బతుకున్నాయా అని రీసెర్చ్ చేశారు. మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం, అవి ఐరన్ సల్ఫేట్ని పీల్చుకుంటాయి. సూర్యరశ్మి లేకపోయినా కిందున్న 20 లక్షల ఏళ్ల నాటి సేంద్రియ పదార్థాన్ని తింటూ ఉంటాయి. ఇక్కడ ఉప్పు ఎక్కువ కాబట్టి -8 డిగ్రీల సెంటీగ్రేడ్లో కూడా లిక్విడ్ రూపంలో ఉంటుంది. మైక్రోబ్స్కి క్లైమేట్ సరిపోయింది. సో 20 లక్షల ఏళ్లగా బయట ప్రపంచంతో సంబంధం లేదు, సొంత ఎకోసిస్టమ్ని డెవలప్ చేసుకున్నాయి ఇవన్నీ కూడా. జియోఫిజిలాజికల్ సర్వే వాళ్ళు 2017లో ఒక సర్వే చేశారు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్తో స్కాన్ చేశారు. దాని ప్రకారం హిమానీ నది కింద 1 కిలోమీటర్ లోతులో ఉప్పు నీటి నెట్వర్క్ ఉంది. ప్రెషర్ ఎక్కువ, ఆ ప్రెషర్ వల్ల నీళ్లు పగుళ్ల ద్వారా పైప్కి పుష్ అవుతూ ఉంటాయి. ఈ ఎర్ర జలపాతం నవంబర్ నుంచి ఫిబ్రవరిలో కారటానికి కారణం వేసవిలో హిమానీ నదం కొంచెం కదులుతుంది, పగుళ్ళు ఓపెన్ అవుతాయి, నీళ్లు బయటకు వస్తాయి, శీతాకాలంలో గడ్డగట్టి మూసుకుపోతూ ఉంటుంది. మైండ్ బ్లోయింగ్ నిజాలు ఏంటంటే బ్లడ్ ఫాల్స్ నీళ్లు 20 లక్షల ఏళ్ల క్రితంది. మానవుల పుట్టక ముందు ట్రాప్ అయ్యాయి. ఆ నీటిని తాగితే 20 లక్షల ఏళ్ల ఆయుగంలో నీళ్లు తాగినట్టు లీటర్ నీటిలో 4 గ్రాముల ఐరన్ ఉంది. అంటే 1 లీటర్లో 2 ఇనుపమేకులు కరిగించినట్టన్నమాట. బ్లడ్ ఫాల్స్ మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయండి. భూమి మీద అతి కఠినమైన చోట కూడా జీవం పట్టు వదల్లేదు అని నిరూపించింది. ఇంకో వింత తెలుసుకోబోయే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినిద్దామా.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మరి మూడో వింతకి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? అందుకోసం నేను మరొక మూడో వింతతోటి మీ ముందు రెడీగా ఉన్నానండి. మరి మనుషులు బతకలేని చోట సూక్ష్మ జీవులు బతుకుతాయి. మనం ఒక్క నిమిషంలో చనిపోయే చోట ఇవి హాయిగా ఫ్యామిలీని పెంచుతాయి. 120 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి నీళ్లు, -20 డిగ్రీల సెంటీగ్రేడ్ మంచు, బ్యాటరీ యాసిడ్, ఉప్పు సరస్సు, రేడియేషన్, స్పేస్ వ్యాక్యూమ్, ఈ సూక్ష్మ జీవులకి పిక్నిక్ స్పాట్లు. అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా తట్టుకుంటూ ఉంటాయి. ఈ సూక్ష్మజీవుల గురించి కొన్ని వింతలు తెలుసుకుందామా? థర్మోఫైల్స్, ఈ సూక్ష్మజీవులు వేడిని ప్రేమిస్తాయి. వేడి నీటి బుగ్గలు అగ్ని పర్వతాల్లో బతుకుతాయి. సైక్రోఫైల్స్, ఇవి చలిని తట్టుకుంటాయి. అంటార్కిటికా, సైబీరియా మంచు కొండల్లో కూడా ఇవి జీవిస్తూ ఉంటాయి. యాసిడోఫైల్స్, యాసిడ్ని ప్రేమిస్తాయి. ఈ సూక్ష్మజీవులు బ్యాటరీ యాసిడ్, అగ్నిపర్వత సరస్సుల్లో నివసిస్తూ ఉంటాయి. హాలోఫైల్స్, ఇవి ఉప్పులో ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు డెడ్ సీలో ఉప్పు నీటి సరస్సులో ఉంటాయి. బారోఫైల్స్, ఎంత ప్రెజర్నైనా తట్టుకుంటాయి. మరియానా ట్రెంచ్ అడుగు బాగానే ఉంటాయి. రేడియోఫైల్స్, ఈ సూక్ష్మజీవులు రేడియేషన్ని ప్రేమిస్తాయి. ఇవి న్యూక్లియర్ రియాక్టర్స్ దగ్గర బతుకుతాయి. జీరోఫైల్స్, ఇవి పొడి ప్రాంతాన్ని ఇష్టపడతాయి. అటకామా ఎడారి స్పేస్లో ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలో అనేక రకాలున్నాయండి. వాటి వివరాలు ఒక్కసారి చూస్తే చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. కేనంద బ్యాక్టీరియా, ఇది ప్రపంచంలో అత్యంత గట్టి జీవి. వీటికి గిన్నిస్ రికార్డు కూడా ఉంది. ఈ సూక్ష్మజీవి

రియాక్టర్లో కూడా హాయిగా పెరుగుతుంది. ఇది 5000 GI తట్టుకుంటుంది. మనిషి అయితే 5 GY డిఎన్ఏకే చనిపోతాడు. ఈ సూక్ష్మజీవి డిఎన్ఏ ముక్కలైన 12 నుంచి 24 గంటల్లో అతికించేసుకుంటుంది. వాక్యూమ్ యాసిడ్ -273 సెంటిగ్రేడ్ అయినా సరే తట్టుకుంటుంది. 6 మిలియన్ ఏళ్ల చలిలో ఫ్రీజ్ అయినా తిరిగి బతుకుతుంది. దీనివల్ల యూజ్ కూడా ఉందండి. ఇది న్యూక్లియర్ వ్యర్థాలను తినేస్తూ ఉంటుంది, రేడియో యాక్టివ్ సైట్స్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. రెండోది వాటర్ బేర్. దీని సైజు 0.5 మిల్లీమీటర్లు, కంటికి కనిపించదు. ఈ సూక్ష్మజీవులు స్పేస్లో వాక్యూమ్ రేడియేషన్లలో 10 రోజులు బతుకుంటాయి. సూర్యుడి అల్ట్రావైలెట్ని తట్టుకుంటుంది. -272 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 150 డిగ్రీల సెంటీగ్రేడ్ సంపూర్ణ శూన్యం నుండి ఓవెన్ వరకు కూడా ఇది బతుకుతుంది. 5000 GI రేడియేషన్ కూడా తట్టుకుంటుంది. నీళ్లు లేకుండా 30 ఏళ్లు బతుకుతుంది. శరీరంలో 3% నీళ్లు మాత్రమే ఉంచుకుని టన్ స్టేట్లోకి వెళ్తుంది. గాజు లాంటి ప్రోటీన్తో డిఎన్ఏ కవర్ చేస్తుంది. 30 ఏళ్లు తిండి లేకుండా బతుకుతుంది. దీన్ని చంపడం చాలా కష్టం. 150 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వేడి 30 నిమిషాల పాటు ఉంచాలి. అప్పుడు చావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక మూడవది స్ట్రెయిన్ 121. ఈ సూక్ష్మజీవి లైఫ్ చాలా హాటెస్ట్ అండి. 121 డిగ్రీల సెంటీగ్రేడ్లో కూడా ఇది పెరుగుతుంది. ప్రెజర్ కుక్కర్ 121 డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే అందులో కూడా ఇది హాయిగా పిల్లలు పెడుతుంది. ఇది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే పసిఫిక్ మహాసముద్రం అడుగున హైడ్రోథర్మల్ వెంట్స్ దగ్గర ఉంటుంది. అంతేకాదండి, అగ్నిపర్వతం నుండి 400 డిగ్రీల సెంటీగ్రేడ్ నీళ్ల దగ్గర కూడా ఉంటుంది. ఇది ఎలా బతుకుతుందంటే డిఎన్ఏ ప్రోటీన్లు వేడికి కరగకుండా స్పెషల్ బాండ్స్ ఉంటాయి. నాలుగోది స్నాట్ లాంటి బ్యాక్టీరియా. ఇది మెక్సికో ఇటలీ సల్ఫర్ గృహాల్లో ఉంటూ ఉంటాయి. వింత ఏంటంటే గుహ సీలింగ్ నుండి ముక్కు చీమిళ్లా వేలాడుతూ ఉంటుంది. ఇవి H2S సల్ఫర్ గ్యాస్ తిని సల్ఫ్యూరిక్ యాసిడ్గా మారుస్తూ ఉంటుంది. అంటే కార్ బ్యాటరీలో ఉంటుంది, బ్యాటరీ యాసిడ్లోనే బతుకుతుంది. ఐదోది పర్పుల్ ఉప్పుజీవి. ఇది డెడ్ సీ శాన్ ఫ్రాన్సిస్కో ఉప్పు చెరువులో ఉంటుంది. ఉప్పు చెరువుల్ని పింక్ రంగులోకి మారుస్తూ ఉంటుంది. సూర్యరశ్మితో ఎనర్జీని తయారు చేసుకుంటుంది. 2.5 లక్షల ఏళ్ల ఉప్పు క్రిస్టల్లో బందీ అయి తిరిగి బతకగలదు. జీవం సున్నితం అనేది మన అపోహ. కోటానుకోట్ల ఏళ్లగా ఈ సూక్ష్మజీవులు బతుకుతూనే ఉన్నాయి. సో లిజనర్స్, ఈరోజు మన 3 వింతలు మీ ముందుకు తీసుకొచ్చిన 3 వింతలు అద్భుతాలు కదండి. మీ మైండ్ బ్లాక్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా నమ్మబుద్ధి కాకపోతే ఒక్కసారి గూగుల్ చేసి చూడండి, మీ కళ్ళు తేలేయడం మాత్రం ఖాయం. ప్రకృతి దాచిన వింతల డైరీలో ఇవి కేవలం కొన్ని పేజీలు మాత్రమే. రేపు మీ గుండె వేగాన్ని మరికొంత పెంచడానికి మరో 3 సరికొత్త ఊహకందని షాకింగ్ నిజాలతో మీ ముందుకొస్తాను. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మీరు వింటున్నారు రేడియో 90.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేనండి మీ అర్జెన్సీని మళ్ళీ మీతో మాట్లాడడానికి నేను వచ్చేసాను. మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. ఇంకొకసారి మీకోసం 9704949492. సో మన కాలేజ్తో మాట్లాడేసే ముందు మన టాపిక్ ఏంటో తెలుసుకునే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
4: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞాన కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. సీరోజ్ నేను మీతో ఒక చిక్కు ప్రశ్న అడగడానికి వచ్చేసానండో, ఏంటనుకుంటున్నారా? సరే చెప్పేస్తా వినండి. మా తోటలో అందమైన పూల చెట్లు ఉన్నాయి. అయితే ఆ పూల చెట్లపై సీతాకొక చిలుకలు వచ్చి వాలాయి. పువ్వుకు ఒకటి చొప్పున వాలిద్దే ఒక సీతాకొక చిలుక మిగిలిపోతుంది. పువ్వుకు రెండు చొప్పున వాలిద్దే ఒక పువ్వు మిగిలిపోతుంది. అయితే మా తోటలో ఎన్ని పూలు ఉన్నాయి, ఎన్ని సీతాకొక చిలుకలు ఉన్నాయి? వచ్చేయండి మాట్లాడేసుకుందాం. హలో హలో నమస్తే అండి. హలో హలో
5: హలో

0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: శ్రీని అండి, టైలరింగ్ చేస్తానండి నేను.
0: శ్రీని గారు ఎలా ఉన్నారు? హలో,
1: చెప్పండి.
0: ఎలా ఉన్నారు?
1: బాగున్నాండి.
0: బాగున్నారా?
1: బాగున్నాను.
0: సరే, అయితే మన చిక్కు ప్రశ్న విన్నారా?
1: చెప్పండి.
0: హలో
1: మేడం,
0: హలో.
1: హలో మేడం గారు,
0: నాకు క్వశ్చన్ విన్నారా అంటున్నానండి.
1: లేదండి మేడం.
0: సరే, మీకోసం మళ్ళీ చెప్తాను. మా తోటలో అందమైన పూల చెట్లు ఉన్నాయి. అయితే ఆ పూల చెట్లపై సీతాకొక చిలుకలు వచ్చి వాలి. పువ్వుకి ఒకటి చెప్పిన వాలితే ఒక సీతాకొక చిలుక మిగిలిపోతుంది. పువ్వుకు రెండు చెప్పిన వాళ్ళతో ఒక పువ్వు మిగిలిపోతుంది. అయితే మా పూల తోటలో ఎన్ని పూలు ఉన్నాయి, ఎన్ని సీతాకొక చిలుకలు ఉన్నాయి? గెస్ చేయండి. సరే, అయితే ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: సీతారామ కళ్యాణ పాట.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాటతో వస్తుంది. మీరు ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే అండి, ఓకే అండి. ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా, మనం నెక్స్ట్ కాల్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: వైఎస్ఆర్ కడప జిల్లా పుండ్రుల మండలం కోరవాన్ పల్లి.
0: ఓకే, హలో, మరి నా క్వశ్చన్ విన్నారా? నా క్వశ్చన్ విన్నారా అండి? నేను ఒక చిక్కు ప్రశ్న వేసానండి, దాన్ని మీరు విప్పాలన్నమాట. ఓకేనండి. ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పడైతే వస్తుంది, మీరు అనించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే అండి, ఒక మంచి మెలోడీస్ సాంగ్ అయితే వినేసాం కదా, మన నెక్స్ట్ కాల్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెం పోలైన్ మాట్లాడుతున్నా మేడం. బాగున్నారా మేడం?
0: పోలయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. నేను వేసిన చిక్కు ప్రశ్న విన్నారా?
1: ఇల్లే చెప్పండి మేడం.
0: ఓకే, మీకోసం చెప్తున్నాను, వినండి. మా తోటలో అందమైన పూల తోటలు ఉన్నాయి. అయితే ఆ పూల చెట్లపై సీతాకొక చిలుకలు వచ్చి వాలాయి. పువ్వుకు ఒకటి చొప్పున వాలితే ఒక సీతాకొక చిలుక మిగిలిపోతుంది. పువ్వుకు రెండు చొప్పున వాలితే ఒక పువ్వు మిగిలిపోతుంది. అయితే మా తోటలో ఎన్ని పూలు, ఎన్ని సీతాకొక చిలుకలు ఉన్నాయి? ఒక సీతాకొక చిలుక మిగిలిపోతుంది. పువ్వుకి రెండు వాలితే ఒక పువ్వు మిగిలిపోతుంది. ఇప్పుడు ఎన్ని పూలు, ఎన్ని సీతాకొక చిలుకలు ఉన్నాయి?
1: రెండు సీతాకొక చిలుకలు, ఒక పువ్వు
0: అని మీరు అనుకుంటున్నారు?
1: అవును మేడం.
0: సరే, మరి అయితే ఆన్సర్ తెలియాలంటే లాస్ట్ వరకు వెయిట్ చేయాలి.
1: ఓకే మేడం.
0: ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు
1: మేడం? మన నెల్లూరు జిల్లాలో దర్గా రొట్టెల పండుగ జరుగుతుంది మేడం.
0: ఓకే,
1: మన నెల్లూరు జిల్లాలో రేడియో శ్రోతను కలుసుకొని రొట్టెల పండుగ చూసి రావడానికి వచ్చాను మేడం. నెల్లూరు జిల్లాలో ఉన్నాను ఇప్పుడు.
0: అవునా, బాగా జరుగుతుందండి.
1: బ్రహ్మానం జరుగుతుంది మేడం. దేవుడి దయ అందరికి ఉండాలని, మన శ్రోతలు అందరూ బాగుండాలని, మన ఆర్జాలు అందరూ బాగుండాలని మొక్కుకొని రావడానికి వచ్చాను మేడం.
0: అవునా, చాలా సంతోషం అండి.
1: అక్కడే ఉన్నాను మేడం. మా ఫ్రెండ్ మస్తాన్ భాష మాట్లాడుతున్నాడు మేడం, బుచ్చిరెడ్డిపాలెం నుంచి.
0: తప్పకుండా అండి.
2: హలో, నమస్తే. శుభ సాయంత్రం మేడం.
0: నమస్తే అండి. శుభ సాయంత్రం, బాగున్నారా?
2: బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నామండి.
2: అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి, అప్పుడే సంతోషంగా ఉంటాం.
0: అవునండి,
2: చాలా సంతోషంగా ఉంది. మాకు ఈరోజు మా ఆత్మీయులు మా ఎంతో మాకు రేడియో గురించి ఫలాన్ ఫలాన్ నెంబర్లు ఇచ్చి మాట్లాడండి, ఫలాన్ టైంకి షో ఉంటుందని మాకు ఎంతో ప్రోత్సాహకరం చేసిన మా ఆళ్ళగడ్డ పాలెం పోలయ్య గారికి ధన్యవాదాలు. ఆయన అంటే ఎంతో మాకు ఇష్టం. ఈ రోజు ఆయన మన నెల్లూరు జిల్లాకి, మా బుచ్చిరెడ్డిపాలెంకి రావడం జరిగింది రాత్రి 3 గంటలకి.
0: అవునా.
2: నేను ఆయన్ని రిసీవ్ చేసుకుని మా ఇంటికి తీసుకుని మా ఇంట్లో భోజనాలన్నీ ఏర్పాటు చేశాను. మా ఇంట్లో ఇంకా రేపు పోతాను మేడం, రేపు పారాషైట్ దగ్గర దర్గాకి వెళ్ళి రొట్టెలు పట్టుకొని అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుని దేవుడి దగ్గర.
0: తప్పకుండా అండి. మరి ఏ పాట వినాలనుకుంటున్నారు?
2: పాట అయితే పాలెం పోలే గారు చెప్తారు మేడం, నేను కాల్ చేస్తాను సపరేట్.
0: ఓకేనండి. ఓకే
1: మేడం, ఒకే కుటుంబం మూవీ నుంచి.
0: ఓకేనండి.
1: అందరికి ఒక్కడే దేవుడు, కొందరికి రాముడు, కొందరికి రహీము అనే పాట వినిపించండి మేడం.
0: తప్పకుండా అండి.
1: ఈ పాట మన శ్రోతలు వింటున్న శ్రోతలు అందరి కోసం, మీకోసం, మాట కోసం, మిగతా ఆర్జల కోసం, అలాగే ప్రసాద్ సార్ గారికి, విజయ మేడం గారికి, మిగతా ఆర్జలందరికి నమస్కారాలు తెలియజేస్తూ అందరికి హాయ్, అందరికి బాయ్ మేడం.
0: తప్పకుండా, మీరు అడిగిన వాళ్ళందరికి హాయ్ చెప్తే మీరు అడిగిన పాట అయితే వస్తుంది. మీరు ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే అండి, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మనం నెక్స్ట్ కాల్ లైన్లో ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో,
1: శుభ సాయంత్రం అండి.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: బాగున్నారా?
0: బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మీ పేరేంటి?
0: నా పేరు జిన్సీ అండి.
1: జిన్సీ? జిన్సీ కదా?
0: అవునండి.
1: నిన్న మొన్న చేసింది కీర్తి కదా?
0: అవును.
1: అవును, మాకు కాలు తగిలితే మీరు చేస్తారా, లేకపోతే మీరే అందిస్తారా కాలు?
0: మేమే ఆన్ చేస్తామండి. మేమే ఆన్ చేస్తాము.
1: ఆన్ చేయడం కదా మా, మీరు అందించడం. మీరే కాల్ మాకు అందిస్తారా, లేకపోతే మేము చేస్తే మీకు రింగ్ ఏది చేస్తారా?
0: ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు మీరు?
1: ఘనసార్ గారు పాడేస్తారమ్మా, రెండు నాలుగు 200 సార్లు కొట్టే తల్లి. ఏం ఛానల్ అండి బాబు, ఏమా బిజీగా ఉంది. ఎప్పుడు శనివారం నాడు 79 సార్లు కొట్టా. వాము లైన్ నెంబర్ లైను, లైన్ నెంబర్ లైను, లైన్ నెంబర్ లైను. అయితే సాయంకాలం పూట మీదు ఒకటే ఛానల్.
0: అవునండి.
1: అదేమైంది మీతో అయింది పొద్దున పూట. యాక్చువల్గా 11 క్లోజ్ అయిపోతాయి అన్ని. చీమపురి కానీ, కొత్తగూడెం కానీ, గుంటూరు రంజాన్ కానీ, కోదాడు కానీ. ఇప్పుడు ఏంటంటే ఇక 4:30 కానీ రైల్లో ఉంటారు మీ దానికి. కానీ మంచి ఛానల్ అమ్మా.
0: మరి రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఘంటసాల గారి పాట, తోటికోళ్ళు పాట ఉందమ్మా, చెప్తానండి. గాలిలో షికారుకి వెళ్ళే పాల బొగ్గల చిన్నదాన, బొగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చినాయి ఆ పాట.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట అయితే వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
1: ఓకే అమ్మా.

0: ఓకేనండి, ఒక మంచి మెలోడస్ సాంగ్ అయితే వినేసాం కదా, మన నెక్స్ట్ కాల్ లైన్ మాట్లాడేద్దాం. హలో.
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు, ఎన్నుగండి, భద్రాద్రి కొత్తగూడెం నెవరూ బస్తీ నుంచి మాట్లాడుతున్నాను.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.
0: నా చిక్కు ప్రశ్న విన్నారా మరి?
1: మీ చిక్కు ప్రశ్న నేను వినలేదు మేడం, ట్రై చేస్తూనే ఉన్నాను ఇక.
0: అవునా, సరే అయితే మీకోసం మళ్ళీ చెప్తాను, వినండి.
1: చెప్పండి మేడం.
0: మా తోటలో అందమైన పూ చెట్లు ఉన్నాయి.
1: ఓకే.
0: అయితే ఆ పూ చెట్లపై సీతాకోక చిలుకలు వచ్చి వాలాయి.
1: ఓకే.
0: పువ్వుకి ఒకటి చెప్పున ఒక సీతాకోక చిలుక వాలితే ఒక సీతాకోక చిలుక మిగిలిపోతుంది. పువ్వుకి రెండు చెప్పున వాలితే ఒక పువ్వు మిగిలిపోతుంది. అయితే మా తోటలో ఎన్ని పూలు ఉన్నాయి, ఎన్ని సీతాకోక చిలుకలు ఉన్నాయి?
1: మూడేండి.
0: ఏంటండి?
1: మూడు మూడు అనుకుంటున్నాను.
0: మూడు పూలు ఉంటే మరి సీతాకోక చిలుకలు?
1: సీతాకోక చిలుక పూలు ఎన్ని అన్నారు? మూడు పువ్వులకి ఒక్కసారి
0: ఒక పువ్వుకి ఒక సీతాకోక చిలుక వాలితే
1: ఓకే
0: ఒక సీతాకోక చిలుక మిగిలిపోతుంది.
1: అవును.
0: ఒక పువ్వుకి రెండు సీతాకోక చిలుకలు వాలితే ఒక పువ్వు మిగిలిపోతుంది.
1: మూడు నాలుగు అండి.
0: మూడు నాలుగు అంటున్నారా? ఓకే, మరి ఆన్సర్ తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: నాకు ఈరోజు సీతారామరాజు సినిమాలో శ్రీవారు మావారు అనే పాట ఉంటది, పల్లె పల్లె పదాలతో ఉంటది, పల్లెటూరు వాతావరణానికి సంబంధించిన పాట బాగుంటది. తర్వాత నేను సరే ఈ పువ్వు మీరు మేడం నాకు పువ్వులు అడిగారు కదా?
0: అవునండి.
1: పువ్వుల మీద ఒక చిన్న మాట చెప్తాను.
0: చెప్పండి.
1: విరబూసిన సుమకుసుమాలు చూపున చూస్తే కళ్ళార విందం, సహజ వికసిత సుగంధ పరిమళం, జల్లులు వెల్లువుగా వెదజల్లితేనే ప్రతి పరవశానందం, ఆభగా గుండెల కత్తుక్కునే దండగా అల్లిన గుచ్చారని సౌభాగ్యపు శాంతమూర్తికి సమర్పణగా అందించి అర్పిస్తేనే ఆ మూర్తికి ఆనందము, ఇచ్చిన మనసుకు అమితానందం.
0: చాలా బాగా చెప్పారండి.
1: మీరు పూలు అడిగారు, నేను పూల గురించే చెప్పాను మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట అయితే వస్తుంది, నేను అందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
1: థ్యాంక్ యూ మేడం.

0: ఒక మంచి మెలడియస్ సంగీతం వినేసాం కదండి, మనం నెక్స్ట్ కాల్ లైన్ ఉన్నారు, మాట్లాడేద్దాం.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కర్నూలు జిల్లా ఆస్పూర్ మండలం తంగరడన్న గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: హరినాథ్ రెడ్డి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. విజయ మేడం గారికి, స్టాఫ్ అందరికి మీకు ప్రత్యేకంగా నమస్కారాలు మేడం.
0: నమస్కారం అండి. నా చిక్కు డైరెక్టర్ గారికి
1: మేడం, విన్నాను మేడం. ఊగిన తర్వాత మీరు చెప్పే సమాధానం వింటాను
0: మేడం.
1: మేడం, సాగర సంగమం మేడం సినిమా పేరు.
0: ఓకే.
1: ఓం నమ శివాయ అనే పాట ఉంటుంది మేడం.
0: ఓకేనండి, తప్పకుండా.
1: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, ఇంటి అందరి కోసం మేడం.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పడితే వస్తుంది. మీరు ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించు చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం కాంటాక్ట్ 9703334116 9703334122
3: ఓకేనండి ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే

0: సమ్ కదా మనం నెక్స్ట్ కాల్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: హలో హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నా మేడం.
0: రామయ్య గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా చాలా బాగున్నాను మేడం.
0: మన చిక్కు ప్రశ్న విన్నారా?
1: చిక్కు ప్రశ్న విన్నా కానీ తెలియకూడదు మేడం, అది అది సింపుల్ ఉంటుంది కానీ తెలియడం లేదు.
0: అవునా? అవునండి. సరే అయితే ఈరోజు మరి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఆలీబాబా 40 దొంగలు.
0: ఏంటండి
1: ఆలీబాబా 40 దొంగలు?
0: ఓకే.
1: హాయల్లా ఎలాగా, నేను అనుకోలేదు ఇలాగా, హాయల్లా. ఆ పాట మేడం
0: చాలా బాగా పాడారండి.
1: థ్యాంక్ యూ మేడం. ఇంకో పాట కూడా వాడచ్చా మేడం నేను?
0: ఓకేనండి.
1: ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా, అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా, మరలి రాని రాగమా, మరలి రాని నేస్తమా, మరలి రాని రాగమా, మరలి రాని నేస్తమా, ప్రియతమా ప్రియతమా ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా, అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా.
0: చాలా బాగా పాడారండి.
1: థ్యాంక్ యూ మేడం గారు, మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరి కోసం ఈ పాట, మీకోసం వింటున్న ప్రతి ఒక్కరి కోసం ఈ పాట నేను ఆలీబాబా 40 దొంగలు.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట అయితే వస్తుంది, మీరు ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి, మనం నెక్స్ట్ కాల్ లైన్ ఉన్నా మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే. చిత్తతల్లి శుభ సాయంత్రం. బండారు త్రిమూర్తుల గుప్త పెద్దాపురం.
0: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా, మీరు చేస్తున్న లైవ్ వింటున్నాం, సంతోషంగా ఉన్నాం. మానసికంగా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టుగా మధ్యాహ్నం 12 నుంచి 1 గంట, సాయంత్రం 5 నుంచి 6 వరకు చాలా మానసిక ఆనందం కల్పిస్తున్నందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా అంటే చిత్తతల్లి బంగారు తల్లి మరోమారు.
0: థ్యాంక్ యూ అండి. మన చిక్కు ప్రశ్న విన్నారా?
1: ఒక్కసారి మళ్ళీ చెప్పాలరా?

0: దాని మీకోసం.
1: అలాగేమ్మా.
0: మా తోటలో అందమైన పూచెట్లు ఉన్నాయి. అయితే పూల చెట్లపై సీతాకొక చిలుకలు వాలాయి. పువ్వుకు ఒకటి చెప్పున వాలితే ఒక సీతాకొక చిలుక మిగిలిపోతుంది. అయితే పువ్వుకు రెండు చెప్పున వాలితే ఒక పువ్వు మిగిలిపోతుంది. ఇప్పుడు తోటలో ఎన్ని పూలున్నాయి, ఎన్ని సీతాకొక చిలుకలు ఉన్నాయి?
1: అయితే మాత్రం ఎన్ని సీతాకొక చిలుకలు ఉన్నాయి, ఎన్ని పూల మొక్కలు ఉన్నాయి మీరు కాసేపట్లో చెప్పేస్తారు కాబట్టి తెలుసుకుంటాను.
0: ఓకేనండి.
1: నేను ఇప్పుడు ఈ రోజు విశేషం చెప్పి పాట అడుగుతాను మిమ్మల్ని.
0: ఓకేనండి.
1: ఈవేళ అలనాడు ఎన్నెన్నో అద్భుతమైన చక్కటి పౌరాణిక చిత్రాలు, చారిత్రాత్మక చిత్రాలు తీసినటువంటి, నిర్మించినటువంటి, దర్శకత్వం చేసినటువంటి కమలాకర్ కామేశ్వరరావు గారి వర్ధంతి అమ్మ ఈవేళ.
0: ఓకేనండి.
1: అలాంటి ఎన్నో చక్కని చిత్రాలు, పౌరాణిక చిత్రాలు తీసినటువంటి కామేశ్వరరావు గారు ఒకే ఒక జానపద చిత్రం తీసారు, అదే సాంఘిక చిత్రం తీసారు. అది సూపర్ ఎక్సలెంట్, సూపర్ హిట్ అయింది. ఆ సినిమా ఏంటో మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్తాను సార్. మీరు నేను చెప్తాను తెలుసు చెప్పినారు మీరు. అదే అండి త్రిమూర్తులు గారు అంటారు
0: చెప్పండి. గుండమ్మ కదా అండి, గుండమ్మ కదా.
1: అబ్బా అబ్బా ఎంత బాగా చెప్పారు. నిజంగా మీ మీ చిట్టి వయసుకే చాలా ఎక్కువ అమ్మా మీరు ఆ సినిమా అని చెప్పడం. మీరు చిన్నవారు కదా, అయినప్పటికీ బాగా గుర్తుపెట్టుకున్నారు.
0: ఒకసారి మీరు చెప్తుంటేనే విన్నానండి నేను.
1: ఓహో, అయినా అలా గుర్తుపెట్టుకోవడం గ్రేట్ కదా, అలా గుర్తుపెట్టుకోవడం గ్రేటే అమ్మా. ఎందుకంటే ఆయన పౌరాణిక బ్రహ్మగా పేరు గాంచినటువంటి కామేశ్వరరావు గారు, కమలాకర్ కామేశ్వరరావు గారు గుండమ్మ గారు సాంఘిక చిత్రం తీసి, సోషల్ పిక్చర్ తీసి పేరు గాంచారు. సేమ్ టైమ్ సాంఘిక చిత్రాలకు పెట్టింది పేరుగాంచినటువంటి కదిరి వెంకటరెడ్డి గారు, కేవీ రెడ్డి గారు మాయాబజార్ అనే పౌరాణిక చిత్రం తీసి పేరుగాంచారు వారు.
0: అవునండి.
1: ఏదో కులగోత్రాల సినిమాలో కారులు షికారుకెళ్ళి అనే పాట శ్రీశ్రీ గారు రాశారు అనుకుంటారు, అది ఆత్రేయ గారు రాశారు మనసుకేమి. డాక్టర్ చక్రవర్తి సినిమాలో మనసున మనసై బ్రతుకున బ్రతుకై అనే పాట శ్రీశ్రీ గారు రాశారు అనుకుంటారు, ఆ పాట ఆత్రేయ గారు రాశారు. అలాగా ఆత్రేయ గారు రాశారు అనుకుంటారు, మనసు పాడు కాబట్టి శ్రీశ్రీ గారు రాశారు, అది వ్యత్యాసం. అలాగా ఏ సినిమా అయినా తీయగలమని నిరూపించుకున్న వాళ్ళు వారు ఉన్నారండి.
0: అవునండి.
1: ఈ సందర్భంగా వారికి నివాళి తెలియపరుస్తూ మిమ్మల్ని ఒక పాట అడుగుతాను అనుకుంటున్నాను నేను.
0: ఏ పాట కావాలండి?
1: నాకు ఏ పాట కావాలంటే ఎలాగా మీరే ప్రస్తావించారు కాబట్టి ఆ పాట అడిగేస్తాను.
0: ఓకే.
1: గుండమ్మ కథ ఈ చిత్రంలో ఘంటసాల లీలా పాడిన పాట, గీత రచన పెంగళి నాగేంద్రరావు, సంగీత ఘంటసాల మాస్టర్. వేషము మార్చెను మోసము నేర్చెను, ఆ పాట ఉందమ్మా?
0: ఉందండి.
1: ఆ పాట వినిపించండి. మా ఈ పాటను మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారికి, మీ మేడం గారు మా బంగారు తల్లి అయినటువంటి విజయా బంగారు తల్లికి ఒక్కసారి నోట్లో ఆడుతున్న పేరు ఇప్పటికే మర్చిపోయారు, ఒక్కసారి మీ పేరు చెప్పాలి దయచేసి.
0: జిన్సీ అండి.
1: జిన్సీ గారు, జిన్సీ చిట్టి తల్లికి, నల్లమిల్లి వెంకటరెడ్డి గారికి, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, మంచం శేషగిరిరావు గారికి, తర్వాత శ్రీకాకుళం భాస్కర్ రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, పిన్నమ్మ గారికి, బాబాయ్ గారికి, లింగరాజు గారికి, వీరందరి కోసం ప్రసారం చేయమని మా చిట్టు తల్లి అయినటువంటి జిన్సీ గారిని మనసారి కోరుకుంటూ, గుండమ్మ చిత్రంలో కమలాకర్ కామేశ్వరరావు గారు సాంఘిక చిత్రాన్ని తీసి మరి విజయాన్ని సాధించినటువంటి, అత్యధిక విజయాన్ని సాధించినటువంటి గుండమ్మ చిత్రంలో పాట కోసం ఎదురు చూస్తూ నేను సవినయంగా సెలవు తీసుకుంటున్నాను జిన్సీ చిట్టు తల్లి.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పట్టయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకేనండి, నేను పొద్దున్న నుంచి ఇందాక నుంచి అందరినీ చిక్కు ప్రశ్నలు అడుగుతూ వచ్చాను కదా, సో దాని ఆన్సర్ చెప్పే టైం అయితే వచ్చేసింది. ఒకసారి క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెండు చెప్పేస్తాను మీకోసం. మా తోటలో అందమైన పూచెట్లు ఉన్నాయి. అయితే ఆ పూచెట్లపై సీతాకోకచిలుకలు వాలాయి. పువ్వులకు ఒకటి చొప్పున సీతాకోకచిలుకలు వాలితే ఒక సీతాకోకచిలుక మిగిలిపోతుంది. పువ్వుకు రెండు చెప్పున వాలితే ఒక పువ్వు మిగిలిపోతుంది. అయితే ఇప్పుడు తోటలో ఎన్ని పూలు ఉన్నాయి, ఎన్ని సీతాకోకచిలుకలు ఉన్నాయని చెప్పి నేను అడిగానండి. చాలామంది ఆన్సర్ చెప్పడానికి ట్రై చేశారు. అయితే మూడు పువ్వులు ఉన్నాయి అండ్ నాలుగు సీతాకోకచిలుకలు ఉన్నాయండి. దాని ప్రకారం చూసుకుంటే ఒక పువ్వుకి ఒక సీతాకోకచిలుక చెప్పున వాలితే మూడు పువ్వులకి మూడు సీతాకోకచిలుకలు వాలితే ఒక సీతాకోకచిలుక మిగిలిపోతుంది. అదే పువ్వుకి రెండు సీతాకోకచిలుకలు వాలితే ఒక పువ్వు మిగిలిపోతుంది. ఇదండి ఆన్సర్ అయితే. సరే, మన టైం కూడా అయిపోయింది. నాకైతే క్లోజింగ్ ఇవ్వడం ఇష్టం లేదు, కానీ ఇచ్చేస్తున్నాను. ఇదండి ఇవాళ మన మస్త్ టైంపాస్. మళ్ళీ రేపు ప్రసరమైన మస్త్ టైంపాస్లో మళ్ళీ కలుద్దాం. అంటర్లైన్ స్టేట్ అండ్ టెలివిజన్ 90.4 ది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ మీ అజు జిన్సీ.

సిద్ధరామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అకుజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం ప్రముఖ కంపెనీల కూలర్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫ్లేజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహూజా ఆదరేజ్ షోరూమ్ పోలీస్ బొమ్మ సెంటర్ పిపి రోడ్ భీమవరం సెల్ 9866742558.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
0: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
0: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622345.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరి

0: వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
2: లెవెల్ ఏంటో నీకు

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి హాస్పిటల్స్ కి అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఉంటాయి కదా అలాంటివి ఏమన్నా.
1: ఎందుకుండవే భాగ్యం, ఆ రోజు February 14th అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
2: చిరు చిరు జల్.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత

సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం.

నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: விஷ்ணு எஃப்எம் 90.4. వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ ఏంటో తెలుసుకునే ముందు తీన్ మార్ లో ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం. అంటే లెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
0: After a short break, welcome back to Teen Mar. My listeners, ivalti Teen Mar lo meer vinboye first Telugu song Sandeep Kishan Varsha Bollamma natichina Oor Peru Bairavakona movie nindi nijamene chebutunna. My listeners, ee song ki Shekhar Chandra garu music andinchaga Sid Sriram garu beautiful ga paadesina ee super hit song aithe meekosam play avadaniki ready ga undi. Listen it and enjoy.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఓకే లిజనర్స్, ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ మూవీ నుండి ఒక తమిళ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్ భీమవరం.
1: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, JP రోడ్, భీమవరం.
4: ఓకే లిజనర్స్, ఒక స్పైట్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఇప్పుడు తీన్ మార్లో మీరు వినబోయే నెక్స్ట్ తెలుగు సాంగ్ నాని మృణాల్ ఠాకూర్ నటించిన హాయ్ నానా మూవీ నుండి అడిగా సాంగ్. మరి ఆ సాంగ్ కి హేషం అబ్దుల్ వహాబ్ గారు మ్యూజిక్ అందించగా కార్తిక్ పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం ప్లేయడానికి రెడీగా ఉంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಡಾಕ್ಟರ್ ಸಿಬಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು, ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, ಎಂಎಸ್ ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್,
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನಾ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್, ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್,
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್, ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್,
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಜೆಪಿ ರೋಡ್, ಭೀಮವರಂ.
2: ఓకే లిజనర్స్ ఒక సూపర్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఇప్పుడు తీన్ మాలో మీరు వినబోయే నెక్స్ట్ హిందీ సాంగ్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ ప్రీతి సనన్ నటించిన రాప్తో మూవీ నుండి ఇకువార్య. మరి ఈ సాంగ్ కి ప్రీతం గారు మ్యూజిక్ అందించగా అజిత్ సింగ్ పాడిన ఈ సూపర్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవడానికి రెడీగా ఉంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సాంగ్ అయితే వినేసారు కదా, మరి ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ప్లేయడానికి రెడీగా ఉంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.
2: நினைச்சுண்டமா வெட்டி கலைச்சு போட்டுடுவேன்.

0: sebaikan kau. Atu main taraja.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఇప్పుడు మీరు వినబోయే నెక్స్ట్ తెలుగు సాంగ్ నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ నటించిన 18 పేజెస్ మూవీ నుండి ఏడు రంగుల వాన. మరి ఈ సాంగ్ కి గోపి సుందర్ గారు మ్యూజిక్ అందించగా చిత్రీరామ్ పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవడానికి రెడీగా ఉంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
2: ఓకే లిజనర్స్, ఒక సూపర్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు తీన్ మార్లో మీరు వినబోయే నెక్స్ట్ హిందీ సాంగ్ రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ నటించిన తూ జ్యోతి మేం అక్క మూవీ నుండి తేరే ప్యార్ మే. మరి ఈ సాంగ్ కి ప్రీతం గారు మ్యూజిక్ అందించగా అజిత్ సింగ్ పాడిన ఈ సూపర్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవడానికి రెడీగా ఉంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఓకే లిజనర్స్, ఒక సూపర్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఇప్పుడు మీకోసం ఒక బ్లాక్ బస్టర్ తమిళ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉంది. విని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకి గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి వాళ్ళ టీన్ మాల్ లో మీరు వినబోయే లాస్ట్ హిందీ సాంగ్ వచ్చేసి షారుక్ ఖాన్, అనుష్క శర్మ నటించిన రబ్ నే బనా ది జోడీ మూవీ నుండి ఫిర్ మిలెంగే చల్తే చల్తే. మరి ఈ సాంగ్ కి సలీం మర్చెంట్ గారు మ్యూజిక్ అందించగా సోనూ నిగం పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం ప్లేయడానికి రెడీగా ఉంది. విని ఆనందించ

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా, ఇదండి ఇవాళ తీన్మాలోని సూపర్ హిట్ మూవీస్ నుండి సూపర్ హిట్ తెలుగు తమిళ హిందీ సాంగ్స్. ఇలాగే మరలా ప్రసారం అయ్యే తీన్మాలో మళ్ళీ సూపర్ హిట్ సాంగ్స్ తో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 9.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆజే హర్షి.
4: We are the sounds of the streets.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.